శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ FM 101.3 MHz పై మా ప్రసారాలు ప్రారంభం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ
1: అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి ప్రపంచంలో కొద్దిపాటి సంపద వచ్చినా, చిన్నపాటి హోదా లభించినా, కొంత పేరు ప్రతిష్ట దక్కినా చాలామంది తమను తాము ఎంతో గొప్పవారిగా భావిస్తున్నారు. తమ విజయాలే అన్నీ అన్నట్టు ప్రవర్తిస్తూ తమ చుట్టూ ఉన్నవారి భావాలను పట్టించుకోకుండా అహంకారంతో నడుచుకుంటున్నారు. కానీ ఇస్లాం మనకు నేర్పేది ఏమిటంటే, నిజమైన గొప్పతనం అధికారం, సంపద, పేరు, ప్రతిష్టలలో కాదు, వినయంలో, కృతజ్ఞతతో, దయలో మరియు బాధ్యతలో ఉంది అని. ఈ సత్యాన్ని అత్యంత అందంగా చూపించే ప్రవక్తలలో సులైమాన్ అలైహిస్సలాం ఒకరు. అల్లాహ్ ఖురాన్లో సులైమాన్ అలైహిస్సలాం గురించి గొప్పగా ప్రస్తావించారు. ఆయన సాధారణ రాజు కాదు. అల్లాహ్ ఆయనకు విశాలమైన రాజ్యాన్ని, అపారమైన జ్ఞానాన్ని, గాలి మీద నియంత్రణను, పక్షుల భాషలను అర్థం చేసుకునే శక్తిని, జిన్నులపై అధికారాన్ని ప్రసాదించాడు. మనుషులు, జిన్నులు, పక్షులతో కూడిన ఆయన సైన్యం ఎంతో క్రమబద్ధంగా ప్రయాణించేది. ప్రపంచంలో ఎవరికీ దక్కని మహత్తర అనుగ్రహాలు ఆయనను లభించాయి. అయినప్పటికీ ఆయన హృదయంలో అహంకారానికి స్థానం లేదు. ఒకరోజు ఆయన సైన్యం రెండు కొండల మధ్య దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక చిన్న చీమ తన తోటి చీమలను హెచ్చరిస్తూ ఇలా అంది, ఓ చీమలారా, మీ నివాసాలలోకి వెళ్ళండి. సులైమాన్ మరియు అతని సైన్యం తెలియకుండానే మిమ్మల్ని తొక్కివేయవచ్చు. ఈ మాటలను సులైమాన్ అలైహిస్సలాం విన్నారు. ఆయనకు ఏమాత్రం కోపం రాలేదు. నేను మహారాజును, ఒక చిన్న చీమ నాకు ఇలా చెప్పే ధైర్యం ఎలా

0: చేసింది అని ఆయన అనుకోలేదు. బదులుగా ఇంకా చిరునవ్వు చిందించారు. వెంటనే అల్లాహకు కృతజ్ఞత తెలుపుతూ తనకు మరియు తన తల్లిదండ్రులకు ప్రసాదించిన అనుగ్రహాలను విధేయతగా ఉండే సద్బుద్ధిని ఇవ్వమని ప్రార్థించారు. ఇదే నిజమైన ఆయన ఘనత. ఎంతటి శక్తి ఉన్నా చిన్న జీవి మాటలను కూడా గౌరవించడం గొప్ప నాయకుడి లక్షణం. అధికారం ఉన్నవాడు అణుకువగా ఉండడం, బలవంతుడు దయతో నడుచుకోవడం, విజయవంతుడు అల్లాహను మరువకపోవడం, ఇవే ఇస్లాం బోధించే ఉన్నతమైన విలువలు. ఈ సంఘటన మనకు అనేక పాఠాలను నేర్పుతుంది. మొదటిగా, మనకు లభించిన ప్రతీదీ అల్లాహ్ అనుగ్రహమే అని గుర్తుంచుకోవాలి. మన ప్రతిభ, జ్ఞానం, సంపద, హోదా అన్నీ అల్లాహ్ ఇచ్చిన వరాలు. రెండవది, ఎంత పెద్ద స్థానంలో ఉన్నా ఇతరులను తక్కువ చూడకూడదు. మూడవది, ఇతరుల మాటలను శ్రద్ధగా వినాలి. చిన్నవారి మాటలలో కూడా గొప్ప జ్ఞానం ఉండవచ్చు. నాలుగవది, విజయం వచ్చినప్పుడు అహంకారం కాకుండా కృతజ్ఞత చూపాలి. నేటి సమాజంలో మనుషులు చిన్న విషయానికే కోపడుతున్నారు. కొద్దిపాటి అధికారం వచ్చినా ఇతరులను అవమానిస్తుంటారు. కానీ సులైమాన్ అలైహిస్సలాం నిజమైన గాథ మనకు చెబుతున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది. హోదా అనేది తాత్కాలికం, కానీ వినయం, దయ, మంచి వ్యక్తిత్వం శాశ్వతం. చీమంత చిన్న ప్రాణిని కూడా గౌరవించిన సులైమాన్ అలైహిస్సలాం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. కాబట్టి మనం ఎంత ఎత్తున ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎంత శక్తి ఉన్నా దయతో నడుచుకోవాలి. ఎంత విజయం వచ్చినా అల్లాహ్ను మనకు చేసిన సహాయాన్ని మరవకూడదు. ప్రతి అనుగ్రహానికి అల్హమ్దులిల్లా అని కృతజ్ఞత తెలపాలి. అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి ఎండి ఆరిఫా బేగం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: This is Akashwani, the news read by Ajay Kumar. Prime Minister Narendra Modi will visit Gujarat and Daman today. He will dedicate and lay the foundation stone of multiple development projects worth over 18,800 crore rupees in Surat across the road, power and industrial sectors. Mr. Modi will also inaugurate a 200-bedded ESIC hospital in Surat, providing modern secondary healthcare across key specialities. The Prime Minister will also inaugurate several important initiatives of the Government of Gujarat, including modern power distribution grades, advanced effluent disposal and treatment infrastructure at Dahej Petroleum. In the evening, Prime Minister Modi will travel to Daman and lay the foundation stone of development projects worth around 2,970 crore rupees. These projects span various sectors including healthcare, civil aviation, tourism, infrastructure, connectivity and public welfare. Prime Minister Narendra Modi has called upon athletes participating in World Yogasan Championship to become global ambassadors of the Ayush Ministry's Yoga 365 campaign when they return to their home countries. Speaking at the opening ceremony of the championship in Ahmedabad, Mr. Modi said, Ministry of Ayush has launched a Yoga 365 campaign to encourage year-round engagement with yoga and promote healthier lifestyle across communities. The Prime Minister urged athletes from across the world to help spread awareness about yoga beyond the championship.
3: Jaise jaise yoga sana sports ka vistar hoga, waise waise isse judi nayi sambhavnaye bhi badhegi. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा. यह ट्रेनर्स, स्पोर्ट्स साइंटिस्ट, रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा.
2: प्राइम मिनिस्टर नरेंद्र

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజన కార్యక్రమంలో బ్రహ్మాంబికాష్టం వింటారు.

0: మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో నాతియా కలాం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తిముక్తావళి. ఈనాటి సూక్తిముక్తావళి కార్యక్రమంలో ఇస్లామిక్ సమాజంలో స్త్రీ హక్కులు వ్యాఖ్యానం శ్రీ పిఎండి ఆసిఫ్ ఖాన్.
1: ఆశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేడు స్త్రీల హక్కులు, స్త్రీలకు పురుషులతో పాటు సంపూర్ణ సమానత్వం లాంటి విషయాలపై ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. హెడ్లైన్స్లో ప్రచార సాధనాలు, మీడియా, పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇస్లాం 1400 సంవత్సరాల క్రితమే స్త్రీకి హక్కులు కల్పించింది. దివ్య ఖురాన్లోని సూరా నిసా 32వ వాక్యంలో ఇలా ఉంది, పురుషులకు వారు సంపాదించుకున్న దానికి తగిన ప్రతిఫలం ఉంది, అలాగే స్త్రీలకు కూడా వారు సంపాదించుకున్న దానికి తగినట్లే ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా సూరా నహల్లోని 97వ వాక్యంలో ఈ విధంగా ఉంది, పురుషుడైనా స్త్రీ అయినా విశ్వాసి అయి సత్కార్యాలు చేస్తే వారికి మేము పరిశుద్ధ జీవితం గడిపేలా

0: చేస్తాం. వారిరువులి సత్కార్యాలకు శ్రేష్టమైన ప్రతిఫలం ప్రసాదిస్తాం. ఈ రెండు వచనాల దృష్ట్యా ఇస్లాం స్త్రీకి ఏ విధమైనటువంటి స్థానమిచ్చిందో అవగతమవుతుంది. ఇస్లాం కుమార్తె పరంగా స్త్రీకిచ్చిన గౌరవం దీపం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించదు. దైవ ప్రవక్త సలాసలం ఆడ కూతుర్ని సజీవ సమాధి చేయడాన్ని పూర్తిగా నియంత్రించడమే కాక అలా చేయడం నరకాగ్ని గురి తెస్తుందని హెచ్చరించారు. కూతురిగా ఆమెతో మంచిగా వ్యవహరించాలని, ప్రేమానురాగాలు మమతానురాగాలు జల్లులు ఆమెపై కురిపించాలని, అలా చేస్తే వారికి నరకాగ్ నుండి ముక్తి లభించడమే కాక స్వర్గంలో నా సాన్నిహిత్యం ప్రాప్తిస్తుందని, తాను అతను రెండు వేళ్లలా పక్కపక్కనే స్వర్గవనాల్లో విహరిస్తారని శుభవార్త కూడా అందజేశారు. స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని కిరాతకాన్ని అంతమొందించడానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈనాటి స్త్రీ విమోచన ఉద్యమంలో ఎలాంటి ప్రత్యేక ఉద్యమాన్ని లేవదీయలేదు. స్త్రీ కూడా పురుషునిలాగే దేవుని సృష్టితమని, ఆమెకు కూడా పురుషుని మాదిరిగానే సమాన హక్కులు ఉన్నాయని లోకానికి చాటి చెప్పారు. బాలికల సంరక్షణపై ఇస్లాం ప్రత్యేక దృష్టి సారించింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివిధ సందర్భాల్లో ఇలా ఉపదేశించారు. ఒక వ్యక్తికి ఓ కుమార్తె ఉండి అతను ఆ బాలికను సజీవ సమాధి చేయకుండా, ఎలాంటి బాధలకు అవమానాలకు గురి చేయకుండా, ఆమె కంటే కొడుకుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా ఉత్తమ రీతిలో పోషించే వారికి అల్లాహ్ స్వర్గం ప్రసాదిస్తాడు. మరో హదీసులో ఈ విధంగా ఉంది, ఏ దాసునిపై లేదా దాసిపై దేవుడు కుమార్తెల సంరక్షణ బాధ్యతను మోపినప్పుడు అతను లేదా ఆమె తమ కుమార్తెల పట్ల మంచిగా ప్రవర్తిస్తారో ఆ ఆడపిల్లలు అతన్ని లేక ఆమెను నరకం నుండి కాపాడే సాధనాలుగా మారుస్తారు. ప్రపంచం నలుమూలలా అజ్ఞానాంధకారం రాజ్యమేలుతున్న కాలంలో ఇస్లాం మానవాళి అంతటికీ విజ్ఞానం విద్యల ప్రాముఖ్యత నొక్కి చెప్పింది. మానవులందరికీ ఇది ఒక అనివార్యమైన అవసరంగా తెలిపింది. విద్య అభ్యసించడం ప్రతి ముస్లిం స్త్రీ పురుషుడి విధిగా ప్రకటించారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే ధన సముపార్జనలో ఇస్లాం స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి తేడాను పాటించదు. వేతనంలో, వ్యాపారం చేస్తే లాభాల పంపకంలో, పంటల వల్ల వచ్చే రాబడిలో ఎక్కడా ఇస్లాం వీరిరువురి మధ్య తారతమ్యాన్ని పాటించడాన్ని ఒప్పుకోదు. ధనం ఆస్తి విషయాల్లోనూ ఇస్లాం స్త్రీ పురుషుల మధ్య సమానత్వం పాటిస్తుంది. తల్లిదండ్రుల ఆస్తుల్లో కుమార్తెకు ఆస్తి హక్కును ఇచ్చిన ఘనత ఇస్లాందే. దివ్య ఖురాన్లోని 4వ ఆయత్ 7వ వచనంలో ఈ విధంగా ఉంది, పురుషులకు వారి తల్లిదండ్రులు వారి ఆప్త బంధువులు వదిలి వెళ్ళిన దానిలో భాగముంది.
1: మీరు ఇంతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఇస్లామియ సమాజంలో స్త్రీల హక్కుల గురించి శ్రీ పిఎండి ఆసిఫ్ ఖాన్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో మినుము సాగు వివరాలు వింటారు.
2: పప్పుజాతి పంటలలో మినుములు ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ పంటను ఖరీఫ్లోనూ అటు రబీలోనూ ఇటు వేసవిలో కూడా వేసుకోవచ్చు. పంటను సాగు చేసే ముందుగా మంచి నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఖరీఫ్ పంటలో సాగు చేసుకోవాలి అనుకుంటే ఖరీఫ్లో జూన్ 15 నుంచి జులై 15 వరకు వేసుకోవచ్చు. అదే రబీ పంటగా వేసుకునేటట్లయితే అక్టోబర్లో వేసుకోవచ్చు. వరి కోసిన మాగాని పొలాల్లో కూడా చాలామంది వేస్తూ ఉంటారు. కోస్తా ప్రాంతంలో నవంబర్ నుంచి డిసెంబర్ మాసంలో కూడా ఈ రబీ పంటగా వేసుకోవచ్చు. వేసవి పంటగా వేసుకునేటట్లయితే ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో వేసుకోవచ్చు. ఖరీఫ్కు అనువైన రకాలను మనము గమనించినట్లయితే LBG 752 రకం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. 75 నుంచి 80 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. దిగుబడి విషయానికి వస్తే 1 ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల్ వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రకము పొల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అయితే మంచి పాలిష్ రకం ఇది. ఇది వరి మాగాణంలో ఆలస్యంగా వేసుకోవడానికి కూడా చాలా వరకు అనువైన రకం. ఇకపోతే LBG 20, దీన్ని తేజ రకం అని కూడా అంటారు. సుమారుగా 70 నుంచి 75 రోజుల్లో మనకు పంట

చేతికి వస్తుంది. స్వల్పకాలిక పంట ఇది. 5 నుంచి 7 క్వింటాల వరకు కూడా ఒక ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇది మంచి పాలిష్ రకం. కాయపైన నూగు ఉండదు. పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇకపోతే ఖరీఫ్లో T9 రకాన్ని కూడా ఎక్కువగా సాగుబడి చేస్తూ ఉంటారు. ఇది 70 నుంచి 75 రోజుల్లో చేతికి వస్తుంది. 4 నుంచి 5 క్వింటాల వరకు ఒక ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి సాధారణంగా దీన్ని చెప్పుకోవచ్చు. కాయ మీద నూగు ఉండదు. పల్లాకు తెగులను కొంతవరకు ఇది కూడా తట్టుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. LBG 623 రకాన్ని గమనించినట్లయితే

కాయల మీద నూకు ఉంటుంది. పప్పు జాతి పంటలలో ప్రధానంగా పల్లాకు తెగులు ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ రకము పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునేటువంటి మంచి రకం. ఇకపోతే ఎల్బీజీ 787, ఇది కూడా 75 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 8 నుంచి 9 క్వింటాల్ వరకు కూడా ఒక ఎకరానికి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది పల్లాగు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి విషయాన్ని గమనించినట్లయితే ఈ రకం ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి మేలుజాతి రకంగా మనము చెప్పుకోవచ్చు. పల్లాగు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. కాండము కనుపుల వద్ద కూడా కాపు వస్తుంది. మంచి పాలిసి రకం, మధ్యస్థ గింజ రకం అన్ని కాలాలకు, అంటే అటు ఖరీఫ్లోను రబీలోను వేసవిలో కూడా ఈ రకాన్ని విత్తుకోవచ్చు. ఖరీఫ్ పంటలలో మనం చివరగా గమనించినట్లయితే టీబీజీ 104, ఈ రకం కూడా 70 నుంచి 75 రోజులలో మనకు పంట చేతికి వస్తుంది. సుమారుగా ఇది కూడా 10 క్వింటాల వరకు దిగుబడిచ్చేటువంటి మంచి నాణ్యమైన రకంగా మనము చెప్పుకోవచ్చు. ఈ రకము పల్లాకు తెగులను తట్టుకునేటువంటి పాలిసి రకం. ఈ రకాలన్నీ అన్ని కాలాలకు అనుకూలిస్తాయి. వీటిని రబీ మరియు వేసవిలో మెట్ట మరియు మురిమాగాణంలో కూడా వేసుకునే దానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా తక్కువ కాలంలో పండే రకాలు కాబట్టి తేమను ఎక్కువగా నిలుపుకోలేని భూములకు ఇవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇక రబీ మినుము విషయానికి వస్తే, రబీ కాలంలో చాలా వరకు మన ప్రాంతంలో మినుమును వరిమాగాణంలో పండించడం మన రాష్ట్రం యొక్క ప్రత్యేకత. వరి కోయడానికి 2-3 రోజులు ముందుగా ఈ మినుము విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ విధంగా చల్లిన విత్తనం మొలిచి భూమిలోని మిగిలిన తేమని సారాన్ని ఉపయోగించుకొని మనకు పంట వస్తుంది. వరిమాగాణంలో సాగు చేసేటువంటి రకాలు త్వరగా పెరగాలి. ప్రక్కలకు వ్యాపించి ఖాళీలను పూరించేటంటే శాఖీయ ఉత్పత్తి ఎక్కువగా చేసుకునేటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఏపుగా దట్టంగా పెరిగి కలుపు మొక్కలను అణిచివేయగలిగేటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. బూడిద మరియు ఎండు తెగులు తట్టుకునేటువంటి రకాలు కూడా ఈ వరి మాగాణంలో వేసుకోవాలి. బెట్టకు గురిగాక ముందే కోతను తీసుకునేటువంటి రకాలు వేసుకోవాలి. వరి మాగాణులకు అనువైన రకాలను మనం గమనించినట్లయితే ఎల్బీజీ 752, ఎల్బీజీ 645, ఎల్బీజీ 685, ఎల్బీజీ 648, ఎల్బీజీ 402, ఎల్బీజీ 709, పీబీజీ 107, ఎల్బీజీ 17, ఎల్బీజీ 787, టీబీజీ 104. ఈ రకాలన్నీ కూడా సుమారుగా 75 నుంచి 80 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. ఒక ఎకరానికి సుమారుగా 7 నుంచి 9 క్వింటాల వరకు కూడా దిగుబడిచ్చేటువంటి మంచి పాలిసి రకాలు, అటు తెగులను ఇటు బెట్టను కూడా తట్టుకునేటువంటి అధిక దిగుబడినిచ్చేటువంటి మేలు రకాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. పంట వేసుకునేటప్పుడు మెట్ట ప్రాంతాల్లో తేమను నిలుపుకోగలిగి మురుగు నీరు పోయే వసతి గల భూములు చాలా వరకు అనువైనవిగా ఉంటాయి. పంట వేసే ముందు భూమిని బాగా దుక్కిదున్ని విత్తటానికి ముందు ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు వేసి గొర్రుతో బాగా కలిదున్నుకోవాలి. వరి మాగాణంలో మినుము వేసేటప్పుడు ఎరువులు వాడవలసిన అవసరం అంతగా ఉండదు. తొలకరి పంటగా వేసుకోవాలి అనుకుంటే జూన్ జూలైలో వేసుకోవాలి. ఒక ఎకరాకు వచ్చేసి 8 నుంచి 10 కిలోల విత్తనాన్ని వాడుకుంటే మంచిది. రబీలో సాగు చేయదలుచుకుంటే మెట్ట పంటగా అక్టోబర్లో వేసుకోవచ్చు. మాగాణి భూముల్లో సాగు చేసుకునేటట్లయితే నవంబర్లో కూడా వేసుకోవచ్చు. వేసవి పంటగా వేసుకునేటప్పుడు ఆరుదడి పంటను ఫిబ్రవరిలో వేసుకోవచ్చు. మాగాణి పంటగా వేసుకుంటే మార్చి చివరి వరకు వేసుకోవచ్చు. ఇక తొలకరి పంటగా విత్తనం మోతాదు గమనించినట్లయితే 3 × 10 సెంటీమీటర్ల దూరంలో ఒక ఎకరానికి 8 నుంచి 10 కిలోల వరకు విత్తనాన్ని వాడుకోవచ్చు. రబీ పంటగా అయితే మెట్ట ప్రాంతాల్లో 30 × 10 సెంటీమీటర్ల ఎడమతో 8 నుంచి 10 కిలోల వరకు విత్తనాన్ని విత్తనంగా వాడుకోవచ్చు. మాగాణి భూముల్లో సాగు చేసుకునేటట్లయితే అటు రబీలోను ఇటు వేసవిలో కూడా వెదజల్లే పద్ధతిలో వేసుకుంటాం. కాబట్టి సుమారుగా మాగాణి ప్రాంతాల్లో రబీలో అయితే 16 కిలోలు, వేసవిలో అయితే 16 నుంచి 18 కిలోలు విత్తుకున్నట్లయితే విత్తనం మోతాదు సరిపోతుంది. ఇక్కడ కూడా వెదజల్లే పద్ధతిలో విత్తుకోవాలి. ఇక విత్తన శుద్ధి విషయానికి వస్తే కిలో విత్తనానికి 2.5 గ్రాముల థైరం లేదా కాఫ్టాన్ లేదా మ్యాంకో జబ్బు లేదా కార్బెండిజం, ఈ తెగుళ్ల మందులతోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోఫ్రిడ్ లేదా 5 గ్రాముల థయోమిదాక్సం కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే సుమారుగా 15 నుండి 20 రోజుల వరకు తెగుళ్లు మరియు రసం పీల్చు పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు, అంటే ఇంతకుముందు ఈ పంటను వేయనటువంటి పొలాల్లో వేసేటప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడులు ఇవ్వవలసి ఉంటుంది. వరి మాగాణంలో అయితే 1-2 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. 30 రోజుల్లోపు 1, 55 రోజుల తర్వాత మరో తడి ఇచ్చినట్లయితే అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏ పంటకైనా కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. కలుపు నివారణపై రైతు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంట వేసే ముందు

0: పెండి మిథాలిన్ 30% ద్రావకం ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్లు లేదా అలాక్లోరు 50% ఎకరాకు లీటర్ చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేసుకోవాలి.
1: మీరు ఇంతవరకు చేనుమ చెట్లు కార్యక్రమంలో మినుము పంట సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈరోజు జరిగే ప్రారంభ సమావేశానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొక్కను నాటనున్నారు. అనంతరం మధ్యాహ్నం విశాఖ ఆర్థిక ప్రాంతం విఈఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేసి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు కృష్ణా జలాలు చేరేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, మిగిలిన పునరావాస పనులను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. తిరుపతిలోని శ్రీసిటీలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పని చేయడానికి కూడా అవకాశం, అంటే వాళ్ళు చదువుకుంటూనే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకుంటానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఆ సీ సిటీ వాళ్లే ఈ యూనివర్సిటీని ప్లాన్ చేశారని చెప్పేసి మనం చేస్తాం.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది.

0: అడవుల నరికివేత, వాహనాలను ప్లాస్టిక్ను ఎక్కువగా వినియోగించడం, పంట భూముల్లో ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతూకం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి, వాహనాలను, విద్యుత్ను పరిమితంగా వినియోగించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని, ఈ దిశగా అందరూ కృషి చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సంకల్పబద్దంగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు సైకిళ్లు, ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. భూమి ప్రకృతి జీవనాధారమని పేర్కొన్న ముఖ్యమంత్రి పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి పర్యావరణ హిత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: World Environment Day 2026 కి థీమ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అని UNEP అని.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిన్న సమీక్ష జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆసుపత్రుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని నిన్న ఒక ప్రకటనలో సూచించారు. సిబ్బంది, విద్యార్థులు, రోగులు, సందర్శకులకు మొక్కలను పంపిణీ చేయాలని కూడా సూచించారు. తెలంగాణలో రిజిస్టేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులోని గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేపడుతున్నామని తెలిపారు. భూముల విలువలను శాస్త్రీయ విధానంలో సవరించామని, ప్రజలపై అదనపు భారం పడకుండా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భూముల విలువలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 8247619983ను సంప్రదించాలని సూచించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు

ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రపంచ పర్యావరణ దినోత్సవం వివరాలు వింటారు. అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ, ధారావాహిక జీవిత పఠనం శ్రీమతి కె శైలజ. అనంతరం సినీ భక్తి గీతం ప్రసారమవుతాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ రచయిత భాస్కర్ భట్ల పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలను వింటూ వారు రాసినటువంటి పాటలను వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరు సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మహిళా సేవా సమాజం సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతం ప్రసారమవుతుంది. 10:12:40 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ప్రసార విశేషాలు, 6:35 ఆరోగ్య సలహాలు శీర్షికన గుండె జబ్బులు కారణాలు నివారణ మార్గాల గురించి డాక్టర్ అన్నన్రాజు రఘురామసుందరం గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సకాలంలో చూలు కట్టడం ఆవశ్యకత లాభాలు ఈ అంశం గురించి ఒంగోలు బహుళార్థక పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ డి సురేంద్రబాబు గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గేయం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం సినిమా పాట తెలుసుకుందాం రండి మౌర్య రాజవంశం విశేషాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 పాటకు వేళాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. 10:00 జానపద రంజని కార్యక్రమంలో రామాయణంలో

రామాయణం నుండి రామరావణ యుద్ధం తోలుబొమ్మలాట కథాగానం వింటారు. సమర్పణ శ్రీ రేక్నార్ కోటిలింగం బృందం. అనంతరం జానపద గేయం ప్రసారమవుతుంది. 10:30 ఆపాత మధురాలు వింటారు. 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

0: మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: యోగాసనాలు ఆరోగ్య నివారణ కోసం, ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పోటీలకే పరిమితం కాకుండా యోగాపై విస్తృత అవగాహన కల్పించడంలో సహాయపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ప్రధానమంత్రి కోరారు.
2: హర్ బడా స్పోర్ట్ అప్నే సాత్ ఏక్ పూరా ఇకోసిస్టమ్ లేకర్ ఆతా. జైసే జైసే యోగాసనా స్పోర్ట్స్ కా విస్తార్ హోగా, వైసే వైసే ఇస్సే జుడీ నయీ సంభావనాయే భీ బడేగీ. యే ఖిలాడియో కే లియే నయీ కెరియర్ ఆపర్చునిటీ లేకర్ ఆయేగా.
1: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో 60 పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఈవేళ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం యోగాసనాలను ఒక క్రమబద్ధమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ధి చేసేందుకు ఒక మైలురాయని పరిగణిస్తున్నారు. యోగా ఆకర్షణ కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాదని, అది ముందస్తు ఆరోగ్య రక్షణకు ఒక ఆచరణాత్మక విధానమని మోదీ అన్నారు. ఈ ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా పోటీగా మాత్రమే చూడకుండా యోగా విస్తృత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి గొప్ప అవకాశంగా భావించాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యోగా విస్తరించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలను ప్రోత్సహిస్తున్న క్రీడా అధికారులు, నిర్వాహక సంస్థలతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్కు పూర్తి మద్దతు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీగా ఉతమిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశాన్ని అంకితం చేస్తారు. గుజరాత్ మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని ఈ ఎక్స్ప్రెస్ వే గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం వెల్లడిస్తారు.

0: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడిచమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం, బలహీనమైన ఋతుపవనాల వంటి సవాళ్లు ఎదుర్కోవడానికి రెపో రేటు పెంచడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. మార్కెట్ అస్థిరతను సరిచేసేందుకు ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా ఆర్బీఐ స్వల్పకాలిక వడ్డీ రేటు సాధనాలను లిక్విడిటీ చర్యలకు ఉపయోగించవచ్చునని నివేదికలో సూచించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే బలమైన స్థూల ఆర్థిక పునాదులు కలిగి ఉందని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్ల, ప్రత్యేకించి పశ్చిమాసియాలో రాజకీయ ఉధృతకరణ వల్ల పెరుగుతున్న ముడిచమురు ధరల వల్ల సంభవిస్తోందని స్టేట్ బ్యాంక్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూకే విదేశాంగ మంత్రి వైవిట్ కూపర్తో నిన్న న్యూఢిల్లీలో ఇండియా యూకే విజన్ 2035 పురోగతిని సమీక్షించేందుకు మొదటి వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, స్వచ్ఛమైన ఇంధనం, విద్యతో సహా ఇండియా యూకే విజన్ 2035లోని మొత్తం 5 మూల స్తంభాల కింద సాధించిన ప్రగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను కూడా మంత్రులు స్వాగతిస్తూ ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Our relationship has moved from being a historical and perhaps cultural connection, forward-looking highway of shared economic ambitions and high technology, to the India-UK Vision 2035 and all the five pillars of growth, technology and innovation, defense and security, climate and clean energy, as well as education.
0: కృత్రిమ మేధస్సు, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా ఇండియా యూకే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా 1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి కార్యాలయంలో తరుణ్ కపూర్ పొడిగించిన పదవీ కాలం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది 1 సంవత్సరం పాటు కొనసాగుతుందని తెలియజేసింది. అలాగే వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ మిశ్రాను 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తూ కూడా కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవాన్ని రక్షించేందుకు అవగాహన పెంచే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీలో భాగంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతిని, భూగ్రహాన్ని రక్షించడానికి సానుకూల పర్యావరణ చర్యలు చేపట్టేలాగా అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలోని మైదాన్గఢ్లో ఉన్న నమో ఆక్సిజన్ పార్క్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ నిన్న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన 95 సంవత్సరాలు. దేశంలో జమిలీ ఎన్నికలపైన చట్టపరమైన ముసాదాను రూపొందించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీలో డాక్టర్ కశ్యప్ సభ్యుడిగా ఉన్నారు. 100కు పైగా పుస్తకాలు రచించిన డాక్టర్ సుభాష్ కశ్యప్ 1983 నుండి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్గా సేవలందించారు. డాక్టర్ సుభాష్ కశ్యప్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళాన్ని తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జపాన్లో ఈరోజు జరగనున్న పురుషుల అండర్18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మహిళల అండర్18 ఏషియా కప్లో గ్రూప్ దశలో అజయంగా నిలిచిన భారత జట్టు సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: నేటి మాట శీర్షికన ప్రపంచ పర్యావరణ దినోత్సవం వివరాలు వింటారు. ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రజల్లో పర్యావరణపై, పరిరక్షణపై అవగాహన కలిగించడానికి, ప్రకృతిని కాపాడేందుకు చర్యలు ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. 1972లో యునైటెడ్ నేషన్స్లో ఆధ్వర్యంలో స్వీడన్లో స్టాక్హోమ్ నగరంలో జరిగిన మానవ పర్యావరణ సదస్సు సందర్భంగా ఈ దినోత్సవానికి రూపకల్పన జరిగింది. 1973 జూన్ 5న మొదటిసారిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం సమన్వయం చేసింది. 2026లో ప్రాధాన్యంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, జీవన వైవిధ్యానికి ముప్పు వంటి సమస్యలపై ప్రజలను చైతన్యపరచడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం. పర్యావరణ పరిరక్షణ కోసం ముఖ్యంగా మనం ఏం చేయాలంటే, మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని పొదుపుగా వాడటం, వ్యర్థాలను వేరు చేసి నిర్వహించడం, వాయు కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, ఇటువంటి చర్యలను మనం చేపట్టాలి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే, భూమిపై లభించే ఆక్సిజన్లో గణనీయమైన భాగం సముద్రాలు, అడవుల నుండే లభిస్తుంది. ఒక పెద్ద చెట్టు

0: సంవత్సరానికి 100 కిలోల కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. పర్యావరణం మనకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కాదు, భావితరాల నుండి మనం అప్పుగా తీసుకున్న సంపద. చెట్లను కాపాడుదాం, నీటిని రక్షిద్దాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, పచ్చని భూమి కోసం మన వంతు బాధ్యతను నెరవేర్చుదాం. ఒక మొక్క నాటితే ఒక ప్రాణాన్ని కాపాడినట్లే. పచ్చదనాన్ని పెంచుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. మీరు ఇంతవరకు నీటి మాట విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన్ మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: నడుబొల తామర
5: సై బాల్,
4: బొరద పుల్ల
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పట్టణం శ్రీమతి కె. శైలజ.

చంపారణ్ భార్తావన్ యందు ఒక మూల ఉంది. అక్కడ సాగిన పోరాటం పత్రికలకు ఎక్కలేదు. అక్కడి పరిస్థితుల్ని చూచేందుకై బయటివారు రాకుండా ప్రభుత్వం చర్య తీసుకుంది. అయినా ఖేడా సత్యాగ్రహాన్ని గురించి పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. గుజరాతీ వారికి ఈ విషయం తెలిసింది. వారు శ్రద్ధ తీసుకోవటం ప్రారంభించారు. వాళ్లు ఎంత డబ్బైనా సరే ఇవ్వటానికి సిద్ధపడ్డారు. కాని ఈ పోరాటం కేవలం డబ్బుతో నడవదు. డబ్బు అవసరం బహు తక్కువేనని ఎంత చెప్పినా వారికి బోధపడలేదు. వద్దని ఎంత చెప్పినా వినకుండా బొంబాయి పౌరులు చాలా ధనమిచ్చి వెళ్లారు. అవసరాన్ని మించి ధనమిచ్చినందున పోరాటం ముగిసిన తర్వాత కొద్దిగా ధనం మిగిలింది. సత్యాగ్రహులచే సైనికులు సాదా జీవనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వారు పూర్తిగా పాఠం నేర్చుకున్నారని చెప్పలేను. కానీ చాలా వరకు తమ జీవనంలో మార్పు తెచ్చుకున్నారని మాత్రం చెప్పగలను. అక్కడి రైతులు మొదలగు వారికి కూడా పోరాటం కొత్తదే. ఊరూరా తిరిగి ఈ పోరాటం గురించి ప్రచారం చేయవలసి వచ్చింది. అధికారులు ప్రజల యజమానులు కారు. వారు సేవకులు. ప్రజలిచ్చే డబ్బునే వాళ్లు జీతాలుగా తీసుకుంటున్నారు అని చెప్పి అధికారులంటే గల భయం పోగొట్టవలసిన అవసరం ఏర్పడింది. నిర్భయంతో పాటు వినమ్రత కూడా వాళ్లకు నేర్పవలసి వచ్చింది. ఇది చాలా కష్టమైన పని. భయం పోయిన తర్వాత అధికారులు చేసిన అవమానాలకు వాళ్లు పెట్టిన కష్టాలకు పగతీర్చుకోవద్దంటే జనం ఊరుకుంటారా? కాని అది సత్యాగ్రహి లక్షణం కాదు. పాలలో విషం కలపడమే కదా. అక్కడి జనం వినమ్రతా పాఠం అర్థం చేసుకోలేదనే విషయం ఆ తర్వాత తెలుసుకున్నాను. వినయం సత్యాగ్రహికి ఉండవలసిన ప్రధాన గుణమని అనుభవం వల్ల తెలుసుకున్నాను. వినయమంటే మాటల్లోనే కాకుండా వ్యతిరేకులను కూడా ఆదరించాలి, సరళభావం కలిగి ఉండాలి, అందరి మంచిని కాంక్షించి వ్యవహరించాలి. ఆరంభంలో ప్రజల్లో ధైర్యం అమితంగా కనపడింది. ప్రారంభంలో ప్రభుత్వం కూడా మెత్తగా వ్యవహరించింది. ప్రజల్లో చైతన్యం పెరిగి వాళ్లకు ధైర్యం వచ్చిన కొద్దీ ప్రభుత్వం యొక్క కరుకుదనం కూడా అమితంగా పెరిగిపోయింది.

జప్తు చేసేవాళ్లు రైతుల పశువుల్ని అమ్మివేశారు. ఇళ్లల్లో దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లారు. భూములను గురించి కూడా నోటీసులు ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో పండిన పంటల్ని కూడా జప్తు చేశారు. దానితో జనం భయపడ్డారు. చాలామంది పన్ను చెల్లించేశారు. కొంతమంది అధికారులు వచ్చి జప్తు చేయాలని పుంచి ఉన్నారు. అక్కడి జనంలో చివరి శ్వాస వరకు పోరాటం సాగించిన వారు కొందరున్నారు. ఈ లోపున శ్రీ శంకర్లాల్ పారిక్ గారి పొలానికి చెల్లించవలసిన పన్ను అక్కడ పనిచేస్తున్నవారు చెల్లించివేశారు. దానితో గందరగోళం జరిగింది. వెంటనే శంకర్లాల్ తన భూమినంతటినీ జనానికి దానం చేసి తన మనిషి చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. దానితో ఆయన ప్రతిష్ట ఇనుమడించింది. అది ఇతరులకు మంచి ఉదాహరణ అయింది. తప్పుగా జప్తు చేయబడిన ఒక పొలంలో ఉల్లిగడ్డల పంట ఉంది. భయపడిన జనానికి ధైర్యం కలిగించాలనే భావంతో నేను మోహన్లాల్ పాండ్యాగారి నాయకత్వాన ఉల్లిగడ్డల్ని పెకిలించమని చెప్పాను. నా దృష్టిలో అది చట్టాన్ని వ్యతిరేకించటం కాదు. చెల్లించవలసిన కొద్ది పన్ను కోసం పంటనంతటినీ జప్తు చేస్తూ ఉన్నారు. అది మరీ నీతిబాహ్యమైన చర్య. బహిరంగంగా చేస్తున్న దోపిడీయే కదా. అందువల్ల ఇటువంటి జప్తుల్ని ఎండగట్టడం అవసరమని చెప్పాను. ఆ విధంగా చేసినందున జైలుకు పంపుతారు, అందుకు సిద్ధపడాలి అని కూడా చెప్పాను. మోహన్లాల్ పాండ్యా అందుకు సిద్ధపడ్డారు. కష్టాలు పడకుండా, వ్యతిరేకతను ఎదుర్కోకుండా సత్యాగ్రహం విజయం సాధించటం ఆయనకిష్టం లేదు. పొలంలో ఉన్న ఉల్లిగడ్డల్ని పెకిలించేందుకు సిద్ధపడ్డాడు. 7-8 మంది ఆయనకు సాయం చేశారు. ప్రభుత్వము వారిని పట్టుకోకుండా ఎలా ఊరుకుంటుంది? పాండ్యాను, ఆయన అనుచరులను ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. దానితో ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. జైళ్లకు వెళ్లటానికి జనం సిద్ధపడినప్పుడు రాజదండనకు ఎవ్వరూ భయపడరు. ఆ కేసు విచారణను చూచేందుకు జనం విరుచుకుపడ్డారు. పాండ్యాకు, వారి అనుచరులకు కొద్దిగా కారాగార శిక్ష విధించబడింది. కోర్టు వారిచ్చిన తీర్పు తప్పుల తడిక. అసలు ఉల్లిగడ్డల పెకిలింపు దొంగతనం కిందికి రాదు. అయినా అప్పీలు చేయాలని తలంపు ఎవరికీ కలగలేదు. జైలుకు వెళుతున్న వారిని సాగనంపడానికి ఉల్లిపాయల దొంగ అనే గౌరవం ప్రజల పక్షాన పాండ్యా పొందాడు. ఇప్పటికీ ఆయన ఆ శబ్దాన్ని తన పేరుతో పాటు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈ పోరాటం ఎలా ముగిసిందో వివరించి ఖేడా ప్రకరణ ముగించివేస్తాను. ఖేడాలో జరిగిన సంగ్రామం విచిత్రంగా ముగిసింది. దృఢదీక్షతో చివరి వరకు ఉన్నవారు నష్టపడిపోవటం నాకిష్టం లేదు. సత్యాగ్రహుల విజయం కోసం అన్వేషించసాగాను. ఊహించని అట్టి మార్గం ఒకటి దొరికింది. చెల్లించగల పార్టీలు పన్ను చెల్లించితే పేదవారి దగ్గర పన్నుల వసూళ్లు వాయిదా వేస్తామని నడియాద్ తహసీల్దారు కబురు పంపారు. తహసీల్దార్ తన తాలూకా వరకే బాధ్యత వహించగలడు. జిల్లా బాధ్యత కలెక్టర్ వహించాలి. అందువల్ల నేను కలెక్టర్ను అడిగాను. తహసీల్దార్ అంగీకరించిన విధంగా ఆదేశం వెలువడింది అని కలెక్టర్ చెప్పారు. నాకీ ఆదేశం విషయం తెలియదు. అటువంటి ఆదేశం ప్రభుత్వం వెలువరిస్తే ప్రతిజ్ఞలో పేర్కొనబడ్డ విషయం అదే. అందువల్ల మేము అట్టి ఆర్డర్తో తృప్తిపడ్డాం. అయినా ఈ విధంగా జరిగిన ముగింపు వల్ల నాకు సంతోషం కలగలేదు. సత్యాగ్రహం సమాప్తమైనప్పుడు ఏర్పడవలసిన మధుర వాతావరణం ఏర్పడలేదు. కొత్త నిర్ణయం తాను చేయలేదని కలెక్టర్ భావించాడు. అయితే పేదవారిని మినహాయించే విషయమై అతడు అంగీకరించవలసి వచ్చింది. పేదవాళ్లంటే ఎవరో ఎలా తేల్చటం, ఆ విధంగా నిర్ణయించగల శక్తి జనానికి లేకపోవటం విచారించతగ్గ విషయం. ముగింపు ఉత్సవం జరిపారు. కాని నాకంతగా ఉత్సాహం కలగలేదు. సత్యాగ్రహం ప్రారంభించినప్పటికంటే ముగించినప్పుడు ప్రజల్లో ఎక్కువ ఉత్సాహము, తేజస్సు కనపడినప్పుడే దాన్ని విజయం భావించాలి. అట్టి తేజస్సు ఖేడా సంగ్రామం సమాప్తమైనప్పుడు నాకు కనబడలేదు. అయినా ఈ ఉద్యమం వల్ల కలిగిన సత్ఫలితాలు అనూహ్యమైనవి. పరోక్షంగా ఆ సంగ్రామం ఎన్నో ప్రయోజనాలు చేకూర్చింది. ఖేడా సంగ్రామం వల్ల గుజరాత్కు చెందిన రైతుల్లో గొప్ప చైతన్యం వచ్చింది. వారికి రాజకీయమైన మంచి శిక్షణ లభించింది. విదుషీమణి అయిన డాక్టర్ బిసెంట్ ప్రారంభించిన ఉద్యమం కంటే వారిలో నిజమైన చైతన్యం ఈ ఉద్యమం వల్లనే కలిగింది. వాలంటీర్లు రైతులతో కలిసిపోయారు. తమ శక్తిని, తమ హద్దును తెలుసుకుని ఎంతో త్యాగదీక్షతో పనిచేశారు. వల్లభభాయికి తన శక్తి ఏమిటో తెలుసుకునే అవకాశం ఈ సంగ్రామం వల్ల లభించింది. ఇటువంటి అనుభవాలు బార్దోలిలోనూ, తదితర సంగ్రామాల్లోనూ కూడా కలిగాయి. గుజరాత్ ప్రజల్లో నూతన తేజస్సు వెల్లివిరిసింది. రైతులు తమ శక్తి ఏమిటో తెలుసుకోగలగడం విశేషం కదా. ప్రజలకు విముక్తి లభించాలి అంటే అది వారి త్యాగ ప్రవృత్తిపై ఆధారపడి ఉంటుందని అంతా తెలుసుకున్నారు. ఖేడా పోరాటం ద్వారా గుజరాత్ ప్రాంతంలో సత్యాగ్రహం స్థిరమైన స్థానం సంపాదించుకుంది. ఖేడా సంగ్రామ ముగింపు విషయం

అయి నాకు ఉత్సాహం కలగకపోయినా అక్కడి ప్రజల్లో మాత్రం నూతనోత్సాహం నెలకొన్నది. తాము అనుకున్నది సాధించామనే విశ్వాసం వారికి కలిగింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే విధానం కూడా వారికి బోధపడింది. అయితే సత్యాగ్రహం అంటే ఏమిటో ఖేడా ప్రజలు తెలుసుకోలేకపోయారు. అందుకు సంబంధించిన వివరాలు రాబోయే ప్రకటనల్లో తెలియజేస్తాను. ఖేడా వ్యవహారం సాగుతూ ఉన్నప్పుడు యూరప్లో మహాయుద్ధం జరుగుతూ ఉంది. ఇందుకోసం ఒక సమావేశం ఏర్పాటు చేసి వైస్రాయ్ ఢిల్లీకి నాయకుల్ని ఆహ్వానించారు. లార్డ్ జేమ్స్ ఫర్డ్తో నాకు సత్సంబంధం ఏర్పడిందని ముందే చెప్పాను. కాని ఆ సభలో ఎలా పాల్గొనడం నాకు ఒక సంకోచం కలిగింది. ఈ సభకు ఆలీ సోదరులను, లోకమాన్య తిలక్ను, ఇంకా కొంతమంది నాయకుల్ని ఆహ్వానించలేదు. అదే నా సంకోచానికి గల కారణం. అప్పుడు ఆలీ సోదరులు జైల్లో ఉన్నారు. వారిని ఒకటి రెండు సార్లే కలిశాను. వారిని గురించి చాలా విన్నాను. వారి సేవానిరతిని గురించి, వారి ధైర్య సాహసాలను గురించి అంతా పొగడటం గమనించాను. కీర్తిశేషులు హకీం అజ్మల్ ఖాన్ గారితో ప్రత్యక్ష పరిచయం నాకు లేదు. వారి గొప్పతనాన్ని గురించి కీర్తిశేషులు రుద్రు మరియు దీనబంధు ఆండ్రూస్ గారుల నోట చాలా విన్నాను. కలకత్తాలో ముస్లిం లీగ్ సమావేశం జరిగినప్పుడు ఖురేషీ బారిస్టర్ ఖ్వాజా గారిని కలుసుకున్నాను. డాక్టర్ అన్సారీ గారిని, డాక్టర్ అబ్దుల్ రెహమాన్ గారులను కూడా కలిశాను. ముస్లిం పెద్ద మనుషుల్ని కలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాను. దేశభక్తులు, పవిత్రులు అగు వారిని కలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాను. వారు పిలిచిన చోటకు సందేహించకుండా వెళుతూ ఉన్నాను. హిందువుల, మహమ్మదీయుల మధ్య ఐక్యత లేదని దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే గ్రహించాను. ఇరువురి మధ్య గల వివాదాలను తొలగించేందుకు అవకాశం చిక్కినప్పుడల్లా గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నాను. అబద్ధాల పొగడ్తలతో ఆత్మాభిమానం చంపుకొని ఒకరిని సంతోషపెట్టడం నాకు గిట్టదు. నా అహింసా విధానం వీరిరువురి మధ్య సామరస్యం చేకూర్చనప్పుడు పరీక్షకు గురి అవుతుందని భావించాను. ఇప్పటికీ నా అభిప్రాయం అదే. భగవంతుడు ప్రతి క్షణం నన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. నా సత్యశోధన సాగుతూనే ఉంది. ఇట్టి భావాలతో నేను బొంబాయి రేవులో దిగాను. ఆలీ సోదరులను కలుసుకుని ఎంతో సంతోషించాను. మా స్నేహం పెరుగుతూ ఉంది. మాకు పరిచయం కలిగిన తర్వాత ప్రభుత్వం వారు ఆలీ సోదరులను జీవించి ఉండగానే నిర్జీవులా అన్నంత పని చేశారు. జైలు అధికారుల అనుమతితో మౌలానా మహమ్మద్ ఆలీ పెద్ద పెద్ద ఉత్తరాలు బైతులు జైలు నుంచి లేక చిందవాడ నుంచి నాకు రాస్తూ ఉండేవారు. నేను వారిని కలుస్తానని రాసి అనుమతి కోరాను. నాకు అనుమతి లభించలేదు. ఆలీ సోదరులు నిర్బంధించబడిన తర్వాత కలకత్తాలో జరిగిన ముస్లిం లీగ్ సమావేశానికి నన్ను ముస్లిం సోదరులు తీసుకువెళ్లారు. అక్కడ మాట్లాడమని నన్ను కోరారు. ఆలీ సోదరులను విడిపించడం ముస్లిం సోదరుల కర్తవ్యమని అక్కడ చెప్పాను. తర్వాత వాళ్లు నన్ను అలీగఢ్ కాలేజీకి తీసుకువెళ్లారు. అక్కడ ముస్లిం సోదరులను దేశం కోసం ఫకీర్లు కమ్మని ఆహ్వానించాను. ఆలీ సోదరుల విడుదలకై ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను. ఈ సందర్భంలో ఆలీ సోదరుల ఖిలాఫత్ ఉద్యమాన్ని గురించి అధ్యయనం చేశాను. ముస్లిం సోదరులతో చర్చించాను. ముస్లింలకు నిజమైన సోదరునిగా రూపొందించదలిస్తే అలీ సోదరులను విడుదల చేయించాలని, ఖిలాఫత్ ఉద్యమం న్యాయబద్ధంగా సఫలం కావటానికి కృషి చేయాలని భావించాను. ఖిలాఫత్ నాకు సులువైన వ్యవహారమే. అందులో స్వతంత్రించి గుణదోషాలు చూడవలసిన అవసరం లేదు. ముస్లిం సోదరుల కోరిక నీతి విరుద్ధం కాకపోతే వారికి సాయం చేయాలని భావించాను. మత విషయంలో శ్రద్ధకు మహత్తరమైన స్థానం ఉంటుంది. అందరికీ శ్రద్ధ ఒకే వస్తువు ఎడా ఒకే విధంగా ఉండి ఉన్నట్లయితే ప్రపంచంలో ఒకే మతం ఉండి ఉండేది. ఖిలాఫత్కు సంబంధించిన కోరిక నాకు నీతి విరుద్ధమని అనిపించలేదు. ఈ కోరికను బ్రిటిష్ ప్రధానమంత్రి లాయిడ్ జార్జ్ అంగీకరించాడు కూడా. ఆయన అంగీకారాన్ని ఆచరణలో పెట్టించటమే నా కర్తవ్యమని భావించాను. ఆయన మాటలు స్పష్టంగా ఉన్నాయి. ఇక గుణదోషాలని గురించి యోచించటం ఆత్మతృప్తి కోసమేనని తెలుసుకున్నాను. ఖిలాఫత్ వ్యవహారంలో నేను ముస్లిం సోదరులను సమర్థించాను. దానితో మిత్రులు, కొందరు విమర్శకులు నన్ను తీవ్రంగా విమర్శించారు. వారి విమర్శలను పరిశీలించి చూచిన తర్వాత కూడా నేను చేసింది సరియైనదని నిర్ణయానికి వచ్చాను. ఈనాడు కూడా అటువంటి సమస్య వస్తే నా నిర్ణయం అలాగే ఉంటుందని చెప్పగలను. ఈ భావాలతో నేను ఢిల్లీ వెళ్లాను. మహమ్మదీయుల బాధను గురించి వైస్రాయ్తో మాట్లాడవలసి ఉంది. అప్పటికి ఇంకా ఖిలాఫత్ ఉద్యమం పూర్తి రూపం దాల్చలేదు. ఢిల్లీ చేరగానే దీనబంధు ఆండ్రూస్ ఒక నైతిక ప్రశ్న లేవదీశారు. ఆంగ్ల పత్రికల్లో ఇటలీ, ఇంగ్లాండుల మధ్య రహస్య వడంబడిక జరిగినట్లు వెలువడిన వార్తలు చూపించి, అట్టి స్థితిలో మీరు ఈ సమావేశంలో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. ఆ వడంబడికను గురించి

నాకు ఏమీ తెలియదు. దీనబంధు మాటలు నాకు చాలు. దానితో మీ సమావేశంలో పాల్గొనడానికి నేను సంకోచిస్తున్నానని లార్డ్ చేమ్స్ఫర్డ్కు జాబు రాశాను. చర్చలకు రమ్మని ఆయన నన్ను ఆహ్వానించారు. వారితోనూ మిస్టర్ మేఫీతోనూ విస్తృతంగా చర్చించాను. చివరికి సమావేశంలో పాల్గొనడానికి నిర్ణయించుకున్నాను. బ్రిటిష్ మంత్రివర్గం చేసిన నిర్ణయం వైస్రాయ్కి తెలియవలసిన అవసరం లేదు కదా. ప్రభుత్వం ఎన్నడూ తప్పు చేయదని నేను చెప్పలేను. ఎవరైనా పొరపాటు చేయవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వపు ఉనికి ప్రపంచ మనుగడకు మేలు కలిగిస్తుందని, దాని కృషి వల్ల ఈ దేశానికి సామూహికంగా మేలు జరుగుతుందని మీరు భావిస్తే, ఆపద సమయంలో దానికి సాయపడటం ప్రతి పౌరుని కర్తవ్యమని మీరు భావించరా? రహస్య వడంబడికను గురించి పత్రికల్లో మీరు చూచినట్టే నేను చూచాను. అంతకంటే మించి నాకేమీ తెలియదు. మీరు నా మాట నమ్మండి. పత్రికల్లో ఏదో తలాతోకాలేని వార్త వెలువడినందున మీరు ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి సహకరించటం విరమిస్తారా? యుద్ధం ముగిసిన తర్వాత మీ ఇష్టం వచ్చిన నైతిక ప్రశ్నలు వేయవచ్చు. ఇష్టం వచ్చినట్లు చర్చలు జరపవచ్చు. ఇది వైస్రాయ్ లార్డ్ చేమ్స్ఫర్డ్ మాటల సారాంశం. ఈ తర్కం కొత్తది కాదు. అయితే సమయం, విధానం రెండింటి దృష్ట్యా కొత్తదనిపించింది. నేను సమావేశంలో పాల్గొనటకు అంగీకరించాను. ఖిలాఫత్ విషయమై వైస్రాయ్కి నేను జాబు రాయాలని నిర్ణయం జరిగింది.

0: మీరు ఇంతవరకు మహాత్ముని మార్గం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అవతారం చిత్రం నుండి చిత్ర పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలుగు సినిమాల్లో 1000కి పైగా పాటలను రాశారు భాస్కర్ భట్ల గారు. వీరి అసలు పేరు భాస్కర్ భట్ల రవికుమార్. జూన్ 5, 1974 శ్రీకాకుళం జిల్లాలోని గారమండలం బూరవల్లి గ్రామంలో జన్మించారు. వీరు మొదట పాత్రికేయునిగా పనిచేశారు. తరువాత గోపాలాచార్యులు వద్ద నేర్చుకున్న సాహిత్య ప్రక్రియలతో మొదలైన ఆయన గేయ రచయిత ఆసక్తి సినిమా గేయ రచయితగా మారేందుకు దోహదపడింది. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య పాడిన పాట వింటారు. స్వరకల్పన చక్రి.

0: जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత భాస్కర భట్ల రవికుమార్ గారు తన పాటలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా మాస్ ఎనర్జీ ఉన్న పాటలు, రొమాంటిక్ లిరిక్స్, అలాగే భావోద్వేగాన్ని వ్యక్తపరిచే సాహిత్యం ఆయన ప్రత్యేకత. పదాల్లో సరదా, అర్థంలో లోతు కలిపి వినిపించే ఆయన శైలి యువతను బాగా ఆకట్టుకుంది. అలాంటి ఒక అందమైన హుషారైన పాట జల్సా చిత్రం నుండి మీరు వినబోతున్నారు. పాడినవారు టిప్పు, గోపికా పూర్ణిమ, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్స్ మార్కపూర్ ఎఫ్ఎం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో భాస్కర్ భట్ల రవికుమార్ గారి గురించి. వీరు సాధారణ భాషలోనే అసాధారణ భావాలను వ్యక్తం చేయగల సమర్థులు. మాస్ ఆడియన్స్ కావాల్సిన ఎనర్జీని, అదే సమయంలో లిరిక్స్లో ఉండే సైన్స్ని బ్యాలెన్స్ చేయడం ఆయన స్టైల్. నచ్చావులే చిత్రం నుండి గీతామాధురి పాడిన పాట వింటారు

భాస్కర పట్ల రవికుమార్ గారు, శంకర్దాదా జిందాబాద్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అశోక్, పోకిరి, బిల్లా, కుబేరులు, ది రాజాసాబ్, ఇలా ఎన్నో హిట్ చిత్రాలకు పాటలను అందించారు. గబ్బర్ సింగ్ చిత్రం నుండి కార్తీక్, శ్వేత, మోహన్ పాడిన పాట వింటారు.

ఎన్నో చిత్రాలకు మంచి మంచి పాటలు అందించినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గారికి 2012 బిజినెస్ మ్యాన్ చిత్రం కోసం చిత్రంలో సార్ వస్తారా పాటకు ఉత్తమ గేయ రచయితగా పురస్కారం లభించింది. వారెన్నో మరిన్ని మంచి పాటలను రాసి మనల్ని అందరినీ అలరించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు అందచేస్తోంది ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. బొమ్మరిల్లు చిత్రం నుండి

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Sports India will take on arch rivals Pakistan in the semi-final of the Men's Under-18 Asia Cup Hockey Tournament at Kakamegahara Hockey Stadium in Japan today. In the Women's Under-18 Asia Cup, India progressed to the semi-finals after remaining unbeaten in the group stage and will face China today. And now for a look at today's newspapers, it's over to VC Pramod.
1: Thank you, Naresh. On its front page under the headline Push for India-Venezuela Ties, Hindustan Times carries a picture of Prime Minister Narendra Modi and Venezuela's acting president Delcy Rodriguez. The paper says the two leaders held talks on forging a long-term energy partnership and collaboration in pharmaceuticals and critical minerals. India-Venezuela vow deeper energy ties, writes the Tribune. As a court sent Lokesh Bajaj, owner of the hotel where 21 people were killed in a devastating fire, to police custody, the Delhi government said it would withdraw its bed and breakfast policy, reports the Pioneer. A picture on its front page shows family members at the last rites of the victims of the fire under the headline, Eight Fires, One Broken Family. Still seething with anger at the Congress ditching it and switching over to the TVK immediately after the Tamil Nadu Assembly elections, the DMK announced its decision to boycott the INDIA block meeting slated for the 8th of June, says a top headline in the Statesman. Rebel Rita Brata's expulsion from TMC void, writes the Asian Age, quoting the West Bengal Assembly Speaker, adding that there are 61 MLAs in the rebel camp. And its editorial, titled Funding India's Climate Future, a $1 trillion question. The Hindu writes that India will require roughly $2.5 trillion by 2030 to meet its nationally determined contributions. Over the longer term, the cost of achieving net zero emissions by 2070 is estimated at $10.1 trillion, nearly three times India's current GDP. And finally, in what climbers are calling a miracle, 52-year-old Sherpa guide, who was presumed dead at Mount Everest after he vanished during descent on May 29th, was found alive 6 days after base camp, reports the Times of India under the headline, Sherpa survives 6-day Everest ordeal, sans food, oxygen. And with that, it's back to you, Naresh.
0: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to visit Gujarat and Daman today to launch multiple development projects worth around 21,800 crore rupees. Prime Minister calls upon athletes participating in World Yogasan Championship to become ambassadors of Ayush Ministry's Yog 365 campaign. Reserve Bank of India to announce its bi-monthly monetary policy today. Former Lok Sabha Secretary General and constitutional expert Subhash C. Kashyap passes away in New Delhi. Russian President Vladimir Putin says US pressure will not affect India-Russia ties, describes India as a reliable partner, and India to take on arch rivals Pakistan in semi-final of Men's Under-18 Asia Cup Hockey Tournament in Japan today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ వై రామకృష్ణ.
3: అచ్యుతాపురం బ్రాండెక్స్లో కేంద్ర మంత్రి పర్యటన, సిరిసపల్లిలో బీడీఎల్ యూనిట్ శంకుస్థాపన, పర్యావరణ దినోత్సవ ఏర్పాట్లు, ఎంఎస్ఎంఈ పార్క్ పెన్షన్ల పంపిణీ తదితర అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమకు అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజు సింగ్ అన్నారు. అచ్యుతాపురం సెజ్లోని బ్రాండిక్స్ సంస్థను సందర్శించిన మంత్రి వస్త్ర ఉత్పత్తులు ఎగుమతుల ప్రక్రియను పరిశీలించారు. కార్మికులకు కల్పిస్తున్న వసతులను అభినందించారు. వ్యవసాయం తరువాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్స్ అని, ప్రతి కోటి పెట్టుబడికి 50 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. బ్రాండిక్స్ రాకతో గ్రామీణ మహిళలు ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా స్థిరపడుతున్నారని, మహిళా సాధికారత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఇంట్లో మహిళ బలోపేతమైతే కుటుంబమంతా వృద్ధి చెందుతుందని, ఇదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మునగపాక మండలం సిరసపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ యూనిట్కు శంకుస్థాపన జరిగింది. 489 కోట్ల రూపాయలతో ఆధునిక తయారీ, అసెంబ్లీ, పరీక్షా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రి లోకేష్ దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, 2000 మందికి పరోక్షంగా, ఎంఎస్ఎంఈల ద్వారా మరో 2500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. దేశ

రక్షణ రంగంలో స్వదేశీ తయారీ బలోపేతం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో మొక్కల పెంపకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ప్రాజెక్టులో భాగంగా డీపీఎంయూ సభ్యులు హార్ట్ఫుల్నెస్ వాలంటీర్లతో కలెక్టర్ విజయకృష్ణన్ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాలపై సమీక్షించారు. గుంతల తవ్వకం కార్యక్రమం నిర్వహించి వృక్షారోపణ చేపడతామని తెలిపారు. కార్బన్ ఉద్గారాలను లెక్కించి తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. భూ సమస్యలు, రెవెన్యూ వివాదాల పరిష్కారంపై అధికారులు శ్రద్ద పెట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. చోడవరంలో 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమాన్ని శాసనసభ్యులు కెఎస్ఎన్ రాజుతో కలిసి ప్రారంభించారు. రీసర్వేలో విస్తీర్ణం తగ్గడం, పేర్లు తప్పుగా నమోదు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ రికార్డులను సరైన ధృవీకరణ చేసిన తర్వాతే భద్రపరచాలన్నారు. వీఆర్వోలు, సర్వేయర్లు క్షేత్రస్థాయికి వెళ్లి స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాల లబ్దిదారులకు వారం రోజుల్లో స్థలాలు చూపించాలని, జల్జీవన్ మిషన్, సీసీ రోడ్ల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తే 90% సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంగా బుచ్చయ్యపేట మండలం ఆర్ భీమవరంలో 4.8 కోట్ల రూపాయలతో 32.43 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కుకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పార్కు ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాలలో శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. 100% అక్షరాస్యత కోసం అక్షర ఆంధ్ర 2వ దశలో 1,01,086 మందిని నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక వాలంటీర్కు 10 మంది అభ్యాసకులతో 15 రోజుల్లో పూర్తి చేయాలని, 100 గంటలు తరగతులు నిర్వహించాలని సూచించారు. గత ఏడాది 100,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని, జిల్లాను అక్షర అనకాపల్లిగా మార్చాలని పిలుపునిచ్చారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల సేవలో పథకం కింద జిల్లాలోని 13,661 కుటుంబాలకు 27.32 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేశారు. ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు అందించామని కలెక్టర్ తెలిపారు. పెందుర్తిలో 960 మందికి 1.92 కోట్ల రూపాయలు, ఎలమంచిలో 4,352 మందికి 8.7 కోట్ల రూపాయలు, పాయకరావుపేటలో 8,349 మందికి 16.69 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత సైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 115 మంది విద్యార్థులకు 5,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. బాలికలే అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన ఉండాలని, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 2,52,328 మంది లబ్దిదారులకు 107.56 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కలెక్టర్ స్వయంగా నక్కపల్లిలో పంపిణీ చేశారు. ఉదయం 5 గంటల నుంచే 24 మండలాల్లో పంపిణీ ప్రారంభించామని, 100% పూర్తి చేయాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి యద్ల రామకృష్ణ, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరు సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622393. మరి మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో
1: హలో
0: హలో వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నా పేరు లక్ష్మి మేడం.
0: లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కొత్తపల్లె.
0: కొత్తపల్లె నుంచి ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: శివరామరాజు నుంచి అమ్మవారి పాట మేడం.
0: శివరామరాజు ఏంటండి పనికి వెళ్ళున్నారా?
1: పనికి వెళ్ళాను మేడం.
0: ఓకే, ఇంటి దగ్గర ఉంటే చేయరాము కదా, పనికి వెళ్తారా చేస్తారా?
1: ఇంటి దగ్గర ఉన్నా చేస్తాం.
0: అవునా? ఓకే ఓకే అండి, మీకోసం మీరు కొన్ని పాట వచ్చేస్తుంది. సో ఫ్రైడే కాబట్టి అమ్మవారి పాట
1: కావాలి మేడం, ఖచ్చితంగా అమ్మవారి పాట.
0: అందుకే ఆ పాట వేసేస్తున్నాం, వినేయండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: హలో.
4: హలో,
3: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. నమస్తే అండి. మీ పేరు?
4: నా పేరు సీతామహాలక్ష్మి.
3: సీతామహాలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: మార్కాపురం అండి.
3: మార్కాపురం, ఓకే. మార్కాపురం ఏ ఏరియా అండి?
4: కరెంట్ ఆఫీస్ బ్యాక్ సైడ్.
3: ఓకే అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి?
4: దేవుళ్ళు సినిమాలో నుంచి, మహాకంఠ దుర్గా విజయ కంఠ దుర్గా నుంచి మేడం.
3: ఓకే అండి. అందరూ ఈరోజు అమ్మవారి పాటలు కోరుతున్నారు.
4: అవును మేడం, శుక్రవారం కదా,
3: అందుకని అంటారా?
4: అవును మేడం.
3: ఏం చేస్తుంటారండి?
4: నేను కాలేజీ మేడం, హౌస్ వైఫ్.
3: ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
4: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో
0: హలో నమస్తే మేడం.
1: నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
0: నా పేరు విజయ్ మేడం, మార్క్ ఆపరేటర్.
1: ఓకే అండి విజయ్ గారు, ఏ చిత్రంచి పాట కావాలి?
0: ఆర్యా.
1: ఆర్యా
0: ఆర్యా
1: ఆర్యా పాట ఆర్యా సినిమాలో ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం ఆ పాట వచ్చేస్తుంది. వింటున్నారండి ఉదయం నుంచి ప్రోగ్రామ్స్? ఓకే ఓకే, సరే అండి, మీకోసం మీరు కోరిన పాట.
0: మేడం

0: हेलो हेलो हेलो, मेरी वॉइस विन भी हेलो हेलो, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే కాల్ కట్ అయిపోతుంది. మీ వాయిస్ ఒక్కరు. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. హలో ఎఫ్ఎం. హలో,
1: హలో
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
1: మేడం, గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం, కర్నూలు జిల్లా ఆసుపత్రి మండలం సంగారెడ్డి అన్న గ్రామం, హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నా అండి. హరినాథ్ రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. వర్షమేం కొద్దిగా దూరంగా పోయింది మేడం.
0: అవునా? ఓకే ఓకే.
1: అవును మేడం. మేడం మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో. మేడం యమగోళ మేడం సినిమా పేరు.
0: యమగోళ.
1: అవును మేడం.
0: ఏంటండి
1: ఆరవే అందాల సురభామిని అనే పాట ఉంటుంది మేడం.
0: ఏంటండి ఈరోజు యమగోళ అడగడానికి?
1: మేడం నిన్న బాలసుబ్రహ్మణ్య జయంతి కదా మేడం.
0: ఓకే.
1: ఆయన గుర్తుగా ఎందుకంటే మనిషి ఎన్నాళ్ళు బతికినా ఆయన పాడే పాటలు రోజు వింటుంటాం మేడం.
0: అవునండి, వాళ్ళంతా చిరంజీవులు.
1: అవును మేడం, అదే దేవుడు వరం ఇచ్చే వరం మేడం వాళ్ళది.
0: అవును, వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళని
1: పాటలు వింటూ మనం ఉంటాం మేడం.
0: ప్రతిరోజు
1: మేడం
0: ఉన్నట్టే వాళ్ళు జీవించి ఉన్నట్లే చిరంజీవులు వాళ్ళు. మనం అందరం గుర్తు చేసుకుంటూనే ఉంటాం.
1: అవును మేడం, ఎందుకంటే అది చేసేది అది 100 ఏళ్ళు బతికినా కూడా 1000 ఏళ్ళు ఉంటాయంట మేడం.
0: అవునండి, తెలుగు సినీ ప్రపంచం ఉన్నంత కాలం ఉంటాయి.
1: ఉంటాయి మేడం, ఉంటాయి మేడం. అదొక రాసి పెట్టిండల్ల కదా మేడం, అందరికి రాదు అదృష్టం అనేది.
0: అవునవునండి. సరే అండి, మీకోసం మీరు
1: అందరి కోసం మేడం ధన్యవాదాలు మేడం.
0: ఓకే.

రూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నపద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. హలో, వాయిస్ వినిపించట్లేదండి, కాల్ కట్ అయిపోతు. హలో హలో, నా వాయిస్ వినిపిస్తుందా అండి? హలో మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్స్ మార్కాపూర్ ఎఫ్ఎం. హలో హలో
4: హలో,
3: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
4: శ్రీనివాసరావు అండి, మార్కాపూర్ నుంచి.
3: శ్రీనివాసరావు గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
4: సీతామహాలక్ష్మి మేడం.
3: సీతామహాలక్ష్మి, ఏం చేస్తుంటారండి శ్రీనివాసరావు గారు?
4: మా హార్డ్షిప్స్ పాయింట్ మేడం.
3: సీతామహాలక్ష్మి,
4: మావిచిగురు తినగానే.
3: ఓకే, వింటున్నారండి మా ప్రోగ్రామ్స్?
4: కంటిన్యూ ఉంటున్నాను. షాప్కి వెళ్ళేంత వరకు ఉదయం నుంచి రేడియో ఆన్లైన్ ఉంటుంది.
3: అవునా? ఓకే, ఎక్కువ రేడియో వింటారు?
4: వింటున్నాను. షాప్కి పద్దెనిమిది వరకు పాటలు అయిపోయినంత వరకు పాటలు అయిపోయింది. ప్రోగ్రామ్స్ అన్ని
3: వింటారు?
4: మార్నింగ్ పోతాను.
3: ఓకే, ఎక్కడండి మీరు? సీతామహాలక్ష్మి చిత్రం నుంచి

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హలో.
5: హలో.
4: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
5: సార్ మేడం.
4: హలో.
5: సార్ మేడం.
4: నమస్తే అండి. మీ పేరు? హలో. మీ వాయిస్ క్లారిటీగా వినిపించట్లేదండి.
5: నమస్తే మేడం.
4: నమస్తే అండి. మీ పేరు చెప్పండి.
5: నా పేరు కోటేశ్వర మేడం, కొత్తపల్లి నుంచి.
4: కోటేశ్వర గారు
5: సినిమాలో బాగున్నారు మేడం?
4: బాగున్నా అండి. జల్సా చిత్రంలో ఏ పాట?
5: జల్సా అనే పాట మేడం, ఇన్న శ్రోతలు అందరి కోసం.
4: ఓకే అండి. కోటేశ్వర గారు వింటున్నారా ప్రోగ్రామ్స్ అన్ని?
5: వింటున్నాం. పొద్దున 6:45 నుంచి వింటున్నాం వార్తలు. తర్వాత మాతృ మార్గము, మళ్ళీ 7:05 ఒక వార్తలు. దేవుని పాట వేశారు కదా.
4: ఓకే ఓకే. జల్సా చిత్రంలో
5: కరో జల్సా అనే పాట మేడం.
4: ఓకే అండి. మీకోసం ఆ పాట వచ్చేస్తోంది, వినేయండి.
5: వినే శ్రోతలు అందరికోసం మేడం. థ్యాంక్ యూ మేడం.
4: ఓకే.

0: हेलो हेलो
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హలో హలో హలో
3: హలో
1: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
3: థ్యాంక్ యూ మేడం. లీలావతి.
1: లీలావతి గారు కొత్తపల్లి నుంచి. బాగున్నాం అండి. ఏ చిత్ర నుంచి పాట కావాలి?
3: రాజాబాబు మేడం, రాజశేఖర్ది.
1: రాజాబాబు
3: పాట మేడం.
1: ఓకే చూస్తున్నాం అండి, రాజాబాబు ఉందో లేదో. ఓకే రాజాబాబు ఉంది. ప్రేమ ఓతోలు ప్రేమ.
3: అవును మేడం.
1: ఓకే అండి, విన్నారా ఉదయం నుంచి ప్రోగ్రామ్స్?
3: విన్నాను మేడం.
1: ఓకే
3: బాబర్ హరి విన్నా, ఉదయ కిరణాలు విన్నా.
1: ఓకే ఓకే,
3: బాబర్ హరిలో మంచి పాటలు వేశారు ఈరోజు, బాగానే ఉంది ప్రోగ్రామ్.
1: ఓకే భాస్కర్ పట్ల ఆయన
3: పేరు రాలే?
1: పేరు రాలేదు. ఓకే ఓకే ఓకే అండి.
3: ప్రతిరోజు వింటాం మేడం.
1: ప్రతిరోజు వింటారు. లెటర్ కూడా రాస్తారండి ఎప్పుడన్నా?
3: చదువు లేదు మేడం
1: అందుకని. ఓకే అందుకని ఏదైనా ఉన్నాయి హలో ఎఫ్ఎం లో చెప్పేస్తుంటారు.
3: అంతే, లేదంటే చదువుకోలేదు మేడం అసలు ఏం చేయాలి.
1: ఓకే ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినేయండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో హలో

0: హలో, మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం 101.5 MHz మార్కపూర్ ఎఫ్ఎం. హలో,
1: హలో,
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
1: నమస్తే మేడం, నా పేరు రమాదేవి, చిన్నగుడిపాడు నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలమ్మా?
1: మేడం దశావతారం నుంచి ముకుందా ముకుందా సాంగ్ అయింది మేడం.
0: ఓకే అండి. ఏం చేస్తుంటారు?
1: ఇంట్లోనే ఉంటాం మేడం, షాప్ ఉంది, నడుచుకుంటూ ఉంటాం.
0: ఆహా, ఓకే. దశావతారం వింటూ ఉంటారండి ప్రోగ్రామ్స్ అన్నీ?
1: వింటుంటాం మేడం అన్నీ.
0: ఓకే, ఏ ప్రోగ్రామ్స్ అంటే బాగా ఇష్టం అండి?
1: ప్రోగ్రామ్స్ అంటే మేము యూనో మా షాప్లో ఉంటుంది, నేను ఇంట్లో ఉంటా, ఎక్కువ సాంగ్స్ వింటా ఉంటాను మేడం.
0: సాంగ్స్ బాగా ఇష్టం. ఓకే ఓకే, మీరు కోరిన పాట వచ్చేస్తోంది, వినేసేయండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రీ రాఘవేంద్ర స్వామి మహిళా సేవా సమాజం సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
4: శ్రీ రాఘవేంద్ర స్వామి మహిళా సేవా సమాజం సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. పి లక్ష్మి గారు ఒక పాట పాడతారు.
5: గురురాయ ఓ రాఘవేంద్ర, ఓ గురురాయ మా రాఘవేంద్ర, మంత్రాలయ పురమందున సంతోషముగ నీవు కలవారి.

கேலையா குருராய ஓ ராகவேந்திரா, ஓ குருராய மாராகவேந்திரா. క్రూరపు సంసారము కై నేరములెన్నో చేసితి, నేరక మన్నింపరాని ఘోరములెన్నో చేసితి, మంచాలపురవా.

0: పీబీ శ్రీదేవి గారు ఇప్పుడు కొన్ని ముఖ సౌందర్యానికి ఇంట్లో వస్తువులతోనే చిట్కాలు చెప్తారు.
1: మొటిమలపై టమాటా గుజ్జు రాస్తే మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఇంకొకటి, బియ్యపిండిలో పాలు పోసి పేస్ట్గా చేసుకుని ముఖానికి రుద్దుకుంటే ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగి ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఎగ్ వైట్లో తేనె నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేస్తే ముడతలు తగ్గుతాయి. ఎగ్ వైట్లో మెంతిపిండి కలిపి రాత్రిపూట నానబెట్టి మార్నింగ్ హెయిర్కి పట్టించి పైన హెయిర్ క్యాప్ పెట్టి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నిగారిస్తుంది. పలుచని వస్త్రంలో ఐస్ క్యూబ్స్ వేసుకుని ముఖంపై రుద్దుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది. కళ్ళ కింద రింకిల్స్ తొలగిపోతాయి. మెత్తటి అరటిపండు గుజ్జులో తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు పోయాక కడుక్కుంటే ముఖం ప్రకాశిస్తుంది. ఇంకొక చిన్న చిట్కా, యాపిల్ ముక్కతో సున్నితంగా చిగుళ్లపై రబ్ చేస్తే చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గిపోతుంది. ఉల్లిపాయలు తరిగిన చాకు గాని కత్తిపీటలు గాని నిమ్మరసం రాయడం వల్ల వాసన ఇట్టే వదిలిపోతుంది.
0: శ్రీదేవి గారు మంచి చిట్కాలు వినిపించారు. ఇప్పుడు డి రమాదేవి గారు అమ్మవారి పాట వినిపిస్తారు.

0: ఎండాకాలంలో చెమటకాయలు వస్తూ ఉంటాయి, మరి ఈ చెమటకాయలు తగ్గడానికి కొన్ని చిట్కాలు చెప్తా అంటున్నారు వై ఈశ్వరి గారు, అవేంటో విందాం.
1: బకెట్ నీటిలో కప్పు ఓట్స్ను వేసి ఆ నీటిలో రెండు పూటలా స్నానం చేస్తే చెమటకాయలు తగ్గుతాయి. లేదంటే ఓట్స్ని మెత్తగా మిశ్రమంలా చేసి చెమటకాయలు ఉన్న చోట పూతలా వేసి ఆరాక కడిగేస్తే సరిపోతుంది. సమస్య ఎక్కువగా ఉన్న చోట ఐస్ ముక్క పెట్టి రుద్దితే వాపు దురద తగ్గుతాయి. 2 చెంచాల చందనం పొడిలో రోజ్ వాటర్ని కలిపి మెత్తని పేస్ట్లా చేయాలి. దీనిని చెమటకాయలున్న చోట పట్టించి ఆరాక కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే 2 చెంచాల ముల్తాన మట్టికి రోజ్ వాటర్ కలిపి ఆ పేస్ట్ని రాసుకొని ఆరాక కడిగేసినా చెమటకాయలు తగ్గుతాయి. వేపాకులను మెత్తగా నూరి పేస్ట్గా చేసి దానిని ముఖానికి పట్టించి 1/2 గంట ఆగి శుభ్రం చేసుకున్నా మంచిదే. లేదా కప్పు చల్లని నీటిలో చెంచా బేకింగ్ సోడా వేసి మెత్తని వస్త్రాన్ని ఆ నీళ్ళలో ఉంచి చెమటకాయలు ఉన్న చోట తుడవాలి. ఇలా రోజు 2 సార్లు చేసినా చెమటకాయలు బాధించవు.
0: మన వేడుకల్లో ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి. పాటలు పాడటం ఒక సాంప్రదాయం. ఆ సందర్భానికి తగ్గట్టుగా కొన్ని పాటలు ఉంటాయి. పుష్పవతి అయిన సందర్భంగా పాడే ఈ పాట వినండి.
2: శ్రీరమణి భూసతికి సీత వై పుట్టి కూరిమి జనకునకు కూతురై పెరిగి శ్రీరామచంద్రుని చెనగి పెళ్ళాడి ఆ రమణి వినయంబు అత్తమామలకు పని చక్కగా చేయు పతి భక్తితోను పెరుగుతున్నది సీత పెంపు దీవెనతో చెగువాయ తన ముఖము ముఖము కళలెక్కి ముఖమున ఒక చిన్న మొటిమత లేచి ఆటకూటమిలోన ఆ నగరిలోన చెల్లెలతో జానకి ఆడుచుండగను సిగ్గుల జానకి సిరకు శిరసు వంచుకొని అత్త కౌసల్య ఎదుటనే నిలచి నవ్వుచు కోమలి నా తీటు పిలచి నాతి గట్టిన చీర తావిప్పి చూచి అరుంధతిని పిలిపించే అప్పుడు కౌసల్య సరిలేదు మన సీత సామర్థలాయే వెలది పంచాంగంబు విప్పి చూడగను శుభలగ్నము నాడు శుభతి వేరుండు ఆదివారము నాడు అతివరోగిష్టి సోమవారము నాడు సోమపతి వ్రత మంగళవారము నాడు మగువ కూచింత బుధవారము నాడు పుత్రులానెత్తు గురువారము నాడు కూడు సంపదలు శుక్రవారము నాడు సుదతి సుఖపడును శనివారము నాడు శని పేదరాలు పౌర్ణమి నాడైతే పుట్టుభోగాలు పాడ్యమి నాడు ఆడితేను పణతి వేరుండు విద్య నాడాడితేను విద్యశాలీయగును తదియ నాడాడితేను తగు పుష్టికర్త చవితి నాడాడితేను చతిరాణియగును పంచమి నాడాడితేను భాగ్యవతియగును షష్ఠి నాడాడితేను అతి కలహాలు పొందు సప్తమి నాడాడితేను పతి సుఖము పొందు అష్టమి నాడాడితేను అతివేరుండు నవమి నాడాడితేను నలినాక్షి చింత దశమి నాడాడితేను దశమంతురాలు ఏకాదశి నాడాడితేను ఇంద్రియాజాక్షి పరగద్వాదశి నాడాడితేను పరుల చింతించు త్రయోదశి నాడాడితేను చంద్రకాంతగా వర్తిల్లు చతుర్దశి నాడాడితేను చాలా సేవింతురు అమావాస్య నాడాడితేను పర పురుష నివాసి అరుంధతితోను అని చెప్పి మునివరులు కలసి రక్షింతురు కనక గిన్నెలలో ఎత్తుగల వారికి ఎత్తించేరపుడు కావెళ్ల తైలాలు గంపల్ల పసుపు ఏం లక్ష్మి భాగ్యము వేడుకాలయే.
0: ఎండాకాలంలో మన ఆంధ్రదేశంలో ఒడియాలు బాగా పెడుతుంటారు, మరి ఆ ఒడియాల్లో రకాలు అవి ఎలా పెట్టుకోవాలి చెప్తారు రమాదేవి గారు.
3: సగ్గుబియ్యం ఒడియాలకు కావలసినవి: సగ్గుబియ్యము కప్పు, నీరు 4 కప్పులు, పచ్చిమిర్చి 4, జీలకర్ర కొద్దిగా, ఉప్పు తగినంత, నువ్వు పప్పు 1/2 కప్పు. తయారీ చేసే విధానము: మందపాటి గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచి బాగా మరిగించాలి. సగ్గుబియ్యం పోసి స్టవ్ మంట తగ్గించాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ సుమారు 1 గంట సేపు సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. సగ్గుబియ్యం పూర్తిగా కరిగిపోయి రంగు లేకుండా అయితే అప్పుడు పూర్తిగా ఉడికినట్టు. పాత్రను కిందికి దించి పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, జీలకర్ర, నువ్వులు వేసి కలపాలి. చల్లారాక ఎండలో ప్లాస్టిక్

0: ప్లాస్టిక్ కవర్ మీద కావలసిన సైజులో వడియాలు పెట్టాలి. బాగా ఎండిన తర్వాత వీటిని వేయించుకొని స్నాక్స్లో కానీ సాంబార్ అన్నంలో కానీ నంచుకొని తింటే బాగుంటాయి.
1: పెసరపడాలు ఎలా పెట్టాలో పి లక్ష్మి గారు వివరిస్తారు.
2: కావలసినవి: పెసరపిండి 1/2 కేజీ, నూనె 1/2 కేజీ, ఇంగువ టీ స్పూన్, బియ్యపిండి 50 గ్రాములు, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. తయారీ విధానము: ఇంగువను కొద్ది నీటిలో నానబెట్టుకోవాలి. ఒక పెద్ద పాత్రలో పెసరపిండి, కారం, ఉప్పు, ఇంగువ నీరు పోసి బాగా కలిపి సుమారు 12 గంటల సేపు నానబెట్టాలి. కొద్ది కొద్దిగా నూనె జత చేస్తూ రోట్లో వేసి ఈ పిండి ముద్దను బాగా దంచాలి. పిండిని బయటకు తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వరిపిండిలో అద్దుకుంటూ అప్పడాలు ఒత్తుకోవాలి. వీటిని ఎండలో ఆరబెట్టి నిల్వ చేసుకుంటే కావలసినప్పుడల్లా వేయించుకొని తినవచ్చు.
3: బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా తయారు చేయాలంటే, బూడిద గుమ్మడికాయ 1 చిన్నది, పొట్టుమినప్పప్పు 1/2 కిలో, పచ్చిమిర్చి 50 గ్రాములు, ఉప్పు తగినంత, ఇంగువ పొడి 1 టీ స్పూను. ముందు రోజు రాత్రి పప్పు నానబెట్టాలి. ఉదయాన్నే పొట్టుమినప్పప్పు పొట్టు తీసి నీళ్ళు పోసి పప్పును గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బాలి. మిర్చి, ముప్పు, ఇంగువ మొత్తం మెత్తగా నూరి మినప్పిండిలో వేసి కలపాలి. పిండిని పెద్ద పాత్రలో తీసుకోవాలి. బురద గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా కలిపి కావలసిన సైజులో ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోవాలి. ఎండిన తర్వాత వీటిని వేయించుకొని అన్నంతో పాటు తింటే బాగుంటాయి.
1: ఆలు పరాటాలు ఎలా తయారు చేయాలో శ్రీమతి శ్రీదేవి గారు వివరిస్తారు.
4: ఉడికించిన ఆలు 4, సన్నగా తరిగిన అల్లం ముక్క 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కిలో, జీలకర్ర 1 చెంచా, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూను, నిమ్మకాయ 1, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 8, ఇంగువ చిటికెడు, సన్నగా తరిగిన కొత్తిమీర 1 కప్పు, గరం మసాలా పొడి 1 టీ స్పూను, నూనె తగినంత. తయారు చేయి విధానం: ముందుగా గోధుమ పిండిని జల్లించి కొద్దిగా ఉప్పు వేసి చపాతి పిండి మాదిరి కలిపి ఉంచుకోవాలి. ఉడికించిన ఆలుని మెత్తగా మెదిపి అందులో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, ఇంగువ, ధనియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతి పిండిని మీడియం సైజు ఉండలుగా చేసుకొని ఒక్కొక్క ఉండని చిన్న చపాతీగా వత్తి అందులో సరిపడా కొంచెం ఆలు ముద్దని పెట్టి అన్ని వైపుల నుంచి కవర్ చేస్తూ మూసి ఉండేలా చెయ్యాలి. ఈ ఉండకి పొడిపిండి అద్దుతూ కర్రతో నెమ్మదిగా పీట మీద చపాతీ మాదిరి వత్తాలి. పెనం కాల్చి ఈ చపాతీని నూనె వేసి ఎర్రగా కాల్చుకోవాలి. ఈ ఆలు పరోటాని ఏ ఊరగాయతో కానీ సాస్తో కానీ బాక్సులో పెట్టండి. ఇంట్లో తినేటైతే గట్టి పెరుగు పక్కన కప్పులో సర్వ్ చేయండి. చాలా రుచిగా ఉంటాయి. ఈ వేడి పరోటా పైన మీరు 2 టేబుల్ స్పూన్స్ వెన్న వేసి పక్కన పెరుగు సర్వ్ చేశారంటే హెవీ లంచ్ అయిపోయినట్టే.
1: పి విజయ్ గారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పాట పాడతారు.

0: సిహెచ్ సుభాష్ గారు, ఇప్పుడు కొన్ని వడియాలు పెట్టుకునేందుకు జాగ్రత్తలు చెప్తారు, విన్నాం.
1: వడియాలకు ఉపయోగించే గుమ్మడికాయ ముదురుగా ఉంటే మంచిది. బూడిద గుమ్మడికాయ తరిగినప్పుడు గింజలు తీసేయండి. పక్షులు కానీ ఉడతలు కానీ ఈ గింజల కోసం వచ్చి వడియాలు పాడు చేస్తాయి. ముక్కలను ఒక పలుచని నూలు వస్త్రంలో వేసి బాగా మూటగట్టి చేటలో లేదా చిల్లుల బుట్టలో పెట్టి ఒక పళ్ళెం పెట్టి దానిమీద పొత్రం లాంటి బరువు పెట్టాలి. గుమ్మడికాయ ముక్కలు ఎక్కువ, పిండి తక్కువ ఉంటే వడియాలు బాగా గుల్లగా వస్తాయి. క్యాబేజీ, ఉల్లిపాయ, క్యారెట్, బీట్రూట్, ఆలుగడ్డ వీటితో కూడా ఇవే మాదిరిగా వడియాలు తయారు చేసుకోవచ్చు. పొట్టు మినప్పప్పు వాడితే రుచి, ఆరోగ్యం కూడా. పొట్టుతో కూడా వడియాలు పెట్టుకోవచ్చు. పప్పు ఎక్కువగా నానబెట్టుకుంటేనే మంచిది. ఎక్కువైతే మిగిలిన పిండితో గారెలు వేసుకోవచ్చు. తక్కువైతే కష్టం కదా. సువాసన కలిగిన ఇంగువ వాడితే బాగుంటుంది. పప్పును ముందు రోజు నానబెట్టుకుంటే వడియాలు గుల్లగా వస్తాయి. పప్పును మెత్తగా కాటుకలా రుబ్బాలి. పిండి పలుచగా ఉంటే వడియాలు పెట్టడానికి సరిగా రావు. 2 రోజులు బాగా ఎర్రటి ఎండలో వడియాలు బాగా ఎండిన తర్వాత నెమ్మదిగా వస్త్రం నుండి వడియాలు వేరు చేయాలి. వడియాలు ఎండితే క్లాత్ దగ్గరికి ముడుచుకుంటుంది. అందువల్ల వడియాలు ఉన్న వస్త్రాన్ని తిరిగేసి కొద్దిగా నీళ్లు చల్లి తడిపి క్లాత్ను ఆ చివర ఈ చివర పట్టి మెల్లగా లాగితే వడియాలు సులువుగా వస్తాయి. బియ్యాన్ని నానబోసి దంచి లేదా మిక్సీలో వేసి తయారు చేసిన పిండితో వడియాలు పెడితే వడియాలు రుచిగా ఉంటాయి. మిల్లులో ఆడించిన బియ్య పిండితో వడియాలు అంత బాగా రావు. అప్పడాలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే అప్పడాలను నిల్వ చేసి డబ్బాలో కాసిన్ని మెంతి గింజలు వేస్తే బాగా ఉంటాయి.
0: జాహ్నవి ఇప్పుడు ఒక అన్నమాచార్య కీర్తన పాడుతుంది.
2: చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది సతీ చూడి కుడుతన.

తోముని తోబుట్టు వట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడికుడు.

అమర వందితయటాటే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమర వందితయటాటే మహిమయే మరుదు, అమృతము చుట్ట

0: Morning.
1: మీరింతవరకు శ్రీ రాఘవేంద్ర స్వామి మహిళా సేవా సమాజం సభ్యులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు.
4: ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం, జీవ వైవిధ్య క్షీణత వంటి సవాళ్ల నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసర బాధ్యతగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, భారీ వృక్షారోపణ కార్యక్రమాలు, మిషన్ లైఫ్ వంటి పర్యావరణ హిత కార్యక్రమాల అమలుపై మనతో మాట్లాడేందుకు చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
5: నమస్తే అండి.
4: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతతో పాటు ఈ ఇయర్ థీమ్ కి సంబంధించిన వివరాలు సార్.
5: వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ప్రైమర్లీ ఇప్పుడు ప్రతిరోజు మనం యాజ్ అ కామన్ పర్సన్ మోస్ట్ ఆఫ్ అస్ మనం డే టు డే మనం ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తుంటాము. కానీ అల్టిమేట్లీ మనం ఎన్విరాన్మెంట్ మీదే ఆధారపడి ఉంటాము. బట్ మనం ఎప్పుడు ఎన్విరాన్మెంట్ కి ఆ గ్రాటిట్యూడ్ అయినా గుర్తించుకోవడం అయినా అది చేయము. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డే వల్ల మనము మన ఏం స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉందో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందో, ఆ ఎన్విరాన్మెంట్ ని మనం అది అర్పించినట్టు, అట్ ద సేమ్ టైం మన తరఫు నుంచి ఏమేమి మనం యాక్షన్ తీసుకోవాలి, ఏమేమి రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలి దాన్ని కాపాడుకోవడానికి, ఇదంతాని కమెమరేట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ డే ఇది, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది. సో ఇయర్ థీమ్ ఫర్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2026 ఇస్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫార్ క్లైమేట్ ఫార్ అవర్ ఫ్యూచర్. ఈ థీమ్ అయితే ఏమైతే ఉందో ఇది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నుంచి ప్రతి ఇయర్ ఇస్తారు. బేస్డ్ ఆన్ ఆ ఇయర్ కి ఏమేమి నీడ్ ఉంటుందో, జనాలకి ఏమేమి మోటివేట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటారో ఇంటర్నేషనల్ లెవెల్లో, దాన్ని బట్టి వాళ్ళు ప్రతి ఇయర్ ఒక కొత్త కొత్త థీమ్ ఇస్తారు. సో ఈ ఇయర్ నేచర్ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని క్లైమేట్ చేంజ్ కోసం మనం పాడాలి అండ్ ఎకోసిస్టమ్స్ ని రిస్టోర్ చేయాలి అనేది ఇయర్ థీమ్.
4: సార్, పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర ఎంత ముఖ్యమైందని అంటారు?
6: ఇప్పుడు క్లైమేట్ చేంజ్ లో నేచర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో, సో నేచర్ లో ఫారెస్ట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేచర్ అంటే ఒక బ్రాడర్ టర్మ్, దాంట్లో

0: ఫారెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్. సో ఇప్పుడు మనందరికి తెలిసినట్టు ఇప్పుడు ఒక చెట్టు, ఏ చెట్టు గ్రో అవ్వాలన్నా కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఆ ఫోటో సింథసిస్ ప్రాసెస్ మూలకం కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి ట్రాప్ చేసి ఏదైనా చెట్టు యూజువల్లీ గ్రో అవుతుంది. ఆ పచ్చతనం అనేది వచ్చేది దానివల్ల. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి సిక్వెస్టర్ చేయడం అంటే దాన్ని అక్కడ నుంచి ట్రాప్ చేసి ఒక సింక్ లాగా, కార్బన్ సింక్ లాగా యాక్ట్ చేస్తాయి ఆల్ ట్రీస్. మనకి ఇప్పుడు డిఫారెస్టేషన్ అవుతుంటే, మనం చెట్టుని నరుకుంటూ పోతే ఏమైతే కార్బన్ సెక్వెస్ట్రేషన్ అవుతుందో, ఈ పర్యావరణంలో ఎక్కువ హీట్ కాకుండా గ్లోబల్ వార్మింగ్ ఆపడానికి ఏమైతే రోల్స్ ప్లే చేస్తున్నాయో ఫారెస్ట్, అది లేకుండా అవుతుంది. సో అప్పుడు ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా చాలా వర్సన్ అవుతుంది. అందుకే ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ సెంట్రల్ టు క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్.
1: సరే, మనం చూస్తే కనుక ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి?
0: ఆంధ్రప్రదేశ్ లో జస్ట్ లైక్ ఫారెస్ట్ ఎల్స్వేర్ ఇన్ ద కంట్రీ, మెయిన్ ఛాలెంజ్ ఇస్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది, దీని వల్ల ఫారెస్ట్ గ్రోత్ అండ్ రీజనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్స్ట్రా హీట్ కంటెంట్ ఏమైతే ఉందో అట్మాస్ఫియర్ లో అది ఎక్కువ ఉంది, దీని వల్ల ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఇంతకు ముందు ఎంత అయ్యేది దానికంటే ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ అవుతుంది. దీని తర్వాత మనము రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఫారెస్ట్ మీద ఆధారపడి ఏమైతే కమ్యూనిటీస్ ఉన్నాయి, లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏమైతే అవుతున్నాయి, వీటన్ని వల్ల రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఏం చేస్తున్నామో అది అన్సస్టైనబుల్ మెజర్స్, అన్సస్టైనబుల్ లెవెల్ రీచ్ అయింది ఇప్పుడు, నాట్ జస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ కంట్రీ. సేమ్ టైం ఎన్క్రోచ్మెంట్స్ అవ్వచ్చు, ఇల్లీగల్ మైనింగ్ అవ్వచ్చు, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా ఒక ఛాలెంజ్ ఫారెస్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ కి. సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ ఆంధ్రప్రదేశ్ కంటెక్స్ట్ కి.
1: సార్, ఇటీవల రాష్ట్రంలో చేపడుతూ ఉన్న భారీ వృక్షారోపణ కార్యక్రమాల లక్ష్యం ఏంటి?
0: ప్రైమరీ లక్ష్యం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ని ఇంప్రూవ్ చేయడం. ఈ అన్ని కార్యక్రమంలో పబ్లిక్ ఏమైతే పార్టిసిపేట్ చేస్తారో దానివల్ల బాగా సక్సెస్ అయితే ఆ మెసేజ్ ఏమైతే ఉంటుందో, ఆ కన్జర్వేషన్ మెసేజ్ అది యాక్చువల్లీ రూటింగ్ బాగా అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్లీ బ్యూరోక్రసీ నుంచి అయినా ప్రభుత్వం తరఫు నుంచి అయినా మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో దానికి పబ్లిక్ సపోర్ట్ లేకపోతే మనం అల్టిమేట్లీ అది సక్సెస్ అవ్వదు. ఏ స్కీమ్ అయినా, ఏ కార్యక్రమం అయినా, ఇనిషియేటివ్ అయినా పబ్లిక్ సపోర్ట్ కావాలి. సో ఈ పబ్లిక్ ని పిలిచి ఎన్విరాన్మెంట్ డే రోజు అందరికి మనం మన ముక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ద్వారా నాటిస్తే వాళ్ళకి ఆ ఒక ఓనర్షిప్ వస్తుంది, ఇది మా మన ముక్క, మనం దీన్ని కాపాడుకోవాలి, ఒక సెన్సిటివిటీ వస్తుంది ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. అందుకే ఈ యొక్క ప్రోగ్రామ్ మనం చేస్తాం.
1: సార్, మన అందరికీ తెలిసిందే మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ఈ కార్యక్రమంలో మన అటవీ శాఖ పాత్ర ఏంటి?
0: మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎండెవర్ ఇనిషియేటివ్. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రైమర్లీ జనాలు ఏమైతే ఉన్నారో, వాళ్ళది వే ఆఫ్ లైఫ్ ఏమైతే ఉందో దాన్ని మోర్ ఎన్వైరాన్మెంటల్లీ రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నది ప్రమోట్ చేయడం. ఇది బేసికలీ లైఫ్ స్టైల్ కాంపోనెంట్. అంటే మనం ప్రతిరోజు దీంట్లో చాలా పెద్దగా ఏం చేయాల్సి ఉండదు. డే టు డే లైఫ్ లో మీరు ఎంత నీళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, మీరు ఒక ఎలక్ట్రిసిటీని స్విచ్ ఆఫ్ చేయడము, మీరు ఎప్పుడైతే దాన్ని వాడరో, ఒక కరెంట్ ఫ్యాన్ ట్యూబ్ లైట్ ని ఆఫ్ చేయడము, ఎలక్ట్రిక్ ఫ్యాన్ ని ఆఫ్ చేయడము, ఇది కూడా మీ తరఫ్ నుంచి ఎన్వైరాన్మెంట్ కి చూపిస్తున్న ఒక కన్సర్న్ అనొచ్చు. ఇది దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ మిషన్ లైఫ్. సో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కండక్ట్ చేయడం స్కూల్స్ లో, కాలేజెస్ లో, లోకల్ కమ్యూనిటీస్ లో, దీని వల్ల ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ అనేది జనాల్లో పాటించేలాగా అవేర్నెస్ ఇవ్వడం, ఇదే మన మెయిన్ మోటివ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్.
1: సార్, అడవులలో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయంటారు?
0: ప్లాస్టిక్ వేస్ట్ వల్ల చాలా రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కి, ప్రైమర్లీ వైల్డ్ లైఫ్ కి. ఇప్పుడు మనం ఏదైనా యూజువల్లీ టూరిస్ట్ లొకేషన్స్ వెళ్తూ ఉంటున్నాం, ఎకో టూరిజం లొకేషన్స్ యూజువల్లీ ఫారెస్ట్ ఏరియాస్ లో. అక్కడ మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ యూజువల్లీ వచ్చి మందు బాటిల్ అవ్వచ్చు, ప్లాస్టిక్ కవర్స్, పేపర్స్, బ్యాగ్స్ అవ్వచ్చు, వాళ్ళు తినే ప్లేట్ అవ్వచ్చు, అలాగే యూజువల్లీ దాన్ని వేసి వెళ్ళిపోతారు. సో దీనివల్ల అక్కడున్న లోకల్ వైల్డ్ లైఫ్ అయితే ఏమైతే ఉంటాయో వాటికి అర్థం అవ్వదు ఇది తిన్నాలా తినకూడదు అనేది. సో దాన్ని కన్జ్యూమ్ చేస్తాయి, దానివల్ల అవి చనిపోతాయి. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కొన్ని స్టడీస్ వేరే కంట్రీస్ లో ఈ ప్లాస్టిక్ కన్జంప్షన్ వల్ల లాంగ్ టర్మ్ బిహేవియరల్ చేంజెస్ కూడా వస్తున్నాయి. వైల్డ్ ఎనిమల్స్ ఎలా బిహేవ్ చేయాలో ఆ బిహేవియర్ కూడా మారుతుంది. సో ఇది మనం

0: యూజువల్లీ కోర్తిల్లో చూడొచ్చు. మనం ఏ టూరిస్ట్ లొకేషన్ వెళ్ళినా యూజువల్లీ కోర్తిలు ఉంటాయి. దానికి హారం మనం తినిపిస్తూ తినిపిస్తూ దాంతోపాటు ప్లాస్టిక్ కూడా అవి సేవిస్తున్నాయి. సో అదొకటి. అట్ సేమ్ టైం ప్లాస్టిక్ వల్ల సాయిల్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది. ఈ ప్లాస్టిక్ ఏమైతే మనం ఫారెస్ట్ ఏరియాస్ లో వేస్తామో అక్కడ పక్కన ఉన్న వాగ్ అయితే, ఏదైనా కాలువ అయితే దాంట్లో వెళ్ళి కలుస్తాయి, కంటామినేషన్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో దీనివల్ల సీరియస్ డిసీజ్ రావచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు. సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది ప్లాస్టిక్ డిస్పోజల్ వల్ల ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియాస్.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము అడవులలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతో కృషి చేస్తూ ఉంది. సో ఎందుకు సార్ ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడటం ముఖ్యమంటారు?
0: సో ఇప్పుడు ఫారెస్ట్ లో, ఫారెస్ట్ అంటే ఇట్స్ ప్లేస్ ఫర్ లైఫ్. ఫారెస్ట్ అంటే వెరైటీ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి. మ్యామల్స్, రెప్టైల్స్, అంఫీబియన్స్, కుక్క అవ్వచ్చు, ఏదైనా ఒక పామ్ అవ్వచ్చు, ఆర్ పులి అవ్వచ్చు, ఏనుగు అవ్వచ్చు. వెరైటీ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి యూజువల్లీ ఒక ఫారెస్ట్ లో. ఈ డైవర్సిటీ వల్ల ఆ రెసిలియన్స్ ఉంటుంది ఫారెస్ట్ కి. ఫారెస్ట్ ఏమైనా ఒక థ్రెట్ వచ్చినా తట్టుకోగలిగే రెసిలియన్స్ ఉంటుంది. ఆ రెసిలియన్స్ బయోడైవర్సిటీ వల్ల వచ్చేది. అండ్ ఈ బయోడైవర్సిటీ వల్ల వెరైటీ ఆఫ్ ఎకలాజికల్ ఫంక్షన్స్ అవు, లైక్ పాలినేషన్ అనొచ్చు. అంటే మనం హనీబీస్ తీసుకోండి, ఇప్పుడు ఏమైతే మనం పంట పంటామో అదంతా అది పాలినేట్ అయ్యేదే ఒక అడవిల్లో వాసి వాసించే ఒక హనీబీ అవ్వచ్చు. వెరైటీ ఆఫ్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ అవ్వచ్చు. ఈ బయోడైవర్సిటీ వల్ల సీడ్ డిస్పర్సల్ అవుతుంది. ఆ ఒక బర్డ్ అవ్వచ్చు, సమ్ అదర్ మ్యామల్ అవ్వచ్చు, ఏదో ఒక పండు తిని దాంట్లో ఉన్న ఫీడ్ ని వేరే అదర్ ప్లేసెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. దానివల్ల ఇంకా చెట్లు పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం న్యూట్రియంట్ సైక్లింగ్ అనేది ఒకటి ఉంటుంది. అట్మాస్ఫియర్ లో ఆ న్యూట్రియంట్ సైక్లింగ్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ బయోడైవర్సిటీ అనేది. అట్ సేమ్ టైం ఈ బయోడైవర్సిటీ వల్ల కొన్ని కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, మెడిసినల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో అందుకే ఆ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్.
1: సార్, వన్య ప్రాణుల సంరక్షణలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
0: ప్రైమర్లీ ఏంటంటే, ఎప్పుడైనా ఏ టూరిస్ట్ లొకేషన్స్ వెళ్ళినా, ఏదో ఒక సఫారీకి వెళ్ళినా, మీరు ఎప్పుడు వైల్డ్ లైఫ్ ని డిస్టర్బ్ చేయకండి. వాటికి ఫీడింగ్ ఫీడింగ్ అయితే ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ మీరు యూజువల్లీ జనాలకు అనిపిస్తుంది ఆ కేర్ అండ్ కన్సర్న్ వల్ల ఏదో ఒకటి తినిపిస్తాము అనేది. అది ఎప్పుడు మనం చేయకూడదు వైల్డ్ అనిమల్స్ కి. వాటి ఆహార వాటితే వేసుకుంటాయి. అండ్ మనం తినే ఆహారాలు, బిస్కెట్, కుక్కీస్, బ్రెడ్ ఎటువంటి ఏమి కూడా మనం వైల్డ్ అనిమల్స్ డిస్టర్బ్ చేయకూడదు. అండ్ దాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా చూడకూడదు. వాటికే ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి, వాటి డిగ్నిటీని కూడా మనం అప్హోల్డ్ చేయాలి. సో రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యూ గో టు ఎనీ టూరిస్ట్ లొకేషన్స్. దీనివల్ల చాలా వరకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
1: సార్, ఎకో టూరిజం మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య ఉన్న సంబంధం గురించి మీరు వివరిస్తారా?
0: సో ఎకో టూరిజం అంటే ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ట్రావెల్ ఇన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిచ్ ఏరియాస్. ఇదే ఎకో టూరిజం అంటే సింపుల్ కాన్సెప్ట్ లో. సో ఇది ప్రాపర్ గా మనం మేనేజ్ చేయగలిగితే, సక్సెస్ చేయగలిగితే ఎకో టూరిజం ని, అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ కి అండ్ అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రెండుకు ఒక విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. చాలా మంది ట్రైబల్స్ ఉంటారు, ఆదివాసులు ఉంటారు, వాళ్ళకి దానివల్ల ఇన్కమ్స్ ఎక్కువ వస్తాయి. అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఉంటుంది, సెన్సిటివిటీ పెరుగుతుంది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సంబంధించి. అట్ సేమ్ టైం లోకల్ ఎకనామీ బూస్ట్ అవుతుంది, అండ్ బికాస్ ఆఫ్ విచ్ బ్రాడర్ స్టేట్ ఎకనామీ ఆర్ నేషనల్ ఎకనామీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అల్టిమేట్లీ ఎకో టూరిజం వల్ల బోత్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రైబల్ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ లోకల్ ఎకనామీ కూడా బూస్ట్ అవుతుంది.
1: సార్, వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ ఈ యొక్క అడవులపై వాటి ప్రభావాన్ని ఎలా చూపుతాయి?
0: సో క్లైమేట్ చేంజ్ అనేది ఏమైతే ఉందో అది ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్ అక్రాస్ ద వరల్డ్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఏర్పడుతుంది దానివల్ల. ఇప్పుడు ఈ రైజింగ్ టెంపరేచర్ వల్ల అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ లో వస్తున్న మార్పు వల్ల ఈ డ్రాట్స్ అవి ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల చెట్లకి కరెక్ట్ టైం కి రెగ్యులర్ పీరియడ్ రెయిన్ పడట్లేదు. ఎందుకంటే ఈచ్ ట్రీ స్పీసీస్ కి, ఈచ్ వైల్డ్ లైఫ్ కి ఇదే టైంలో వర్షం పడితేనే అది రీజనరేట్ అవుతుంది అనే ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ ఉంటుంది. సో అది టైమ్లీ రెయిన్ఫాల్ రాకపోవడం వల్ల స్పీసీస్, మనం ఇప్పుడు ముందే మాట్లాడుకున్నప్పుడు ఆ బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఇప్పుడు సైక్లోన్స్ అవ్వచ్చు, సడన్ గా చాలా ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ అవ్వడం అవ్వచ్చు, రెయిన్ఫాల్ రావడం అవ్వచ్చు, వీటి వల్ల కూడా ఫారెస్ట్ కి నెగటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ద సేమ్ టైం ఫారెస్ట్ ఫైర్ అనేది ఒకటి, ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో ఫారెస్ట్ ఫైర్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి.
1: సార్, మీరు ఇప్పుడే చెప్పడం జరిగింది అటవీ అగ్ని ప్రమాదాలకు సంబంధించి. సార్, మరి ఈ యొక్క అటవీ అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలేంటి సార్?

0: దీంట్లో ప్రైమరీలీ ఎకో టూరిజం అనేది ఒక కాన్సెప్ట్. ఈ చర్యలు అంటే ఎకో టూరిజం ద్వారా చాలా మందికి ఒక సెన్సిటివిటీ వస్తుంది, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వస్తుంది. అండ్ దీంతో పాటు గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ తీసుకుంటున్నాము. అంటే కోస్టల్ ఆల్ అలాంగ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ఒక 956 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. ఆ ఎంటైర్ కోస్ట్ లైన్ కి మనం ప్లాంటేషన్ చేయబోతున్నాము. అక్కడ సూటబుల్ అయ్యేంత ఇండిజినస్ స్పీసీస్ ని మనం ప్లాంట్ చేసి ఈ సైక్లోన్స్, సునామీస్ వీటినంతా రాకుండా చూసుకోవడానికి, వచ్చినా వాటి వల్ల పక్కన్న సిటీస్ కి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని మనము లీడ్ చేస్తున్నాము. అండ్ అట్ సేమ్ టైమ్ 50% గ్రీన్ కవర్ అని ఎంటైర్ కంట్రీలోనే 50% గ్రీన్ కవర్ అచీవ్ చేయాలని ఏ స్టేట్ కూడా ఇంతవరకు టార్గెట్ పెట్టుకోలేదు. ఏ స్టేట్ లో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉందో అది నాచురలీ ఉంది, ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎఫర్ట్స్ వల్ల కాదు. సో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆ డైరెక్షన్ లో కూడా ఇప్పుడు ఎదురు చూస్తుంది, 50% గ్రీన్ కవర్ ఆంధ్రప్రదేశ్ లో రావాలని.
1: సార్, మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో మడ అడవులు, ఈ మాంగ్రోవ్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి కదా సార్, సో ఇవి తీర ప్రాంతాల రక్షణలో ఏ విధంగా సహాయపడతాయంటారు?
0: మాంగ్రోవ్స్ వల్ల కోస్టల్ కమ్యూనిటీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లీహుడ్స్ దొరుకుతాయి. చాలా మంది ఫిషింగ్ చేస్తారు ఈ మాంగ్రోవ్స్ వల్ల. లోకల్ ఫిష్ బర్డర్స్ కి చాలా బాగుంటది. ష్రింప్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, ప్రాన్, క్రాబ్స్, వెరైటీ వెరైటీ ఆఫ్ బర్డ్స్, ఇవంతా మాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ లో థ్రైవ్ అవుతుంది. సో ఈ మాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ వల్ల లోకల్ కమ్యూనిటీస్ డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది, టూరిజం పెరుగుతుంది, సో ఇన్కమ్స్ జనరేట్ అవుతుంది. అండ్ ఫ్రమ్ కోస్టల్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాంగ్రోవ్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఏదైనా సిటీస్ అవ్వచ్చు, ఏమైనా టౌన్స్ అవ్వచ్చు, వాటికి మాంగ్రోవ్స్ ఈ సైక్లోన్స్, సునామీస్ తో రక్షణ ఇస్తుంది. అండ్ అట్ సేమ్ టైమ్ న్యూట్రియంట్ రీసైక్లింగ్ అనేది అండ్ కార్బన్ సెక్వెస్ట్రేషన్, చాలా వరకు మాంగ్రోవ్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ లో ఉన్నంత కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్బ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. సో ఇదంతా మా మాంగ్రోవ్ మడ ఫారెస్ట్ లో చేసే కాంట్రిబ్యూషన్ అని చెప్పచ్చు.
1: సార్, సాంకేతికత పెరుగుతున్న ఈ రోజులలో డ్రోన్స్ కానివ్వండి, రిమోట్ సెన్సింగ్ కానివ్వండి, సో ఇటువంటివి అటవీ సంరక్షణలో ఎలా ఉపయోగపడుతూ ఉన్నాయి?
0: ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రీన్ కవర్ ఇంత గ్రీన్ కవర్ అవ్వాలనుకుంటున్నాము, ఇంత ఫారెస్ట్ ఉందని చెప్పగలుగుతున్నాము. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ 23% ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ ఫారెస్ట్ కవర్ 23% అనేది మనం ఎలా కనుక్కున్నామంటే రిమోట్ సెన్సింగ్ వల్లనే, సాటిలైట్స్ ద్వారా, వాటి వల్లనే మనం చెప్పగలుగుతున్నాము ఎంత ఫారెస్ట్ ఉంది, ఎక్కడ ఫారెస్ట్ ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ మనం పెంచొచ్చు, ఎక్కడైతే ఫారెస్ట్ డిగ్రేడ్ అయ్యాయి, ఇదంతా మనం టెక్నాలజీ ద్వారా చెప్పగలము. సేమ్ టైం డ్రోన్స్ ని మనం ఎక్స్టెన్సివ్లీ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ కి, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ కి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే ఫారెస్ట్ ఏరియాలో దీన్ని మానిటర్ చేయడానికి, వీటన్ని దాంట్లో మనం టెక్నాలజీని ఎక్స్టెన్సివ్ గా వాడతాం.
1: సార్, అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఏంది సార్?
0: సో ఇప్పుడు ప్రైమరీలీ ఇదే మన మెయిన్ ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు చేయబోతున్నది, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంక్రీజింగ్ ద గ్రీన్ కవర్ టు 50% ఆఫ్ ఎంటైర్ స్టేట్ ఏరియా. దీంతో పాటు దీనికి ఈ కంటెక్స్ లో మనం సీడ్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చేయబోతున్నాము విత్ ద గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్. దీంట్లో మనం మోర్ దెన్ 2.5 crore సీడ్ బాల్స్ ని వేరియస్ ఓపెన్ ఏరియాస్ అండ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ లో వేసి దీని వల్ల రీజనరేషన్ ని ప్రమోట్ చేయడానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు రేపు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కి చాలా హ్యూజ్ నంబర్స్ లో మనం సీడ్ బాల్స్ ని ఫారెస్ట్ ఏరియాలో అండ్ నాన్ ఫారెస్ట్ ఏరియాస్ లో వేయడం జరుగుతుంది.
1: సార్, హరిత ఆంధ్ర ప్రదేశ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలు ఎలా సహకరించాలి?
0: హరిత ఆంధ్ర దానికి గ్రీన్ కవర్ ఫస్ట్ ఇంక్రీస్ టు 50% ఆఫ్ ద ఎంటైర్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టార్గెట్ అండ్ ఇనిషియేటివ్. సో దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా వరకు ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. వేరే వేరే డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వేరే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా దీన్ని కోఆపరేట్ చేస్తున్నాయి అండ్ ఇంకా కోఆపరేట్ చేస్తారు కూడా. సో దీంట్లో గ్రీన్ కవర్ ని పెంచడం ఒక ఆస్పెక్ట్, ఎగ్జిస్టింగ్ గ్రీన్ కవర్ ని ప్రొటెక్ట్ చేయడం ఇంకో ఆస్పెక్ట్. సో ప్రజలు అట్లీస్ట్ వాళ్ళు వాలంటీర్ గా వచ్చి అటవీ శాఖ నియరెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఏదో ఒక నర్సరీ నుంచి ఏదో ఒక మొక్క తీసుకుని, వాళ్ళు దాన్ని తీసుకుని వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఫార్మ్స్ లో వాళ్ళు నాటి దాన్ని వాళ్ళు కాపాడుకున్నా వాళ్ళ ద్వారా కూడా స్టేట్ కి ఇంక్రీజ్ అయ్యే గ్రీన్ కవర్ కి ఒక చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది.
1: సార్, కార్యక్రమంలో చివరిగా విద్యార్థులు మరియు యువతకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి సార్?
0: విద్యార్థులు, యూత్ ఏమైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ లో అండ్ ఇన్ ఎంటైర్ కంట్రీ, మీరే మన ఫ్యూచర్ కస్టోడియన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్. ఎనర్జీ, క్రియేటివిటీ అండ్ కమిట్మెంట్ వల్ల ఒక మీనింగ్ఫుల్ చేంజ్ ని మనం తీసుకురాగలం.

0: ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ లో కన్సర్న్ డీప్ కన్సర్న్ చూపిస్తే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ కి, అప్పుడే ఏమైనా ప్రొటెక్ట్ చేసుకోగలము. జస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలోన్ ప్రొటెక్ట్ ఏం చేయలేము జనాల సపోర్ట్ లేకుండా. సో జనాల్లో ప్రైమరీ కాంట్రిబ్యూషన్ ప్లే చేసేదే మన యూత్. సో బిగిన్ విత్ సస్టైనబుల్ హ్యాబిట్స్, మీ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ని వాళ్ళు వాళ్ళ డే టు డే లైఫ్ లో అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ వల్లే ఒక పెద్ద మార్పుని మనం తీసుకురాగలము.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రాహుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి, ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రగీతాలని వినవచ్చు. మరి మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్స్ 0866 248 8812. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రగీతాన్ని మేము వెంటనే వినిపించడం జరుగుతుంది. మరి ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట రంగూన్ రౌడీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు, గీత రచన వేటూరి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ జగిత్యాల నుంచి జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, శివాజీ, చంద్రకళ, నరసయ్య, పద్మ, ఆనంద్, శ్రీనిక అండ్ సరోజిని. మరి వీరందరూ కోరుతున్నారు రంగూన్ రౌడీ చిత్రం నుంచి ఈ పాటను. మరి వీరందరి కోసం ఈ పాట

ఈనాటి రావయతి తిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట వాన చిత్రం నుంచి కార్తీక్ పాడారు. గీత రచన సిరివెన్నెల. మరి పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ప్రతాప్.

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు బాపట్ల భట్టిప్రోలు జిల్లా నుండి కొవ్వు తరపు వెంకట శివనాగేశ్వరరావు నాగమణి మరి వీరు కోరుతున్నారు ధర్మక్షేత్రం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట గీతరచన సిరివెన్నెల మరి వీరి కోసం ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
4: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
3: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
4: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
3: మానవులను సృష్టించేది బ్రహ్మ,
4: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
5: భగవద్గీత పారాయణం.
6: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ.
1: ఈనాటి రావయ్య తిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పౌర్ణమి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. గీత రచన సిరివెన్నెల. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుండి లక్ష్మీ విశాల్.

రావాలి తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు, మరి వీరు కోరుతున్నారు శభాష్ రాము చిత్రం నుంచి కె జమునారాణి పాడిన పాట, గీతరచన కొసరాజు, మరి వీరి కోసం ఈ పాట.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: ఈనాటి రావాయి తిథి కార్యక్రమంలో ఉత్తరవాతిని పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ మరి వీరందరూ కోరుతున్నారు ఓ ప్రేమ కథ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీతరచన మల్లెమాల, సంగీతం రంగారావు. మరి వీరి కోసం ఈ పాట

మామిడి కుదురు మండలం మోరు పొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, వారి కుటుంబ సభ్యులు, వారి అందరూ కోరుతున్నారు. గోపి, గోపిక, గోదావరి చిత్రం నుంచి చక్రి, కౌశల్య పాడిన పాట, గీతరచన రామజోగశాస్త్రి, మరి వీరందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి రావతిది కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట గొలే బకావళి కథ చిత్రం నుంచి. ఘంటసాల పి సుశీల పాడారు, గీత రచన సి నారాయణ రెడ్డి. మరి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకీరాజు మరి వీరందరి కోసం ఈ పాట

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చంద్రబోస్ గీతానికి చిత్రపాడిన పాట వింటారు పెళ్లిపీటలో చిత్రం నుంచి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చంద్రబోస్ గీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీ పాడిన పాట వింటారు, నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చంద్రబోస్ గీతానికి మనో సుజాత పాడిన పాట పరదేశి చిత్రం నుంచి.

కార్యక్రమంలో చివరిగా దోచే చిత్రం నుంచి సన్యమ్మర్ సంగీతంలో కృష్ణ చైతన్య సాహిత్యానికి సన్యమ్మర్ షాల్మలి ఖోల్గడే పాడిన పాట వింటారు.

మరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ వారు సమర్పిస్తున్న ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: और अब इसी के साथ हमारा आज का प्रसारण यहीं पर समाप्त होता है, तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: మరింత వరకు ఎన్సీఈఆర్టీ వారు సమర్పించిన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
4: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం
5: 18 అధ్యాయాలు
4: 700 శ్లోకాలు
5: 700 రోజులు.
4: ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
5: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమ కథా చిత్రం నుంచి రాజేష్ అనురాధ శ్రీరామ్ పాడిన పాట వింటారు. సందీప్ చౌత సంగీతం, సిరివెన్నెల సాహిత్యం.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమంటే చిత్రం నుండి ఆర్పి పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ పాడిన పాట వింటారు. శశి ప్రీతం సంగీతం, పోతుల రవికిరణ్ రచన.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈవేళ కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 1800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఆ పైన మధ్యాహ్నం భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీ ఉతాన్నిస్తూ 8 వరుసల వడోదర ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఇది గుజరాత్, మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నెంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో నిన్న ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు.
1: భారత సర్కార్ కి ఆయుష్ మంత్రాలయ నే యోగా 365 అభియాన్ శురూ కియా హై. మే ఇస్ వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ మే భాగ్ లేనే వాలే సభీ ఖిలాడియో సే భీ ఆగ్రహ కరుంగా, జబ్ ఆప్ అప్నే అప్నే దేశో మే లౌటే తో యోగ కే ఇస్ సందేశ్ కో భీ అప్నే సాథ్ లేకర్ జాయే. ఆప్ సభీ అప్నే అప్నే దేశో మే యోగా 365 కే అంబాసిడర్స్ బన్ సక్తే హై. ఆప్కా అనుభవ్ ఔర్ యోగ కే ప్రతి ఆప్కా విశ్వాస్ పూరే విశ్వ కో ఇస్ సందేశ్ సే జోడ్ సక్తా హై.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేట్ను 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్

ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుంచి 6.6% తగ్గించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సప్లై చైన్ అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరమైన వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశాలుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. తన ద్రవ్యోల్బణ అంచనాను కేంద్ర బ్యాంక్ 4.6% నుంచి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితుల్లోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధనం ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. విదేశీ క్యాపిటల్ను ఆకర్షించేందుకు ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలు జారీ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు 110,000 హెక్టర్ల అటవీ ప్రాంతాన్ని పెంచడంలో గణనీయమైన తోడ్పాటందించాయని చెప్పారు. ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపే వారందరినీ ఆయన అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్థిరమైన వృద్ధిని పెంపొందించాలనే నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు ఈరోజు ఉపయోగపడుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో హరిత పరిధిని విస్తరించడానికి, అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే సూత్రంతో నడుస్తూ మిషన్ లైఫ్ స్ఫూర్తితో భారత్ మరింత పరిశుభ్రమైన, పచ్చని, స్థిరమైన భూగ్రహం కోసం కృషిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామూహిక ప్రయత్నాలు, పటిష్టమైన విధానాలు, సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకం పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయో దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక జంతుజాతుల పునరుద్ధరణలో సాధించిన విశేషమైన పురోగతిని వివరిస్తూ గ్రేట్ ఇండియన్ బస్టెడ్ మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, చిరుతపుల్ల పరిరక్షణ ప్రయత్నాలు, స్థిరమైన నిబద్ధత వన్యప్రాణులను, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి సహాయపడ్డాయని మోదీ చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం, జీవ వైవిధ్య రక్షణ పట్ల తమ నిబద్ధతను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించడాన్ని భారత నాగరికత, సంస్కృతి ఎప్పటి నుంచో తమ పౌరులకు నేర్పుతున్నాయని ఆయన అన్నారు. తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్లో ఒక సందేశాన్ని ఉపరాష్ట్రపతి సందర్భంగా ఉటంకించారు. స్థిరత్వం అన్ని రకాల జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఇది మనకు గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణంలో మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 12 ఏళ్లలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించారు. అన్నామలై ఇటీవల తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రగతి కోసం యోగి ఆదిత్యనాథ్ చేసిన కృషి ఎంతో గమనార్హమైందన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సర్వతోముఖాభివృద్దిపైనే దృష్టి పెట్టారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరగనున్న 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. గత నెలలో జరిగిన మొదటి ప్రధానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి అంతకుముందు ఆమోదం తెలియజేశారు. ఇరాన్తో చర్చలు జరపడంలో అమెరికా ఇంకా నిమగ్నమై ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించేలాగా ఏ ఒప్పందమైనా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అణు విస్తరణ నిరోధమే తమ ప్రభుత్వ విధానం ప్రధాన లక్ష్యమని ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందం ప్రకారం కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేలాగా వీలు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.

0: నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించిన ద్రవ్య విధానంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీతం కార్యక్రమం వింటారు. ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారు పాడిన లలిత గీతాలు, గోపరాజు వెంకట సుబ్బారావు కీర్తనలు వింటారు. ముందుగా శ్రీ మల్లాది సూరిబాబు ఆలపించిన లలిత గీతాలు.

మీరింతవరకు భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి లలిత సంగీతం విన్నారు. ఇంకా గోపరాజు వెంకట సుబ్బారావు కీర్తనలు విన్నారు. ఇంతటితో భక్తి సంగీతం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మజ్నో చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. దాసరి నారాయణరావు గీత రచన.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కల పెంపకానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. వార్తల వివరాలు. విశాఖపట్నంలో 2 రోజుల జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, కింజారపు రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యశాలలో రొయ్యల సాగు, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ది, పరిశోధనలు, అభివృద్ది కార్యక్రమాలపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే మార్కెట్ విస్తరణ, ఉత్పత్తి వ్యయాల తగ్గింపు, విద్యుత్ ఖర్చులు, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై వివిధ రాష్ట్రాల ప్రతినిధుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నారు. అనంతరం సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తిరుమలలో తల్లి పేరిట మొక్కను నాటడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ,
1: Prime Minister Narendra Modi has encouraged us to plant one tree in the name of our mother, Ek Ped Ma Ke Naam. It is truly a divine blessing for me that I could plant a tree in my mother name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country the awareness of environment, awareness of importance of greenery.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయానికి అవసరమైన విద్యుత్తును 100% క్యాంపస్లోనే ఉత్పత్తి చేసుకునేలా చర్యలు చేపట్టామని సూచించారు. వ్యర్థాల నిర్వహణ, బయోగ్యాస్ ఉత్పత్తి, మురుగునీటి శుద్ధి, నీటి పునర్వినియోగం వంటి చర్యలను అమలు చేసి నెట్ జీరో క్యాంపస్గా తీర్చిదిద్దామని సూచించారు. మొక్కలు నాటిన అనంతరం జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో పాల్గొనేందుకు సైకిల్పై వెళ్లారు. విత్తన బంతుల ద్వారా మొక్కలను సులభంగా నాటవచ్చునని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ఫ్లై పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో కలిసి విత్తన బంతులను తయారు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతులు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వీటిని చల్లుతామని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్, విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంక మట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం.
0: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైట్ టు సైట్ సొసైటీ పాలక మండలి సమావేశంలో వైద్యారోగ్య

0: శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సుల నిర్వహణ రిజిస్ట్రేషన్ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారామెడికల్ ఆప్తాల్మిక్ సిబ్బంది ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే జాతీయ అంధత్వ నియంత్రణ దృష్టిలోపాల నివారణ కార్యక్రమాల అమలు పురోగతిని మంత్రి సమీక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన నేత్ర వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటడం, సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా మంగినిపూడి బీచ్లో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మంగినిపూడి కార్యక్రమం నిర్వహించారు. అనంతపురంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని సైకిళ్లు, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, సామాజిక బాధ్యతని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గాలి నాణ్యత పర్యవేక్షణ డిజిటల్ బోర్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సహకరించాలని తెలియజేస్తూ,
1: పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకి కూడా మనం ఇదే రకంగా అందించాలి, ఇంకా మెరుగుపరచాలి, దాన్ని కాపాడుకోవాలి, చెట్లు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయాలని ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపునిచ్చారు. ముఖ్యంగా 15,000 చెట్లు ఈ రోజు నాటాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం గానీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గానీ కలెక్టరేట్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన స్కూల్స్ ని నెట్ జీరో చేయాలని ఈ రోజు మన జిల్లాలో సుమారు 59 స్కూల్స్ ని మనం ఎంచుకొని అక్కడ సోలార్ పెట్టించడం, మొక్కలు నాటించడం, అలాగే పిల్లల్ని కూడా మోటివేట్ చేసి కార్యక్రమం వైపు ముందుకు అడుగులు వేసే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
0: రానున్న గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పుష్కరాల ఏర్పాటుపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పుష్కర ఘాట్లు అభివృద్ది, ఆలయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి, రవాణా వంటి సౌకర్యాలను ముందస్తుగా సిద్ధం చేయాలని ఆదేశించారు. 2 తెలుగు రాష్ట్రాల సమన్వయంతో గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అవగాహన శిక్షణ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించడం అవసరమని అన్నారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో ఆకాశవాణి వాకథాన్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ సోమేశ్వరరావు మాట్లాడుతూ ఆకాశవాణి ప్రజాప్రసార సేవల 90 ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి. ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కలు పెంచడానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం, ఈ అంశంపై చర్చా కార్యక్రమం వింటారు. చర్చలో పాల్గొన్నవారు డాక్టర్ ఆర్ వరరుచి, డాక్టర్ వి రాధికారెడ్డి, శ్రీమతి జి సకల, అనుసంధానం శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. వినండి వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం చర్చా కార్యక్రమం.
6: మన దేశంలో విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళని ఆకర్షించేటటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. అయితే మన దేశంలో కూడా ఒక 20-15 సంవత్సరాల్లో చాలా మార్పులను చూస్తున్నాం కుటుంబ వ్యవస్థలో. ఈ మార్పులు భవిష్యత్ తరాలైనటువంటి పిల్లల మీద ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది ముచ్చటించడానికి ఈరోజు మనం జి సకల గారు, తర్వాత నాసిక్ కేంద్రంలో వారు పనిచేస్తున్నారు సోషల్ వర్కర్ డాక్టర్ రాధికారెడ్డి గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ వరరుచి గారు, వారు ఉపాధ్యాయ వృత్తిలో చాలా అనుభవం ఉన్నటువంటి వారు, ఈ వీరిని కలుసుకుని ముచ్చటిద్దాం. నమస్కారం అండి. ఈ కుటుంబ వ్యవస్థలో మార్పులు అనేటటువంటివి వచ్చాయనే విషయాన్ని మీరు అంగీకరిస్తారా సకల గారు?
7: తప్పనిసరిగా అంగీకరించవలసిందేనండి, ఎదురుగా కనబడుతోంది కదా. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ, ఇప్పుడు వెస్ట్ కుటుంబాలు ఎక్కువైపోతున్నాయి ఏ రోజుకా రోజే. పూర్వం ఏంటంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక కుటుంబంలో ఏదైనా ఒక చిన్న సమస్య భార్యాభర్తల మధ్య వచ్చినా, లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మిగతా మెంబర్స్కి ఎవరికైనా వచ్చినా కూడా ఇలా కాదమ్మా అలాగా అని చెప్పే వ్యక్తులు ఉన్నారు. ఎప్పుడైతే వెస్ట్ కుటుంబాలు వచ్చేసాయో ఆ చెప్పే వ్యక్తులు ఉండడం లేదు. దానివల్ల చాలా చిన్న సలహాతో పోయే సమస్య పెద్దదైపోతుంది. తర్వాత ఈ వస్తున్న మార్పులతో ఈ భార్యాభర్తలు కూడా ప్రతిదీ భూతద్దంలో చూడడం ఎక్కువైపోయింది. భార్యను భర్తను చూడడం కానీ భర్తను భార్యను చూడడం, భూతద్దం చూసేసరికి పెళ్లి వరకు వాళ్ళు ఎంతో నచ్చుతారు, పెళ్ళైన తర్వాత అందులో లోపాలే కనిపిస్తాయి. అందుకని రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయి నేను అనుకుంటున్నాను.
6: వరరుచి గారు, మనం ఇదివరకటి రోజుల్లో అంటే మీరు పురుష దృక్కోణంలోంచి గమనించినట్టయితే కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర మారి పురుషుడి పాత్రలో కూడా రావాల్సిన

0: మార్పులు రాకపోవడం వల్ల కూడా ఈ రకమైనటువంటి కొన్ని వైరుధ్యాలు కానీ లేకపోతే వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావడం కానీ జరుగుతుందంటారు.
1: తప్పకుండా మేడం, చేంజ్ ఇస్ ద లా ఆఫ్ లైఫ్ అన్నట్టు. ఇది వరకు ఒక్కళ్ళే సంపాదించేవాళ్ళు, ఇప్పుడు చాలామంది కుటుంబంలో ఆడ మగ ఇద్దరు సంపాదిస్తున్నారు. మరి మేల్ డామినేషన్ ఉంది అంటే కుదరదు, ఎందుకంటే ఆడవాళ్ళని కూడా మరి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా వినాలి. ఇదివరకు బ్రెడ్ విన్నరు మగవాడు కాబట్టి కుటుంబం అంతా అతని మాట వినేవాళ్ళు. ఇప్పుడు అందరూ పిల్లలతో సహా అందరూ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే జాయింట్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తున్న రోజులు వస్తున్నాయి. మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భార్యాభర్తలే కాదు, ఈ రోజుల్లో పిల్లల్ని కూడా కన్సల్ట్ చేయాల్సి వచ్చిన రోజులు వస్తున్నాయి. ఏ టీవీ కొనాలన్నా, ఫ్రిడ్జ్ కొనాలన్నా, ఇంట్లో ఇలాంటివి ఏవి చేయాలన్నా. కాబట్టి తప్పకుండా పురుషాహంకారం అనేది వంటిది రోజులు పోతున్నాయనే చెప్పాలి యాక్చువల్గా. అందువల్ల మగవాళ్ళు కూడా ఈ మేల్ డామినేషన్ని తగ్గించుకుంటున్నారు. ఇద్దరూ ఉన్నప్పుడు, భార్యాభర్త ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు, ఇదివరకు మనం చాలా కుటుంబాలు చూసేవాళ్ళం మగవాళ్ళు పని చేయకుండా ఆడవాళ్ళే వంట పని చేసి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఇద్దరు షేర్ చేస్తున్నారు. అంటే ఆ దృక్పథంలో కూడా మార్పు వస్తున్నదని చెప్పాలి మేడం.
0: రాజకీయ గారు, ఈ సామాజికంగా వచ్చినటువంటి మార్పులు, కుటుంబంలో వస్తున్నటువంటి మార్పులు కుటుంబంలో ఉండే వ్యక్తుల యొక్క మానసిక పరిణామాలకి ఎలా దోహదం చేస్తున్నాయి? అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్లను మీరు గమనించుంటారు, సమాజంలో జనరల్గానే వస్తున్న మార్పుల్ని మీరు గమనించుంటారు.
2: అంటే సమాజంలో ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని బట్టి చూస్తే పర్టికులర్గా, అంటే నేను యాజ్ లేడీ సైకియాట్రిస్ట్ ఎక్కువ మందిని, ఆడవాళ్ళని ఎక్కువ పేషెంట్స్గా చూస్తూ ఉంటాం కదా, వీళ్ళలో ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఇద్దరు వర్క్ చేసే వాళ్ళలో కానివ్వండి, ఆ తర్వాత ఆడవాళ్ళకి రోల్ అనేది, పాత్ర అనేది ఎక్కువ. ఎందుకు, కుటుంబ పరంగా ఆవిడ పిల్లల్ని పెంచడంలో కానీ, ఇంట్లో అన్నిటినీ చూసుకోవడంలో కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ సేమ్ టైం తను ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి, అంటే తను చేయవలసిన పనులు రోజులో తనకి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దానివల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పని షేరింగ్లో మనం అంటున్నాం మగవాళ్ళు కూడా చాలా వరకు చేసుకుంటున్నారు అనేసి, అది ఇప్పుడిప్పుడు కాస్త కనిపిస్తుంది, కానీ అన్ని సోషియో ఎకనామిక్ క్లాసెస్లో ఉండటం లేదు. అది కొన్ని చోట్ల మాత్రమే అది జరుగుతుంది, ఏదైనా ఒక సిటీలో చెప్పండి అది జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు హడావడిగా పరిగెత్తాలి, చెరొక పని చేసుకోవడం, అన్ని హౌసెస్లో కుటుంబాల్లో మనం అది ఇంకా రావటం లేదు. కాబట్టి చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఏ రాత్రి పొద్దుట 4 గంటలకో లేచి వంట చేసి అన్ని క్యారేజీలు అన్నీ పెట్టుకుని మళ్ళీ వాళ్ళు వాళ్ళ జాబ్ మీద వెళ్లాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నింటిలో ఫిజికల్గా, అంటే శారీరకంగా కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది, అండ్ మానసికంగా కూడా చాలా ఒత్తిడి అవుతుంది. కానీ నిర్ణయాల విషయంలో కూడా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చే కొంది, ఇండిపెండెంట్గా ఆలోచించడం, డెసిషన్స్ తీసుకోవడంలో వీళ్ళ దీన్ని వాళ్ళు చూపించడం జరుగుతుంది. అందులో కూడా చాలాసార్లు వచ్చే డిఫరెన్సెస్ మూలంగా కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒక టీవీ కొనడానికి అందరి అభిప్రాయం తీసుకుంటున్నట్టే, చాలాసార్లు ఎవరో ఫ్యామిలీ హెడ్ అభిప్రాయమే జరగడం అలాగా, అంటే ఒక ఉదాహరణకి నేను చెప్తున్నాను, ప్రతి విషయంలో కూడాను అట్లాంటి వ్యత్యాసాల మూలంగా కానివ్వండి, ఏదైనా ఒత్తిడి అనేది మాత్రం, స్ట్రెస్ అనేది పెరుగుతుంది. స్ట్రెస్ అనేది మనం హ్యాపీగా ఏదైనా పని చేసినప్పుడు స్ట్రెస్ అనేది ఉండదు, అది ఎప్పుడైతే ఓవర్ బర్డెన్ అవుతుందో మనకు అది స్ట్రెస్గా మారే అవకాశం ఉంది.
0: అంటే సకల్ గారు, ఇప్పుడు ఈ మీరు ఇందాక అన్నట్టు సమష్టి కుటుంబంలో ఈ స్ట్రెస్ అనేటటువంటి, అంటే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల మనం ఇద్దరు ఉద్యోగస్తులయ్యి, అంటే తల్లిదండ్రులతో కలిసి ఉండి వీళ్ళ పిల్లల్ని ముఖ్యంగా అమ్మమ్మల మీదో నాయనమ్మల మీదో వాళ్ళ మీద వదిలిపెట్టి వెళ్ళేటటువంటి వాళ్ళని చూస్తున్నాం. ఇది అది తల్లికి రిలీఫ్ ఇస్తుందా, పిల్లల్లో ఎలాంటి వాళ్ళకి అభద్రతా భావం లేకుండా చేయడానికి దోహదం చేస్తుందా?
3: సమిష్టి కుటుంబాల్లో ఏంటంటే అటు తల్లికి రిలీఫ్ వస్తుంది, పిల్లలకి రిలీఫ్ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం రెండోది కూడా బాధ్యతలు పెరుగుతాయి వీళ్ళకి. ఎందుకంటే వెస్ట్ కుటుంబాల్లో ఆ ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో చేసేస్తుంటారు, ఎంత మ్యాక్సిమం వాళ్ళకి మనం ఫెసిలిటీస్ అవకాశాలు ఇవ్వగలమా అని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అదే సమిష్టి కుటుంబం వచ్చేసరికి అది విభజింపబడుతుంది, షేరింగ్ వస్తుంది, రెండు రకాలుగా ఉంటుంది. కానీ సమిష్టి కుటుంబంలో కష్టాల కన్నా కూడా సౌఖ్యాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఈ ఒత్తిళ్ళు వాటిని అధిగమిస్తాం. రెండోది, భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు వస్తే పిల్లలకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో బయటపడడానికి వీలవుతుంది సమిష్టి కుటుంబంలో. రీసెంట్గా నాకు ఒక సమస్య గురించి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి 16 ఏళ్ళు, తనకు చెల్లెలు ఉంది, తండ్రి భారతదేశంలో ఉన్నాడు, తల్లి ఏమో ఇంగ్లాండ్లో ఉంది, పిల్లలిద్దరూ ఇంగ్లాండ్లో ఉంటున్నారు.

0: కానీ అక్కడ తల్లి ఏమో ఇండియా రాదు, తండ్రి ఏమో ఆ దేశం వెళ్ళడు. పిల్లలు ఏమవుతారు? వీళ్ళకి ఇద్దరు ప్రేమ కావాలి, ఇద్దరి నుంచి ఇది కావాలి. కానీ ఏమవుతుంటే ఈ జెండర్ ఈక్వాలిటీ కానీ స్వేచ్ఛకు కానీ ఒక లిమిట్ పెట్టుకుని నిర్మాణయుతంగా వెళ్తే ఆ కుటుంబంలో పిల్లలు కూడా బాగా పైకి వస్తారు. స్త్రీ కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ అనుకుంటూ, ఒకప్పుడు నేను అంచబడ్డాను కదా అందుకని ఈ రోజున పురుషుడు ఎలా చేశాడో నేను కూడా అలాగే చేసేయాలి అనుకుంటే మటుకు చాలా కుటుంబాల్లో పిల్లలు సఫరింగ్ ఉంటుంది. అందుకని పిల్లల్ని ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండా ప్రేమ అది అందించాల్సింది. ఒకవేళ సింగిల్ పేరెంట్ పెంచడం వలసి వచ్చినా కూడా ఆ ప్రేమని ఆప్యాయతని ఇస్తూ, అమ్మ ఇతరులు చూసి నువ్వు ఇది లేదని అనుకోకు, నేనున్నాను నీకు. ఒకవేళ తండ్రి అయితే తల్లి పాత్ర కూడా నిర్వహించాలి, తల్లి అయితేనేమో తండ్రి పాత్ర కూడా నిర్వహించాలి. ఇదే మనకు సమిష్టి కుటుంబాలు ఏంటంటే ఇతర సభ్యులు చాలా వరకు దాన్ని మేనేజ్ చేసేస్తారు. అందుకని కానీ సమిష్టి కుటుంబాలు ఎక్కడో వేల మీద లెక్క పెట్టవలసిందే ఈ రోజుల్లో. అందుకని వెస్టి కుటుంబాల ప్రకారం మనం వెళ్ళాలి అనుకుంటే మటుకు ఈ జెండర్ ఈక్వాలిటీ, తర్వాత మన ఆలోచన దృక్పథంలో మార్పు తప్పనిసరిగా మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ ఉండాలి. పిల్లలు ఉంటే పిల్లల యొక్క భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అనేది ముందు వీళ్ళిద్దరూ గుర్తించుకుని కొంచెం రాజీ మార్గం వైపు వెళ్ళాలి. కానీ నువ్వెంతంటే నువ్వు నేనెంత అనుకుంటూ ఈగోల్ని మట్టుకు తగ్గించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని నా అభిప్రాయం.
1: వరరుచి గారు, ఈ భార్యాభర్తలు ఇద్దరూ ఘర్షణ పడుతూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో, ఇప్పుడు ఈ రోజుల్లో చాలా సహజంగా చూస్తున్నాం, ప్రతి ఇంట్లోనూ ఎక్కడో ఒక చోట కేకలు అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఈ ప్రభావం పిల్లల మీద వాళ్ళ మానసిక ఒత్తిడి కానీ, లేకపోతే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నల ఘర్షణల్ని అమ్మమ్మ తాతయ్యలతో షేర్ చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా?
2: తప్పకుండా మేడం. పిల్లలు ఎప్పుడు అబ్జర్వ్ చేసేది ముందు మదర్ని, ఫాదర్ని, తర్వాత స్కూల్లో టీచర్ని. మదరు ఫాదరు ఇంట్లో హ్యాపీగా ఉండకపోతే తప్పకుండా ఎన్విరాన్మెంట్ వాళ్ళ మీద బాగా ప్రభావితం చేస్తుంది. మనం చూస్తుంటాం చాలామంది ఫ్యామిలీస్లో ఫాదర్ డ్రింకర్ అయితే, గ్యాంబ్లర్ అయితే, సరిగా ఉండకపోతే ఆ పిల్లలు సరైన దారికి రారు. అఫ్కోర్స్ మదర్ ఎంత పట్టించుకున్నా ఫాదర్ యొక్క బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళ మీద తప్పకుండా ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు కనీసం పిల్లల కోసమైనా వాళ్ళ ఎదుటి ఈ అంశాలని చాలా జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకోవటం, పోట్లాడటం ఉండొచ్చు, కానీ అడ్జస్ట్ అయిపోయినట్టు నటించడమో కానీ వాళ్ళ మీదట వాళ్ళ ద్వారానే ఏదో సాల్వ్ చేసినట్టు చూపించాలి. లేకపోతే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ తల్లిదండ్రులు వీళ్ళు వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చెప్తారు. వీళ్ళు మా అమ్మ ఇలాంటిది, మా నాన్న ఇలాంటిది వాళ్ళ దగ్గర ఎక్కలేదు, బయట పిల్లలతో కూడా చెబుతుంటారు, స్టూడెంట్స్తో కూడా. వాళ్ళు బయట ఎవరితో తిరుగుతుంటే వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. కొన్ని కొన్ని కుటుంబాల్లో మనం చూస్తుంటాం ఫాదర్ డ్రింక్ చేస్తుంటాడు రాత్రి కూడా 8 గంటలకు కూర్చొని. అది సన్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది తప్పకుండా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను కూడా ఎందుకు తాగకూడదు అనుకుంటాడు. ఫాదర్ స్మోక్ చేస్తుంటాడు ఇంటో, నువ్వు సిగరెట్ తాగద్దురా అంటే వెంటనే ఆయనే క్వశ్చన్ చేస్తాడు, నువ్వు తాగట్లేదా అంటాడు. అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ షీర్ హిపోక్రసీ టు ప్రీచ్ అదర్స్ విచ్ వీ డు నాట్ ప్రాక్టీస్ అవర్ సెల్స్. అందుకని చెప్పేది ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్. కాబట్టి తల్లిదండ్రులు ముందు ఒక పద్ధతిలో డిసిప్లైన్డ్గా ఉంటేనే పిల్లలు కూడా దానిలోకి ఆ మార్గంలోకి రావడం జరుగుతుంది. లేకపోతే భవిష్యత్తులో వాళ్ళు చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
1: రాధికా రెడ్డి గారు, మీ దగ్గరికి వచ్చినటువంటి పిల్లల్లో వాళ్ళ అమ్మా నాన్నలు ఘర్షణ పడ్డటువంటి దానివల్ల పిల్లల్లో మానసిక సమస్యలు వచ్చిన వాళ్ళు కానీ అటువంటి వాళ్ళని మీరు గమనిస్తూ ఉంటారా?
3: పిల్లలు అంటే యాజ్ ఇట్ ఈస్గా పిల్లల్లో ఎప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు, ఇన్ జనరల్ రూల్ అది. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆ ప్రాబ్లం బికాజ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, ఐదర్ కుటుంబం కానివ్వండి, అతనికి చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ మూలంగా వచ్చే సమస్య తప్ప యాజ్ ఇట్ ఈస్గా సైకియాట్రిక్ డిస్టర్బెన్సెస్ ఒక ప్రవర్తనలో, బిహేవియర్లో కానీ, ఒక లేకపోతే ఒక డిజార్డర్గా కానీ వచ్చేవేవి కూడాను బిలో 12 ఇయర్స్ యూజువల్గా చూడం. ఇవన్నీ కూడాను చుట్టూ ఉన్న పరిస్థితుల మూలంగానే వస్తుంది. అది స్కూల్ అవ్వనివ్వండి, ఇల్లు ఫ్యామిలీ అవ్వనివ్వండి, ఎలాగైనా సరే. సో తల్లిదండ్రులు ఫ్యామిలీ పెథాలజీని ఫస్ట్ మేము ఆ హిస్టరీ తీసుకుంటాం. సో ఇద్దరు తల్లిదండ్రుల మధ్య ప్రాబ్లమ్స్ కానివ్వండి, సరైన వాతావరణం ఇంటి దగ్గర లేనప్పుడు, అంటే తల్లి ఎస్ అంటుంటుంది, తండ్రి నో అండం, ఇప్పుడు ఒకరు ఆడుకోమంటారు, ఒకరు చదువుకోమంటారు, ఇలాంటి డ్యూయల్ ఇవి సిగ్నల్స్ మనం పిల్లలకి ఇవ్వడం, ఆ తర్వాత ఒకరి డామినేషను, ఒకరి అంటే ఏ విధంగా అయినా వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్లాషెస్ ప్రభావం చాలా ఉంటుంది. వీళ్ళలో రెండు రకాలుగా తయారవుతారు అప్పుడు. ఒక విధంగా ఏమో చాలా

0: టిమిడ్గా అంటే ఇన్సెక్యూర్గా, ఇప్పుడు ఏది ఓపెన్గా వాళ్ళ విషయాలు ఏమి చెప్పలేకుండా, వాళ్ళ అభిప్రాయాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినవి అడగకుండా, ముందు వాళ్లే గొడవ పడుతూ ఉన్నప్పుడు వీళ్ళు చెప్పకుండా ఉండే తత్వం టిమిడ్గా తయారవుతారు. ఆ రెండవది రెబల్గా తయారవుతారు, అంటే ప్రతిదానికి నెగిటివ్గా, ఇరిటబుల్గా, చిరాగ్గా, ఇంకా ఎదురు తిరగడం ఇట్లాంటివి. సో ఇదైనా చూస్తాం అదైనా చూస్తాం, రెండు కూడాను పిల్లల్లో మంచిది కాదు. సో బ్యాడ్ బిహేవియర్ మనం పిల్లల్లో చూసాము అంటే ఫస్ట్ థింగ్ మేము చూసేది ఫ్యామిలీనే. అండ్ ఈ రిఫ్లెక్షన్ను ఇంట్లో ఉన్నదే కాకుండా సొసైటీలో కూడా పిల్లలు చూపిస్తారు. ఇప్పుడు స్కూల్లో వాళ్ళ కాండక్ట్ ప్రాబ్లమ్స్, పక్కన వాళ్ళని బుల్లింగ్, వాళ్ళని వీళ్ళని పక్కన వాళ్ళని ఇబ్బంది
1: కొట్టడం
0: పెట్టడం, కొట్టడం, లేకపోతే వాళ్ళు కొంచెం సాడిస్టిక్గా ప్రవర్తించడం, చదువులో వెనకబడడం కానివ్వండి, అదర్వైజ్ ప్రవర్తనలో బయట సొసైటీలో కూడా అది ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది, వీళ్ళ ఇంట్లో వీళ్ళకున్న ఇన్సెక్యూరిటీ. సో డెఫినెట్గా సైకలాజికల్గా వాళ్ళ మీద చాలా ప్రభావం ఉంటుంది. అంతెందుకు ఈవెన్ సింగిల్ పేరెంట్, ఇందాక మేడం గారు చెప్పినట్టు సింగిల్ పేరెంటింగ్లో కూడా సైకియాట్రీ ప్రాబ్లమ్స్ మేము ఎక్కువ చూస్తాం. సైకలాజికల్ పిల్లల మీద ప్రభావం చాలా ఉంటుంది. అంటే పేరెంట్స్ పెద్దవాళ్ళలో ఉన్న సమస్యలు ఏవైనా కూడాను చైల్డ్ గ్రోత్ మీద, వాళ్ళ మానసిక పరిస్థితి మీద 100% రిఫ్లెక్ట్ చేస్తాయి.
1: ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటిది ఏంటంటే, మన కుటుంబ వ్యవస్థల్లో కూడా విడాకులు తీసుకోవడం అనేది చాలా సహజమైపోయింది. విడాకుల రేటు చాలా ఎక్కువైంది. ఈ విడాకుల రేటు ఎక్కువ కావడం వల్ల వచ్చిన కుటుంబ వ్యవస్థలో, అది ముఖ్యంగా పిల్లలు ఉన్నట్టయితే, అటువంటప్పుడు దాని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేసి మీరు అనుకుంటున్నారు సకల్ గారు?
2: ముందు విడాకుల వరకు వచ్చాయంటే అప్పటికప్పుడు విడాకులు తీసుకోవడం సడన్ కాదు. ముందు నుంచి ఆ తల్లిదండ్రుల మధ్య చాలా విభేదాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఒకరినొకరు అరుచుకోవడాలు, ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోకుండా ఉండడం, నువ్వెందుకు పిల్లలు చూస్తున్నారు
0: కేసెస్.
2: అందుకని అవన్నీ చూసేసరికి, విడాకులు వచ్చేసరికి కొంతమంది పిల్లల్లో రిలీఫ్ ఏమొస్తుంది అంటే, అబ్బా పేడ వదిలిపోయింది, ఎవరో ఒకరితో మనం ఉంటాంలే అనుకుంటారు. కానీ ఎట్ ద సేమ్ టైం ఎక్కడొస్తుందంటే, మన లా ప్రకారం కూడాను వీటిల్లోనూ చట్టాలు 14 ఏళ్ళలోపు ఆడపిల్ల తల్లి దగ్గరే ఉండాలి. ఆ పిల్లకి ఆ తల్లి ప్రవర్తన నచ్చక తండ్రి అందుకు విడిపోయాడని తెలిసినప్పుడు, ఆ 14 ఏళ్ళలో పిల్లని బలవంతంగా తల్లి దగ్గరే ఉండాలి అన్నప్పుడు కానీ, అలాగే 5 ఏళ్ళ వరకు మగపిల్లడు తల్లి దగ్గరే ఉండాలి, తండ్రి దగ్గరికి 5 ఏళ్ళ తర్వాత అన్నప్పుడు ఇష్టం లేకపోయినా తండ్రి దగ్గరికి పంపిస్తేను, వాళ్ళలో తప్పనిసరిగా మానసికంగా సంఘర్షణ ఉంటుంది, చాలా డిప్రెషన్కి లోనవుతారు. అది మనం కౌన్సిలర్స్ కానీ సైకలాజికల్ కౌన్సిలింగ్ తప్పనిసరిగా ఇప్పించాల్సిన అవసరం కనబడుతోంది. తర్వాత మనం ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో అసలు కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది ఇంతవరకు. ఇప్పుడిప్పుడు అది కూడా పాశ్చాత్య ధోరణులు కనిపిస్తున్నాయి మనకు కూడా. అందుకే మన ఇతర దేశాల్లో పిల్లల్లో ఉండే ఒక రకమైన రౌద్రము, కోపము, తర్వాత ఇరిటేషను, తర్వాత ప్రేమరాహిత్యం, ఇవన్నీ చూసింది ఇప్పుడు మన భారతదేశంలో కూడా పిల్లల్లో చూస్తున్నాం. అందుకే భారతదేశంలో నేర ప్రవృత్తి అవనివ్వండి, లేకపోతే ఆడపిల్లల్లో వస్తున్న ఒక విచ్చల విడితనం, ఇవన్నీ చూస్తున్నట్లయితే అది తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఇంతమంది స్ట్రీట్ చిల్డ్రన్ ఏర్పడినవ్వండి, ఇంతమంది అనాథలు అవ్వనివ్వండి, లేకపోతే ఇంతమంది కుటుంబంలోంచి పారిపోయి బయటకు వచ్చేసి పతితుల కింద తయారవుతున్నారు అంటే, మనం బ్యాక్ వెళ్ళినట్లయితే చూస్తే కుటుంబంలో వచ్చే గొడవలే కారణం అని ప్రథమంగా తేలుతుంది. సర్వీస్లో కూడా మనకు అదే తేలుతుంది.
1: వరరుచి గారు, మనకి ఈ ఒక సినిమాల్లో చూపించడమే కాదు, అసలు నిజంగా ఇళ్లల్లో, కుటుంబంలో కూడా ఇదివరకటి రోజుల్లోలా కాకుండా ఇప్పుడు, ఇదివరకు తండ్రి అంటే ఒక రకమైన గౌరవం, తల్లి అంటే ప్రేమ, ఈ ఉండేవి రెండు లక్షణాలు. కానీ ఈ రోజున పిల్లలు స్నేహితుల్లా మసలాలి అనేటటువంటిది సరైనటువంటి దారిలో వెళుతుంది అంటారా? అది వాళ్ళు స్నేహితుల్లాగా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారా, లేకపోతే ఇంకోటి ఏదో ఇంకా కొంచెం అతిగా ప్రవర్తిస్తున్నారేమో అనిపించేటటువంటి ధోరణి అంటారు?
3: అది కొన్ని కుటుంబాల్లో జరుగుతుంది మేడం. కారణం ఏంటంటే, ఇక్కడ ఆ గ్యాప్ ఎక్కువైపోవటం వల్ల ఫాదర్కి సన్కి, అంటే అందరూ మెకానికల్ లైఫ్లో పడిపోవటం వల్ల, ఎడ్యుకేషన్ హై క్లాస్ సొసైటీస్లో కలిసే టైం చాలా తక్కువ అవ్వడం వల్ల, వీళ్ళు ఉన్నదానిలో ఆ పిల్లలు ఏం చేసినా మనం దగ్గరే తీయాలనే ఉద్దేశంతో తండ్రి చేయటం, దాంతో వాళ్ళు ఏం చేసినా పర్వాలేదులే అనే ఉద్దేశంతో వీళ్ళని ఎంతసేపటికి వాళ్ళ తప్పును వదిలేసేసి కూడా ఇది చేయటం వల్ల, ఫాదర్ అంటే ఆ రెస్పెక్ట్ కొంత పోతుంది వాళ్ళకి. దీనికి గల కారణం ఏంటంటే ఆ గ్యాప్ వల్ల. ఫస్ట్ థింగ్, ఒక రకంగా చెప్పాలంటే మదర్కి ఫాదర్ మధ్యలో, మదర్ పిల్లలకి చాలా దగ్గర అవుతుంటుంది, ఆ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది.

క్లోజ్నెస్ ఆవిడ దగ్గర ఉన్నది, ఫాదర్ దగ్గర ఉండదు. నిజంగా అయితే ఇదివరకు రోజుల్లో అయితే కుటుంబాలు ఏమయ్యేదంటే ఆ భయం ఉండేది తండ్రి అంటే. కానీ ఇప్పుడు ఆ మీడియా కానివ్వండి, ప్రతిదీ కూడా ఇప్పుడు పిల్లలు చాలా ఈజీగా తీసుకుంటున్నారు, ఏది సీరియస్గా తీసుకోరు మనం ఏం చెప్పినా కూడా. అయితే ఏదైనా అంటే మాత్రం చాలా సెన్సిటివ్, చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. మార్కులు సరిగ్గా రాలేదని ఇదివరకు రోజులాగా అరుస్తే కుదరదు. పిల్లలు గొడవ చేస్తున్నారు అరుస్తున్నా కూడా కుదరదు. ఏం స్టెప్ తీసుకుంటారని భయపడుతున్నారు తల్లిదండ్రులు కూడా. దీనివల్ల వాళ్ళు కొంత ఏంటంటే వాళ్ళని ఏం చేసినా పర్వాలేదని ఎదుతోటి చూస్తుంటే వాళ్ళకి ఈ యొక్క ఫాదర్ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ తగ్గడం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆ యాటిట్యూడ్ ఎక్కువైపోతుంది. నేను మన మధ్య చూశాను కొంతమంది పిల్లల్ని ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులతో పిల్లలు వాళ్ళు ఏం చేసినా పట్టించుకోవట్లేదు చిన్నపిల్లలు. ఇదివరకు మనం ఎవరైనా పిల్లలు ఎక్కడికైనా ఎవరి ఇంటికైనా తీసుకెళ్తే అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అని చెప్పేవాళ్ళం, ముట్టుకోకుండా కూర్చొని దూరంగా చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు వచ్చి వీళ్ళు షో కేసులు తీసినా అద్దాలు బాలు కొడుతున్నా ఏం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. అంటే ఏమిటి, వాళ్ళ విపరీతమైన ప్రేమ పెరిగిపోయిందనమాట. మనం అరవగలమా అంటే మనం వాళ్ళు వచ్చిన గెస్టులు మన ఇంటికి, మనం అరవలేము మనం ఏం అనలేము.

0: పిల్లలు గొడవలు చేస్తున్నారు, అరుస్తున్నా కూడా కుదరదు. ఏ స్టెప్ తీసుకుంటారని భయపడుతున్నారు తల్లిదండ్రులు కూడా. దీనివల్ల వాళ్ళు కొంత ఏంటంటే, వాళ్ళని ఏం చేసినా పర్వాలేదని ఎదుటితోటి చూస్తుంటే వాళ్ళకి ఈ యొక్క ఫాదర్ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ తగ్గడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, యాటిట్యూడ్ ఎక్కువైపోతుంది. నేను మన మధ్య చూశాను కొంతమంది పిల్లల్ని ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులతో పిల్లలు వాళ్ళు ఏం చేసినా పట్టించుకోవట్లేదు చిన్నపిల్లలు. ఇదివరకు మనం ఎవరైనా పిల్లల్ని ఎక్కడికైనా ఎవరి ఇంటికైనా తీసుకెళ్తే అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అని చెప్పేవాళ్ళం, ముట్టుకోకుండా కూర్చొని దూరంగా చూస్తుండేవాళ్ళు. ఇప్పుడు వచ్చి వీళ్ళు షో కేసులు తీసినా అద్దాలు బాలు కొడుతున్నా ఏం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. అంటే ఏమిటి, వాళ్ళ విపరీతమైన ప్రేమ పెరిగిపోయిందనమాట. మనం అరవగలమా అంటే మనం వాళ్ళు వచ్చిన గెస్టులు మన ఇంటికి మనం అరవలేము, మనం ఏం అనలేము. అలాంటి వాళ్ళని చూస్తుంటే వీళ్ళు పిల్లల్ని ఎలా పెంచగలరా అనేటువంటి అనుమానం వస్తుంది. రేపు అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏ స్టెప్ తీసుకున్నా వీళ్ళు ఏం అనలేరు కదా, ఇప్పుడే చిన్నప్పుడే ఏం అనలేకనేటువంటి స్టేజ్లో ఉన్నారు తల్లిదండ్రులు. అంటే టూ మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ నేను ఒప్పుకోను. పిల్లల్ని డిసిప్లిన్లో పెట్టేది కూడా పెట్టాలి మనం. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏది తప్పు ఏది రైట్ అనేది. వాళ్ళని చిన్నప్పుడంతా ఓ దారి కుదిరేసేసి పెద్ద అయిన తర్వాత వాళ్ళని ఏదో కంట్రోల్ చేయాలని చూస్తే ఇట్ కెనాట్ బి డన్. ఇట్ షుడ్ బి నిప్పుడ్ ఇన్ ద బడ్.
1: రాజకీయ రెడ్డి గారు, క్రమశిక్షణకి ప్రేమకి అభిమానం వాత్సల్యం రెండింటికి మధ్య చిన్నటి గీతని, ఆ గీత తల్లిదండ్రులు ఎలా గీయాలంటారు?
2: అంటే తల్లిదండ్రులకి ఇప్పుడు ఉన్నది ఒకరు ఇద్దరు. ఒకప్పటి సిస్టంలో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నది ఇంకా ఒకరికి కూడా లిమిట్ చేసుకుంటున్నారు చాలా మంది ఫ్యామిలీస్. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఒకరిని పెంచడంలో మన వాడికి ఏది లేదు అనే మాట రానివ్వకుండా చేస్తున్నారు. అంటే వాళ్ళకి నో అనేది తెలియదు. ఇప్పటి జనరేషన్ పిల్లలకి తల్లిదండ్రుల నుంచి దేనికి నో అనేది రాదు. దానివల్ల వాళ్ళు ఏది అడిగినా ఏది కావాలన్నా వాళ్ళకి జరిగిపోతూ వస్తుంది. ఇప్పుడున్న సిస్టంలో ఇద్దరు పనిచేస్తుండడం వల్ల, మెకానికల్గా లైఫ్ ఉండడం వల్ల, టైము పిల్లలతో స్పెండ్ చేసేది చాలా తగ్గిపోవడం వల్ల వాళ్ళ కోరిన కోరికలను తీర్చడమే ప్రేమగా తల్లిదండ్రులు గుర్తించి మనం అన్నీ ఇవ్వాలి, మన వాడికి మనం ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయాలి, మంచి స్కూలో లేకపోతే మంచి డ్రెస్సు ఏది అడిగితే అది, అలా అన్నీ ఇస్తూ వాళ్ళలో నో అనే పదం లేకుండా పోయింది. అండ్ రెండవది షేరింగ్. ఇంతకుముందు నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటే ఏదైనా తెచ్చినప్పుడు ఒక చాక్లెట్ ఏదైనా కానీ నలుగురు తీసుకోవడం అలాది ఉండేది, ఇప్పటి వాళ్ళకి అలాంటిది తెలియదు. కాబట్టి వాళ్ళలో షేరింగ్ అనేది తెలియనందువల్ల ఆ సోషల్ రిలేషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది ఇప్పటి జనరేషన్కి అర్థం కావటం లేదు. మోర్ సెల్ఫిష్గా తయారవుతున్నారు. సో క్రమశిక్షణ అనేది అవసరం అనేది తల్లిదండ్రులు గుర్తించాలి. ప్రేమకి క్రమశిక్షణకి చాలా అంటే వ్యత్యాసం కంటే కూడా రెండు పూర్తిగా డిఫరెంట్. సో మనం ప్రేమగానే క్రమశిక్షణ అనేది పెట్టచ్చు. సో ఇది లేనందువల్ల పిల్లల్లో ఒక విధంగా ఎక్కువ చనువు, తల్లిదండ్రులతో టూ మచ్గా చనువు ఒకటి, అంటే గౌరవం ఉండదని కాదు కానీ దాని అవుట్ ఆఫ్ లిమిట్స్ కూడా అవుతూ ఉన్నాయి. అండ్ మనం చిన్నప్పుడు ప్రతిదీ పేరెంట్స్ చెప్పింది పిల్లలు చేస్తూ వస్తారు. ఒక టీనేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు సొంతంగా ఆలోచించడం, వాళ్ళ సొంత స్టైల్ ఆఫ్ పర్సనాలిటీ వాళ్ళు డెవలప్ చేసుకునే క్రమంలో ఇప్పుడు చిన్నప్పుడు ఉన్నదానికినూ పెద్ద కొంది వాళ్ళ చాలా బిహేవియర్లో తేడా వస్తుంది. దీంట్లో ఎదురు తిరగడం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పడం అనేది ఉంటుంది. ఆ స్టేజ్లో మనం ఎక్కువ ఫ్రెండ్లీగా పేరెంట్స్ ఉంటే వాళ్ళు మనతో అన్ని షేర్ చేయడానికి వీలవుతుంది. పేరెంట్స్ చిన్నప్పుడు మీరు అన్నట్టు ఫ్రీగా వదిలేసి అప్పుడు రెస్ట్రిక్షన్స్ స్ట్రిక్ట్గా ఉండడం చేయడం మూలంగా ఈ పిల్లలు తల్లిదండ్రులతో ఏది చెప్పరు. ఏమి జరుగుతున్నా వాళ్ళకి ఇంటర్నల్గా, వాళ్ళకి వచ్చే సమస్యలు కానీ, వాళ్ళు చేస్తున్న ప్రవర్తన లోపాలు కానీ ఏవి కూడాను పేరెంట్స్తో షేర్ చేయరు. అది పూర్తిగా అవుట్ ఆఫ్ దేర్ స్టేజ్ అయినప్పుడు, పూర్తిగా స్టేజ్ దాటిపోయి ప్రాబ్లంలో ఇరుక్కుపోయినప్పుడు తల్లిదండ్రులకు తెలుస్తూ ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ చాలా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ డిసిప్లైన్డ్గానే పెంచాలి. అండ్ మోర్ అథారిటేటివ్గా, నేను చెప్పింది ప్రతిదీ నువ్వు వినాలన్నట్టు పెంచకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం మోర్ పర్మిసివ్గా, ప్రతిదీ యు లెట్ గో అన్నట్టు పెంచకూడదు. బ్యాలెన్స్డ్గా మనం పిల్లల్ని పెంచుతూ వచ్చినట్లయితే ఈక్వలీ బ్యాలెన్స్డ్ మైండ్తో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు.
1: అలాగే మనకి కుటుంబ వ్యవస్థలో గత ఒక 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి మరొక మార్పు సహజీవనం అనేటటువంటిది చూస్తున్నాం. కొన్ని మన ఆంధ్రప్రదేశ్లో కూడాను పెద్ద పట్టణాల్లో ఈ సహజీవనంలో వాళ్ళు అంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడం వల్ల కలిగేటటువంటి పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ పిల్లల జీవితం మీద కానీ వాళ్ళ మానసిక స్థితిగతుల మీద కానీ? సకల్ గారు మీరు ఏమనుకుంటున్నారు?
3: సహజీవనంలో ఇల్లీగాలిటీ లేదు, కానీ నీతివంతంగా గట్టి బంధంతో

0: వాళ్ళిద్దరూ కలిసి ఉండి భార్యాభర్తలుగానే ఉంటే పిల్లలకు ఆ సహజీవనం యొక్క అర్థం తెలియదు, వాళ్ళు చక్కగా పెరుగుతారు. కానీ ఈ సహజీవనం అనేది మేము ఎప్పుడుకంటే అప్పుడు విడిపోతాం అనే మనస్తత్వంతో మటుకు ఉంటే పిల్లల మీద ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అందుకని ఆ సహజీవనాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటారో ఆ ఇద్దరు కలిసిమెలిసి ఉండేటప్పుడు అనే దాంతో తెలుస్తుంది. అసలు సహజీవనంగా ఉండే వాళ్ళు పిల్లలు కరకుండా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది.
1: మీరే అంటారు వరరుచి గారు.
2: తప్పకుండా మేడం చెప్పినట్టు, అంటే వాళ్ళ ఫ్యూచర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, సహజీవనం అనేది ఏంటి, బిఫోర్ మ్యారేజ్ అనేది ఏర్పరచడం వెస్ట్రన్ కంట్రీస్లో అలవాటైంది. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మ్యారేజ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. ఆ పీరియడ్లో వాళ్ళు తెలుసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు, అంటే అర్థం చేసుకోవటానికి దీనికి ఇది, అప్పుడు విడిపోవడం ఏదో తెలియపోతుంది. కానీ పిల్లల్ని కన్నా ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు తప్పకుండా వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. అది వెస్ట్రన్ కంట్రీస్కి బాగా ఇదైపోయింది, కానీ మన కంట్రీలో అది అంటే ఇప్పుడే వస్తుంది మీరు అన్నట్టు, ఫ్యూచర్ జనరేషన్స్కి వచ్చేటప్పటికి తప్పకుండా వాళ్ళ మీద పడుతుంది, ఆ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఇట్స్ ఏ హ్యాపీ మ్యారేజ్ ఇస్ జస్ట్ లైక్ ఎ లాంగ్ కాన్వర్సేషన్ విచ్ అపియర్స్ టు షార్ట్ అన్నాడు. కాబట్టి ఆ మ్యారేజ్ ఇస్ ఎ డిఫరెంట్, మన ట్రెడిషన్ ప్రకారం 7 జన్మల బంధం అని, ఫ్యూచర్స్లో కూడా జనరేషన్స్ కలిసి ఉంటామని అని చెప్పుకుని ఉంటారు. అది నమ్మకం లేని వాళ్ళు ముందు స్టెప్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మేడం గారు చెప్పినప్పుడు పిల్లలు అనే విషయంలో జాగ్రత్త వహించాలి, పిల్లల మీద కూడా అది ఉంటుంది తప్పకుండా.
1: ఇట్లా సహజీవనంలో పుట్టేటటువంటి పిల్లలకి మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా రాధికా రెడ్డి గారు?
3: అంటే మేడం గారు చెప్పినట్టు యాక్చువల్గా పేరెంట్స్ అని వాళ్ళు పెంచే విధానాన్ని బట్టే మన చైల్డ్ యొక్క ఫ్యూచర్ ఉంటుంది, అంటే మానసిక గ్రోత్ కూడా దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు సహజీవనం క్వశ్చన్ అరైజ్ అయితే, అంటే ఇప్పుడు వెస్ట్రన్ కమ్యూనిటీని మనం కొంచెం ఫాలో అవుతున్నారు, ఈ ఇట్లాగా లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి ఇప్పుడు పెరుగుతున్నాయి. అలాంటప్పుడు అంటే మ్యారేజ్లో ఉన్న కమిట్మెంట్ అందులో లేదు. సో మ్యారేజ్లో ఏంటంటే ఇట్ ఈస్ ఎ కమిటెడ్ ఇది కాబట్టి ఆ కమిట్మెంట్ వల్ల పిల్లల మీద ఇద్దరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి, అన్ని హక్కులు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఈ సహజీవనం వచ్చేటప్పటికి అది అంత బ్రేక్ అయిపోతుంది. అంటే ఎనీ టైం నేను నా దారి నేను చూసుకుంటాను అనే దీంట్లో ఉంటే యాక్చువల్గా పిల్లలు డెఫినెట్గా అందులో సఫర్ అవుతారు. అండ్ అక్కడ వెస్ట్రన్ కమ్యూనిటీలో మ్యారేజ్కి డెఫినిషన్ ఒక విధంగా వేరు. అంటే మన కల్చర్లో బేసిక్గా మన ఇండియన్ దీంట్లో మ్యారేజ్తో పాటుగా మ్యారేజ్ అయ్యాకనే వాళ్ళిద్దరి మధ్యన ఆ కమిట్మెంట్ స్టార్ట్ అయ్యి వాళ్ళిద్దరూ పడుతూ లేస్తూ ప్రాబ్లమ్స్ ఉన్నా నచ్చినా నచ్చకపోయినా లైఫ్ లాంగ్ ఇద్దరు కమిటెడ్గా కలిసి ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడిప్పుడు మనం ఆ విడాకులన్నీ చూస్తున్నాం. అది ఎందుకని, ఫీమేల్స్ ఈక్వలీ ఎర్న్ చేస్తూ ఇండివిజువాలిటీ వాళ్ళ ఓన్ రూపీని వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నప్పుడు కాబట్టి ఈ కష్టాలు నాకెందుకని విడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతకుముందు అలా కమిటెడ్గా ఉండేవాళ్ళు. వెస్ట్రన్ కమ్యూనిటీలో అది లేదు. వాళ్ళు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు, అన్ని విధాలుగా లైఫ్ సెటిల్ అయ్యి ఫైనాన్షియల్గా ఇంకా నాకు ఇంకా వేరే పిల్లల్ని కన్నా కూడా మనం వాళ్ళని చూడగలము అనుకున్నప్పుడే వాళ్ళు పిల్లల్ని కనడం జరుగుతుంది. సో ఇండియన్ సిస్టమ్ ఇప్పుడు రెండు మిక్స్ అయిపోయినాయి. మనకున్న ట్రెడిషన్ని కొత్తగా వెస్ట్రన్ని అన్నీ కలిపి ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మనకి ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి.
1: ఇప్పుడు ఈ మారుతున్న ఈ కుటుంబ వ్యవస్థ ప్రభావం పిల్లల మీద
2: తప్పనిసరిగా ఉంటుంది.
1: ఈ మార్పులని ఇప్పుడు మీరు అందరూ కూడా చూపించినటువంటి అంశాలని ఆలోచింప చేసుకుని అప్పుడే మన కుటుంబ వ్యవస్థకి మనం ఏ రకమైనటువంటి దారిలో వెళ్ళాలి అనేది తల్లిదండ్రులు మరి ఆలోచిస్తారని ఆశిద్దాం. నమస్కారం.
4: కార్యక్రమంలో మీరింతవరకు వివాహ వ్యవస్థలో మార్పులు పిల్లలపై ప్రభావం ఈ అంశంపై చర్చా కార్యక్రమం మీరింతవరకు విన్నారు. చర్చలో పాల్గొన్నవారు డాక్టర్ ఆర్ వరరుచి, డాక్టర్ వి రాధికారెడ్డి, శ్రీమతి జి సకల, అనుసంధానం శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
5: వనితావాణి విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: చిన్నమ్మాయ్, ఓ చిన్నమ్మాయ్ రా రా అమ్మడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయ్, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయ్.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయ్, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయ్, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును,

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే
1: వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నవపదులు నిండి నూతన సబగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
4: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
3: మన ఆకాశవాణి
4: భరతావనికే
3: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
4: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇంకా డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దలాల్ చిత్రం నుండి కుమార్ సాను, ఇలా అరుణ్ పాడిన పాట వింటారు. గీత రచన మాయా గోవింద్.

0: సుప్రభాతవేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మోహన్ ఖనన్ శిల్పారావు పాడిన పాట వింటారు, కాక్టైల్ చిత్రం నుంచి.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రానికి చిన్మయ శ్రీపాద గోపీసుందర్ పాడిన పాట

0: ఏమండు భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా. అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథాగానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆశా భోంస్లే పాడిన పాట వింటారు, కార్వాన్ చిత్రం నుంచి.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమాలు రేడియో సెట్లలో కూడా ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ ఎనిమిది 6 6 2 4 8 8 8 1 2 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిస్తే. ఆన్లైన్కి వచ్చేస్తే 1 గంట సేపు మాట్లాడేసుకుందాం.

యువలయ వింటున్న శ్రోతలందరికీ మొదటి ప్రశ్నతో స్వాగతం చెప్పేస్తున్నాను. ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, మీ అందరికీ తెలుసు అని నాకు కూడా తెలుసు. అయితే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఈ పర్యావరణ దినోత్సవపు ఇతివృత్తం అంటే నినాదం ఏంటి తెలిస్తే 8662488812 మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, ఈ పర్యావరణ దినోత్సవపు ఇతివృత్తం అంటే నినాదం ఏంటి?

ఈ పర్యావరణపు దినోత్సవపు ఇతివృత్తం అంటే నినాదం ఏంటి అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగేంద్రప్ప ఉడేవు, మొలకమూరు తాలూకా, కర్ణాటక నుంచి. వాతావరణ చర్య అంట. రాంగ్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ పంపించండి. అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుండి. కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ ఎక్కడి నుంచి పంపించలేదు. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి. చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కేదర్ వీరేష్ రాజల మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్ ఐ థింక్. ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెడనా జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి వెంకటేశ్వరరావు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. ఇంకా శుభ సాయంత్రం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి. ఒక్క రకంగా కరెక్ట్ ఆన్సర్గానే తీసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే మధుసూదన్ రెడ్డి. ఓకే, మీ అడ్రస్ క్లారిటీ లేదు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, శ్యామ్ నల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బొమ్మిదల లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. బండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తెలీదు మేడం అంటూ కత్తి నారాయణ, ఎడవల్లి గ్రామం. నేను చెప్తాను. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని, సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనిష్, ఒంగోలు నుంచి. వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకిరాజు. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి. వేదాంతం, జానకి, శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎస్పీ సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువల్లంక, అవనిగడ్డ మండలం నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు, కడప జిల్లా నుంచి. ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచి సమీనా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో వరగంటి బదరి విశాల, నెల్లూరు నుంచి. ఇంకా ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు, చిలుక నారాయణ, అనసూయ, యమున, జంకంపేట నిజామాబాద్ నుంచి. అనంతపురం నుంచి అనురాధ. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామ్ని, వసుంధర, ఇనమడుగు నుంచి. తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఎక్కడి నుంచి, నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం, చెన్నూరు, బనన్ శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం యువలైకు స్వాగతం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆలగడ్డ నంద్యాల జిల్లా హుబ్బుల వెంకటేశ్వర్లు.

లక్ష్మి, రామకృష్ణయ్య, నరేంద్రరెడ్డి, తుమ్మల చర్ల గోపినాథ్, మస్తాన్ బాషా, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాల నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, రావూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డొక్కుపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య, మీరందరూ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయివర్షిత్, సాయి రిక్విత్, వీరందరూ పంపించారు. అందరూ షార్ట్కట్లో పంపిస్తున్నారు, దానికి కొట్టం ఉంది, అది పంపిస్తే కొంచెం సాటిస్ఫాక్షన్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, గణేష్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ మనోహర్, తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి, నెల్లూరు నుంచి హనీరాజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్గానే తీసుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్తో మీ పేరు, ఆన్సర్ అయితే వివరంగా పంపించారు కానీ మీ పేరు అయితే ఓకే. మధుసూదన్ రెడ్డి అనంత టౌన్షిప్ నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని. కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఇక్కడ నుంచి కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మభుసుభాని, లతా, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అండి, అత్తిలి నుంచి కేశవరావు అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు నుంచి కాదండి, ఒకసారి చెక్ చేసుకోండి. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుండి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెం నుంచి పోలు, శివదాసరెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆత్మకూరు నుంచి ఆదిశేష్. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి, కుంచివానపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంచిర్యాల నుండి చంద్రమౌళి, పద్మరాణి, అక్షర కృప. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా దస్తగిరి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతా పెద్దన్న, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు నుంచి క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఈ పర్యావరణ దినోత్సవపు ఇతివృత్తం ఏంటి, నినాదం ఏంటి అని అడిగాను, ఇది ప్రశ్న. పేరు పంపించారు కానీ హైదరాబాద్ నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు, ఆన్సర్ కూడా పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మొహమ్మద్ రఫీభాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు, వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, సోపన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. మా మెసేజ్ చదవలేదేంటి, మీ మెసేజ్ ఏదండి? ఓకే, సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి రాంగ్ ఆన్సర్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఏదా భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి ఇవి నాకు అందిన మెసేజెస్.
ఇంకా 2 మెజర్స్ వచ్చాయి చూద్దాం.

కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు? ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. మేబీ ఇందాక మీ మెసేజ్ చదివేశాను అనుకుంటున్నాను. హరినాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఈ పర్యావరణ దినోత్సవపు ఇతివృత్తం ఏంటి అని అడిగాను, అందరూ ఆంగ్లంలో పెట్టారు. నేను కూడా అలాగే చెప్తాను, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం, లేకపోతే ప్లాస్టిక్ కాలుష్యంపై పోరాడదాం. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల భూమి, నీరు, గాలి అన్నీ కలుషితం అయిపోతున్నాయి. దాన్ని పూర్తిగా ఆపేద్దామనే పిలుపుతో ఈరోజు అవగాహన కార్యక్రమాలు కూడా జరుపుకుంటాం. ఇదన్నమాట ఈరోజు సంగతి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకో ప్రశ్న, ఇక్కడ నుంచి నేను అడిగే ప్రశ్నల్లో ఆప్షన్స్ కూడా మీకు వస్తాయి. మొదటి ప్రశ్న, భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? మొదటి ప్రశ్న అంటే నేను ఆప్షన్స్ ఇవ్వబోయే ప్రశ్నల్లో మొదటి ప్రశ్న అంటే మన యువలయ కార్యక్రమంలో. రెండవ ప్రశ్న, భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? మీకు నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నాను, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ. ఈ నాలుగు ఆప్షన్స్ నుంచి కరెక్ట్ ఆన్సర్ మీరు ఎంచుకొని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ప్రశ్న ఇంకోసారి, భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆప్షన్స్ ఇంకోసారి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ. 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అని అడిగాను. నేను నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ. వీటిల్లో ఒకటి సరైన సమాధానం ఉంటుంది. నాకు మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో శేషాద్రి నెల్లూరు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్ వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో సమీనా నెల్లూరు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ తో బి శివకుమార్ ముదిరాజ్ విసి కాలనీ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పండ లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి అబ్దుల్ అలీ గగన్ విహార్ రవీంద్ర. కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంత టౌన్షిప్ నుంచి. మల్లేశ్వరరావు సాంభవి జగదీశ్వర్ తమని ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి. కరెక్ట్ ఆన్సర్ యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మి కామేశ్వరి ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మన్ గుర్తు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగేంద్రప్ప ఉడేవు మొలకమూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ గణేష్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వేదాంతన్ జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ డివాణి మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ హర్నాథ్ బాబు హర్ష సాయినగర్ అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్ సుమతి ఆత్మకూరు నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు విజయ్ కైలాస సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణశ్రీ సాయి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీ గాయత్రి రామ్మనోహర్ తెనాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగా. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ చిలక నారాయణ యమున జాంకంపేట నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్పి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ తో మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపుకొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ తో పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా హొబ్బిల వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేంద్రరెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, తుమ్మలచర్ల గోపినాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న రావూరు నుంచి నారాయణ పెంచలయ్య, శివపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప డొక్కుపర్తి శివప్రసాద్ బండారు శంకరయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి అనురాధ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నల్గొండ జిల్లా

చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మజ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, వాణి, నవీన, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్వెత్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్తోనే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహవాను జైనుద్దీన్, తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎస్పీ నరసింహారాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షరకృప, గుడ్ ఈవినింగ్ అంటూ. కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం రావు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చెన్నకేశవరావు అత్తిల్ నుంచి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ సత్యం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో హసీనా, మక్బూల్, ఫతే ఖాన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుండి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, వీరందరూ. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్రీవత్స, అచ్యుత, శశాంక్, సాయిరాం, తనూజ, పావని, చిరంజీవి, బృందావనం, పద్మశ్రీశ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో డాక్టర్ శ్రీనివాస్, సామల, గజ్వెల్ నుంచి. హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్. గైన్ కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి, సర్వేపల్లి నుంచి. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామ్మూర్తి, కుంచివాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్. పంతాడి శ్రీనివాసరావు, మోరిపొల్ల నుండి గంగా భవానీ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, అష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీర కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మే, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాల నుంచి కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పాపినపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం గ్రామం నుండి పౌలు శివదాసరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. నమస్తే, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, గోగుల్మూడి, రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామనగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నా ఆన్సర్ చదవలేదు, చక్కగా చదువుతాను మెసేజ్ నాకు చేరినప్పుడు. షేక్ మహబూబ్ సుభానీ కొత్తపేట గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, సుప్రియ, నిత్య, సంతోషిని. అనంతపురం జిల్లా పెదవడుగురు గ్రామం నుంచి చౌదరి జనార్దన, కుసుమ, లలిత, మనోజ్ చౌదరి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ వచ్చింది, కరెక్ట్ ఫస్ట్ రాంగ్ ఆన్సర్. గాంధీ మార్కెట్ ఇంకోల్ నుంచి హుస్సేన్ దాదా ఇంకా వారి కుటుంబ సభ్యులు ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఇక్కడ నుంచి రేవతి, రాజశేఖర్, వేదాయ.

వాళ్ళ నెల్లూరు నుంచి. ఫణిరాజ్, నెల్లూరు నుంచి ఇందాకడ మీ ఆన్సర్ చదివాను. నెల్లూరు జిల్లా దస్తగిరి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గాంధీ మార్కెట్ ఇంకోల్ నుంచి హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారం వినయ్ కుమార్ ఫ్యాన్సీ కరీముల్లా తయూబ్ గాంధీ మార్కెట్ ఇంకోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణయ్య సుభాషిణి ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇవి నాకు వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అని అడిగాను. ఆప్షన్స్ కూడా ఇచ్చేసాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కేరళ. మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఇంకో ప్రశ్న. బంగారు నార అని పిలిచే జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? బంగారు నార అని పిలిచే జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నకు కూడా నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. అస్సాం, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్. అస్సాం, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్. ఈ 4 ఆప్షన్స్లోంచే కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ప్రశ్న ఇంకోసారి, బంగారు నార అని పిలిచే జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

బంగారు నార అని పిలిచే జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదని అడిగాను, ఆప్షన్స్ కూడా ఇచ్చాను. అస్సాం, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అగ్రమన్నారం వినయ్ కుమార్, ఫ్యాన్సీ కరీముల్లా, తయూబ్, గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి శ్యామ్, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వరగంటి బద్రీ విశాల, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు హరినాథ్పురం నుంచి. కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్తో శేషాద్రి, నెల్లూరు నుంచి. ఫణిరాజ్, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్పీ సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువుల్లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని, సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. రమేష్ దొంతి, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో బి శివకుమార్, ముదిరాజ్, విసి కాలనీ, నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూసుబాని, మల్లిక్ లలిత, సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి, అబ్దుల్ అలీ, గగన్ విహార్, రవీంద్ర, అనంత టౌన్షిప్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలుకు నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట, నిజామాబాద్ నుంచి. విజయ్, కైలాష, సాయి, శ్రీనివాస్, పవన్, కుర్తిక, మారుతి నగర్, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు గణేష్, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగేంద్రప్ప, ఉడేవు, మలకుమూరు తాలూకా, కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించారు బత్తిని రవికుమార్, వజ్రపు కొట్టూరు నుంచి. కరెక్ట్, కొంచెం చెక్ చేసుకోండి. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ్ మనోహర్, తెనాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ యూపీ వారణాసి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య, అలగడ్డ, నంద్యాల జిల్లా, హుబ్బులి వెంకటేశ్వర్లు, లక్ష్మీ, రామకృష్ణయ్య, నరేంద్రరెడ్డి, తుమ్మలచర్ల గోపినాథ్, మస్తాన్ భాషా, ఇంకా వారి కుటుంబ సభ్యులు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ డివాణి, వెంకటేశ్వరరావు, నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదల లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. మోరుపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వేదాంతం, జానకి శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, సునీతారాజ్ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో చెన్నకేశవరావు, అత్తిల్ నుంచి. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆర్ఎస్పీ నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి. ఇంకా వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి నుంచి. ఎం మురహరి, యశోద, జానకిరాజు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి.

కృష్ణమ్మ, మధు, రవి, వాణి ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్తో నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు, ప్రకాశం జిల్లా నుంచి దినేష్. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. లతా సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రామిరెడ్డి పాలెం గ్రామం నుంచి శివదాస్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్ అండి ఎవరు, తెనాలి నుంచి కుమార్ ఐ థింక్. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి బనన్ శేషయ్య, వెంకటేశ్వర్లు వీరందరూ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. తనూజ, నజ్మల్, హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్రీవత్స, బృందావనం, పద్మశ్రీ, శ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని, గంగ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, ఐఎన్సీ సీఓ నాగట్ పండు ఇంకా వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో పాపినపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంత పెద్దన్న ప్రశ్న మళ్ళీ అడగండి అంటున్నారు. జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది, ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ. రేవతి రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు జిల్లా నుంచి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, ప్రదీప్ రావత్. కరెక్ట్ ఆన్సర్తోనే మంచిర్యాల నుండి చంద్రమొగుడి పద్మరాణి, అక్షర కృప. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, బత్తిని రవికుమార్, వజ్రపు కొట్టూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు నుంచి. హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పశ్చిమ బెంగాల్. ప్రపంచంలోనే అత్యంత జనపనార ఉత్పత్తి చేసే దేశం భారత్. అందులోనూ హుగ్లీ నదీ తీర ప్రాంతంలోనూ జన్మ పరిశ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకొక మెసేజ్ వచ్చింది చూసేద్దాం. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. మేబీ చివరి ప్రశ్న. భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు ఏది? భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైన వనరు ఏది? దీనికి కూడా నేను నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నాను. జల విద్యుత్, అణు విద్యుత్, బొగ్గు, సౌరశక్తి. జల విద్యుత్, అణు విద్యుత్, బొగ్గు, సౌరశక్తి. ఈ నాలుగిట్లో మాత్రమే ఒక ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది. మీరు మెసేజ్ చేయాలి భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైన వనరు ఏది.

భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైన వనరు ఏది అని అడిగాను, ఆప్షన్స్ కూడా ఇచ్చాను, ఆన్సర్లు కూడా వచ్చేసాయి. చూసేద్దాం, కరెక్ట్ ఆన్సర్ పంపించారు గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా, అక్రమ నారం వినయ్ కుమార్, కరీముల్లా తయూబ్, ఇంకా శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ. రాంగ్ ఆన్సర్ అండి, అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉన్నది అయితే మాట్లాడుకుంటే రాంగ్ ఆన్సర్గా చూసుకోవచ్చు. ఎవరంటే భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి వీరందరూ ఒంగోలు నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, మంచిర్యాల నుండి చంద్రముగుళి పద్మరాణి అక్షర కృపన్ కరెక్ట్ ఆన్సర్, ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి, బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, దొడ్డిపట్ల కోటేశ్వర ఒత్తిల నుంచి కరెక్ట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి, నాగేంద్రప్పదేవు మొలకమూరు తాలూకా కర్ణాటక.

నుంచి కరెక్ట్ ఆన్సర్ తో కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇళ్ల నుండి రాజేష్ ఖన్నా, సునీతరాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి వీరందరూ. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదల లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపల్ల నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మి కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదరణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. బి శివకుమార్, ముదిరాజ్, బీసీ కాలనీ నంద్యాల నుంచి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి, అబ్దుల్ అలీ, గగన్ విహార్, రవీంద్ర కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంత టౌన్షిప్ నుంచి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. వేదాంతన్ జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ రాంగ్ ఆన్సరు

అదన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. బి శివకుమార్ ముదిరాజ్ విసి కాలనీ నంద్యాల నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని మాయా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి అబ్దుల్ అలీ గగన్ విహార్ రవీంద్ర కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంత టౌన్షిప్ నుంచి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్, వేదాంతన్ జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ రాంగ్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, హైదరాబాద్ నుంచి శ్రీవత్స అచ్యుత్ శశాంక్ సాయిరామ్ తనుజ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. చెన్నకేశవరావు అత్తిల్ నుంచి రాంగ్ ఆన్సర్ ఉంది. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచల్ నుండి కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పాలెంపోలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా హోబుల వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేంద్ర రెడ్డి రామకృష్ణ ఇంకా వారి కుటుంబ సభ్యులు. తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్ కాలనీ నుంచి దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం కరెక్ట్ ఆన్సర్. రొంపిచర్ల మండలం నుంచి రామిరెడ్డి, పాలెం గ్రామం నుండి శివదాస్ రెడ్డి బ్రహ్మానంద్ రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. ఎవరు ఎవరు మీ మీ పేరు? తెనాలి నుంచి కుమార్. ఓకే, రెండు ప్రశ్నలకి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ పంపించారు. ఇంకా తర్వాత అది రాంగ్ ఆన్సర్ అండి. ఎవరు? ప్రకాశం జిల్లా దినేశ్వర. మీ పేరు నాకు అర్థం కాలేదు, ఒకసారి ట్రై చేయండి. వెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి సియోనా నాగట్పండు శోభన్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు. నరేంద్ర రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతా పెద్దన్న ఇందక్కడ పంపించారు, అదే కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్తో. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. బత్తిని రవికుమార్ బజ్రపుకొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నా ఆన్సర్ చదవలేదు. ఎవరు? గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. ఇంకా విసి కాలనీ నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ సామ్ కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణయ్య సుభాషిణి ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైన వనరు ఏది అని అడిగాను. నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను. జల విద్యుత్, అణు విద్యుత్, బొగ్గు, సౌరశక్తి అని ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, చూసేద్దాం. ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూర్ ప్రకాష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బొగ్గు. భారతదేశపు మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సుమారుగా 60% పైగా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారానే వస్తుంది. దీనివల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఇతర వనరుల వైపు మొగ్గు చూపుతుంది. అయితే ప్రధానంగా మాత్రం బొగ్గు మాత్రమే. మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ మనండాల్. మీ అందరి కోసం ఈ పాట.

0: మీరింతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ముందుగా ఎస్పీ చరణ్ సుమంగళి పాడిన వర్షం చిత్రం నుంచి ఈ పాట. గీత రచన సిరివెన్నెల.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: भोर की चौखट पर भक्ति की धारा,
4: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी.
5: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
6: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक.
4: आकाशवाणी है ना,
7: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
4: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: ఒక మధురమైన స్వరం 97గా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్తే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
2: కార్యక్రమంలో ఇప్పుడు కార్తీక్ మహాలక్ష్మి పాడిన పోకిరి చిత్రం నుంచి పాట, గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు దీపక్ ఐశ్వర్య పడిన ఆక్సిజన్ చిత్రడించి ఈ పాట. గీత రచన శ్రీమణి, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమం ఇప్పుడు షాహిల్ హడా చిన్మయ్య పడిన ఆరెంజ్ చిత్రం నుంచి ఈ పాట. గీత రచన వనమాలి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యువ శ్రోతలందరికీ స్వాగతం మన ఈ యువవాణి కార్యక్రమానికి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ డైలాగ్ వింటే ఎక్కడో విన్నట్టుంది కదా. ఎక్కడ వింటే ఏంటి లేండి, అందులో అర్థం మనకు ముఖ్యం. అందరి బాగు కోరుకుంటూ అందులో నేనుండాలి అనే ఆ ఆలోచన చాలా ప్రత్యేకమైనది. స్వార్థంతో పరుగులు తీస్తున్న ఈ ప్రపంచంలో ఇప్పటికీ చాలా తక్కువ మంది ఇలా ఆలోచిస్తున్నారు. మరి అలా ఆలోచించడం ఒక ఎత్తు వరకు అవసరం. ఎందుకంటే మనకి లేదా వేరే వారికి హాని జరగకుండా ఆ పని ఉపయోగకరంగా ఉండేటట్టు ఉంటే మీరు ఆలోచించకుండా ముందడుగు తీసుకోవచ్చు. ఉదాహరణకి ఇవాళ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మరి ఈ పర్యావరణ దినోత్సవం విశేషాలు, అలాగే మన యూత్కి బాగా కనెక్ట్ అయ్యే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. మరి అంతకంటే ముందు ఒక పాట వినేద్దామా? రారండోయ్ వేడుక చూద్దాం. ఈ చిత్రం నుండి కపిల్, శ్వేతామోహన్ పాడిన పాట.

సాంగ్ ఎంజాయ్ చేశారు కదా. వెల్కమ్ బ్యాక్. ఇవాళ జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ఏడాది థీమ్ ఏమిటంటే ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఈ సంవత్సరం అజర్బైజాన్ దేశం వేడుకలకు ఆతిథ్యం ఇస్తుంది. ప్రపంచ పర్యావరణ అనగానే ఏదో పెద్ద సైన్స్ క్లాస్ అనుకోకండి, ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి. మన తాతయ్యల కాలంలో ఇంటి ముందు చెట్లు కింద మంచం వేసుకుంటే ఏసీ కంటే చల్లని గాలి వచ్చేది. మరిప్పుడు రూమ్లో ఏసీ ఆన్ చేసి టెంపరేచర్ 16లో పెట్టినా చెమటలు పడుతున్నాయి. ఎందుకో తెలుసా? మన చుట్టూ చెట్లు పోయాయి, కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చాయి. మనం బైక్ మీద స్టైల్గా కాలేజ్కి వెళ్తుంటే ఎండదెబ్బకి ముఖం మాడిపోయి న్యాచురల్ ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లు అయిపోతుంది. దీనికి అంతటికి కారణం క్లైమేట్ చేంజ్. మన ప్రకృతికి ఎంతో డ్యామేజ్ చేసే అది తిరిగి మనకు అంతకంటే ఎక్కువ టెంపరేచర్

ప్రోడక్ట్తో రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. ఇదంతా మారాలంటే పెద్ద పెద్ద సైంటిస్టులు రావక్కర్లేదు, మన యూత్ తలుచుకుంటే చాలు. ఎవరైనా బర్త్డే వస్తే కేక్ కోయడంతో పాటు ఆ ఫ్రెండ్ పేరు మీద ఒక చిన్న మొక్క నాటండి. ఆ మొక్క పెరిగి పెద్దవుతుంటే చూసి మీకే గర్వంగా అనిపిస్తుంది. కాలేజ్ క్యాంటీన్లో టీ తాగడానికి ప్లాస్టిక్ కప్స్ వాడకుండా ఉండండి. అవసరం లేనప్పుడు రూమ్లో ఫ్యాన్ లైట్ ఆపడం, ఇవన్నీ చాలా చిన్న పనులు అనిపిస్తుంది కదా, కానీ వీటి వల్లే పెద్ద మార్పు వస్తుంది. మనం భూమిని కాపాడితే అది మన ఫ్యూచర్ని కాపాడుతుంది అని ఇవాళ మనం గట్టిగా డిసైడ్ అవ్వాలి. సరే, ఈ వేడిలో కాస్త కూల్ అవ్వడానికి ఒక పాట విందాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఎస్పి చరణ్ పాడిన పాట సీతారామం చిత్రం నుండి.

దీన్ని సింపుల్గా చెప్తాను. మనం ఫ్రెండ్స్తో కలిసి ఒక బఫేకి వెళ్తే ఒక్కడే మొత్తం బిర్యానీ అంతా బాక్స్లో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయి మిగతా వాళ్ళకి ఏమీ మిగల్చపోతే ఎంత కోపం వస్తుంది. కరెక్ట్గా సముద్రంలో కూడా చేసేది ఇదే. మన భూమి మీద 70% నీరే ఉంటుంది. సముద్రాలు మనకి ఎంతో ఆహారాన్ని, లక్షలాది మందికి ఉపాధిని ఇస్తున్నాయి. కానీ కొందరు స్వార్థం కోసం రూల్స్ బ్రేక్ చేసి అక్రమంగా మితిమీరి చేపల వేట చేయడం వల్ల సముద్రంలో చేపలు ఉండవు. కేవలం మనం పారేసిన ప్లాస్టిక్ కవర్లు మాత్రమే ఉంటాయి. అందుకే మన సముద్ర సంపదను, అందులోని జీవరాశి కాపాడుకోవడం కూడా మన బాధ్యత అని గుర్తు చేసే రోజు ఇవాళ. సరే, ఇప్పుడు మరి ఇంకొక పాట వినేసిన తర్వాత వేరే టాపిక్లోకి వెళ్ళిపోదామా?

మరి ఇవాళ మరో వెరైటీ అండ్ ఇంపార్టెంట్ ప్రత్యేకత కూడా ఉంది. అదే అక్రమ, నివేదించని మరియు నియంత్రించబడని చేపల వేటపై పోరాటాల అంతర్జాతీయ దినోత్సవం. పేరు కొంచెం పెద్దదిగా ఉంది కదా.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి
2: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233
4: ఓ పాట అప్పుడే అయిపోయిందా సరే మరి ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు డిజిటల్ వెల్నెస్ లేదా స్క్రీన్ టైమ్ కంట్రోల్ నిజం చెప్పండి పొద్దున్న లేవగానే మొహం కడుక్కోవడం మర్చిపోయినా పర్లేదు కానీ పక్కన ఫోన్ ఎక్కడుందా అని చేయి వెతుకుతుంది కదా ఒక్కసారి జేబులో ఫోన్ లేకపోయినా అది వైబ్రేట్ అయినట్లు మనకు మనమే ఫీల్ అయిపోతూ ఉంటాం దీన్నే డాక్టర్లు ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అనే అంటారు రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు వీడియోలు చూద్దాం అని అనుకుంటాం తీరా చూస్తే టైం రాత్రి 2 గంటలు అవుతుంది అలా స్క్రోల్ చేస్తూ గంటలు ఇట్టే గడిచిపోతాయి సోషల్ మీడియాలో మీకు వేల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు కానీ బాధ వస్తే పక్కన కూర్చొని మాట్లాడే ఫ్రెండ్ ఒక్కడు కూడా లేరు అందుకే రోజులో కనీసం 1 గంట పాటైనా డిజిటల్ డీటాక్స్ చేయండి ఆ 1 గంట ఫోన్ పక్కన పెట్టేసి బుక్స్ చదవడం ఇంట్లో వాళ్లతో మాట్లాడడం లేదా గ్రౌండ్కి వెళ్ళి ఏదైనా ఆట ఆడుకోవడం చేయండి ఫోన్ కేవలం మనకు ఒక వస్తువు అటువంటి దానికి మనం బానిస కాకూడదు కదా ఏమంటారు ఆలోచించండి మరి ఈలోపు మరో పాట మీకోసం

ఇవాళ మన ఆఖరి టాపిక్ వచ్చేసి ఫైనాన్షియల్ అవేర్నెస్ లేదా పాకెట్ మేనేజ్మెంట్. మన యూత్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమిటంటే, నెల మొదట్లో జేబులో డబ్బులు ఉన్నప్పుడు అంబానీలా ఫీల్ అవుతాం, కానీ కరెక్ట్గా నెల ఆఖరి వచ్చేసరికి పర్సులో చిల్లి గవ్వ కూడా ఉండదు. అప్పుల కోసం ఫ్రెండ్స్కి కాల్ చేసేవారు కూడా ఉంటారు. ఆన్లైన్లో ఏదైనా మహా సేల్ అని చూడగానే ఆ వస్తువు అవసరం లేకపోయినా ఆఫర్లో వస్తుందని ఆర్డర్ పెట్టేసుకుంటాం. ఆన్లైన్లో మోసపోవడానికి తప్ప ఎందుకు పనికిరాని బెట్టింగ్ యాప్స్లో ఉన్న సేవింగ్స్ మొత్తం పెట్టేస్తారు? తీరా ఓడిపోయాక పశ్చాత్తాపంతో కుమిలిపోతాం. మరి ఇలా తప్పుటడుగులు వేసే ముందు ఆలోచించడం ఎంత ముఖ్యమో మీకు అర్థమవుతుందా? మీకు తెలుసు, ఎందుకంటే ఈ మాట మీరు తరచూ వినే ఉంటారు, డబ్బులు ఊరికే రావు. మరి ఇంత జరుగుతున్నా కొంతమంది వినకుండా అవసరం లేని ఖర్చులు, అక్కర్లేని వస్తువులు, లాభం లేని ఇన్వెస్ట్మెంట్లు చేసే బదులు సేవింగ్స్ చేయవచ్చు కదా? అది ఎలాగో ఈ పాట తర్వాత తెలుసుకుందామా?

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని గుమ్మిడి సంధ్యారాణి తెలియజేశారు. వార్తల వివరాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్ షాప్ లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కె రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర ఆహార ఉత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ 2వ అతిపెద్ద రాష్టమని, రాష్టంలో 197 లక్షల మెట్రిక్ టన్నుల సీఫుడ్ ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ఆక్వా ఉత్పత్తులను మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న ఆయన, ఆక్వా రంగ అభివృద్దికి కేంద్రం తీసుకునే చర్యలకు రాష్టం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఆక్వా రంగానికి భారతదేశం లైట్ హౌస్ లా ఉండాలని, ఆ లైట్ హౌస్ కు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా వెలగాలని ఆకాంక్షించారు. ఆక్వా అభివృద్దికి అవసరమైన పర్యావరణాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: బ్లూ ఎకానమీ ఇట్ ఇస్ ఎ రియాలిటీ, ఫ్యూచర్ ఇస్

0: with the blue economy. If you see here, we are the second largest producer of fish and seafood. Everybody told 197 lakh metric tons we are producing. Under the same time, last year record exports, that is nearly 19.3 lakh metric tons, $8.28 billion.
1: కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72.42 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మత్స్య పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. విశాఖపట్నంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య భూమిక పోషిస్తోందని చెప్పారు. చేపలు రొయ్యల ఉత్పత్తిలో 50 లక్షల టన్నుల 40% వాటాతో దేశంలో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉందని తెలిపారు. ఈ ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
2: నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డు విల్ హావ్ ఎ రీజనల్ ఆఫీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ప్రమోట్ ది ఎక్స్పోర్ట్స్ అండ్ ఫిష్ ప్రొడక్షన్స్. The second thing, Kakinada is a harbor and very old harbor. So we have sanctioned 72.42 crores rupees to convert it and modernize it in a smart harbor.
1: పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనంపై అవగాహన పెంచడానికి నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు విజయవాడలోని లోక్ భవన్ ఆవరణలో ఎర్ర జామ మొక్కను నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలను వేగవంతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రకృతి స్ఫూర్తితో, వాతావరణం కోసం, మన భవిష్యత్ కోసం అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దానిని సంరక్షించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏక్ పేడ్ మాకే నామ్ థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట కనీసం ఒక మొక్క నాటాలన్నారు. మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలని, ప్రతి చెట్టు వాతావరణ మార్పులపై రక్షణ కవచంగా నిలుస్తుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాష్టంలోని ప్రతి పౌరుడు ఒక భాగస్వామి కావాలని, ఆరోగ్యకరమైన వాతావరణ మార్పులను తట్టుకోగల ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 2 అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని, దీని తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం.
1: గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకాంక్షించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన పాఠశాలల విద్యార్థులను, ఉపాధ్యాయులను విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాశాలలో ఈరోజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి విద్యార్థిపై దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని, నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి సూచించారు. రష్యా పర్యటనలో భాగంగా రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్ జేఎస్సీ నిర్వాహకులతో సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఆల్స్ట్రామ్ మెట్రో రోలింగ్ స్టాక్ సదుపాయానికి ఆనుకుని ఒక ప్రధాన రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్ను స్థాపించాలని వారిని ఆహ్వానించారు. అలాగే దక్షిణాసియా అంతటా భారీ పారిశ్రామిక రైలు ప్రాజెక్టులకు

0: సరఫరా చేసేందుకు అధిక సామర్థ్యం గల సరుకు రవాణా లోకోమోటివ్ బోగి తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. కాగా ట్రాన్స్మాష్ హోల్డింగ్స్ జేఎస్సీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో చెట్ల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఆమె ఈరోజు విజయవాడ రామవరప్పాడు నుండి ఆటోనగర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు సైకిల్పై ప్రయాణించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజలు ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడటమే భావితరాలకు మనం అందించే గొప్ప ఆస్తి అని వ్యాఖ్యానించారు. సైకిల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని హోంమంత్రి పేర్కొన్నారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. అమ్మ పేరుతో ఒక మొక్క ఒక సాధారణ పర్యావరణ కార్యక్రమం మాత్రమే కాదని, పవిత్రమైన ప్రజా ఉద్యమాన్ని సృష్టించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయం ఆవరణలో ఆయన ఈరోజు తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సాధనా శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ అద్య గుజరాత రాజ్యే 18,800 కోటి రూప్యకాధిక మూల్యానాం మార్గ విద్యుతః తథా ఔద్యోగిక వికాస పరియోజనానాం శుభారంభం కృతవాన్. కేంద్ర సర్వకారేణ విదేశీ సంస్థాగత నివేశకేభ్యః కరేషు మహత్ శైథిల్యం ప్రదత్తం. భారతీయ రిజర్వ్ బ్యాంకేన స్వస్య నవీన మౌద్రిక నీతి సమీక్షాయాం ప్రముఖ కుసీద దరాః యథావత్ స్థాపితాః. పునఃక్రయణ దరః 5.25% యావత్ స్థాస్యతి. నేపాలదేశస్య విదేశమంత్రి శిశిర ఖనాలః అద్య ఆరభ్య 3-దివసీయాం యాత్రాయాం భారతయాత్రాయాం దిల్లీం సంప్రాప్నోత్. అద్య విశ్వ పర్యావరణ దివసః సమగ్రేపి విశ్వే ఆమాన్యతే ప్రశాసనేన దిల్ల్యాం 18 నమో ఆక్సిజన్ పార్క్ ఇతి ఉద్యానాని ఉద్ఘాటితాని. అపి చ పురుషాణాం అష్టాదశ వయసః ఈషియా కప్ హాకీ ప్రతియోగితాయాః ఉపాంత్య స్పర్ధాయాం భారతేన పాకిస్తాన దళం 5-3 అంతరాలేన పరాజితం. ఇదానీ వార్తాః విస్తరేణ. వికాస పరియోజనానాం శుభారంభం కృతవాన్ ప్రధానమంత్రీ మోదీ. భారతస్య ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ అద్య గుజరాత రాజ్యస్య సూరత్ నగరే 18,800 కోటి రూప్యకాధిక మూల్యానాం మార్గ విద్యుతః తథా ఔద్యోగిక వికాస పరియోజనానాం శుభారంభం కృతవాన్. సహ ఆదౌ హజీరా క్షేత్రం గత్వా

0: चाहे पश्चिम बंगाल हो, चाहे बिहार हो, जनसांख्यिकी का परिवर्तन हम सीमा के छिद्रों के माध्यम से नहीं होने देंगे, ये हमारा अटल विश्वास है और अटल संकल्प भी है। ये जनसांख्यिकी के परिवर्तन को रोकने के लिए बाड़ लगाई गई है।
1: अद्य विश्व पर्यावरण दिवसः समग्रेपि विश्वे आमान्यते। पृथिव्यां जीवनस्य संरक्षणाय पर्यावरण जागरूकतायाश्च संवर्धनार्थं संयुक्त राष्ट्र पर्यावरण कार्यक्रमस्य अंतर्गतं अयं दिवसः प्रतिवर्षं आयोज्यते। प्रशासनेन दिल्ल्यां 18 नमो ऑक्सीजन पार्क इति उद्यानानि उद्घाटितानि। अस्मिन् अवसरे उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, प्रधानमंत्री नरेन्द्र मोदी, गृहमंत्री अमित शाह, रक्षामंत्री राजनाथ सिंह देशवासिभ्यः शुभाशंसाः प्रदत्तवन्तः। प्रधानमंत्री नरेन्द्र मोदी उक्तवान् यत् मातुः नाम्ना एकः वृक्षः इति अभियानं वनक्षेत्रवृत्तौ महत्वपूर्णं योगदानं दत्तवत्। तेन उक्तं यत् अयं दिवसः पर्यावरण संरक्षणं सतत विकासं च प्रति अस्माकं प्रतिबद्धतायाः प्रतीकः अस्ति। सूचना प्रसारण राज्य मंत्री डॉक्टर एल मुरुगनः अद्य नव दिल्ली नगरस्य ऑल इंडिया रेडियो परिसरे एक पेड़ मां के नाम अभियानस्य भागरूपेण एकं वृक्षं रोपितवान्। आकाशवाण्या सह संभाषमाणः डॉक्टर मुरुगनः नागरिकेभ्यः आह्वानं कृतवान् यत् ते पर्यावरणस्य रक्षणस्य प्रतिज्ञां कुर्वन्तु। भारतीय ऋतु विज्ञान विभागेन उक्तं यत् आगामिनोः द्वित्री दिवसयोः मध्ये मध्य अरब सागरस्य केषुचित् अधिकेषु भागेषु समग्रेपि गोवा प्रदेशे, महाराष्ट्रस्य, आन्ध्रप्रदेशस्य, कर्णाटकस्य च केषुचित् भागेषु, तमिलनाडु राज्यस्य अवशिष्टेषु भागेषु तथा पूर्वोत्तर राज्याणां केषुचित् भागेषु दक्षिण पश्चिम प्रावृतः आगमनाय परिस्थितयः अनुकूलाः सन्ति। पुरुषाणां आ 18 वयस्यः एशिया कप हॉकी प्रतियोगितायाः उपान्त्यस्पर्धायां भारतेन पाकिस्तान दलं 5-3 अंक अंतरालेन पराजितम्। जापान इदं अपरतः महिलानां अंडर 18 एशिया कप प्रतियोगितायाः उपान्त्यस्पर्धायां चीन देशेन भारतीय दलं पराजितम्। इति वार्ताः।
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు ఇప్పుడు వింటారు. ముందుగా ఈరోజు సాయంత్రం 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో గుండె జబ్బులు, కారణాలు, నివారణ మార్గాలు, ఈ అంశం గురించి డాక్టర్ అన్నమరాజు రఘురామ సుందరం గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సకాలంలో చూలు కట్టించడం, ఆవశ్యకత, లాభాల గురించి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ డి సురేంద్ర ప్రసాద్ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన నేటి అంశం మౌర్య రాజవంశం గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:40 చిత్రమంజరి కార్యక్రమం. 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 జానపద రంజని కార్యక్రమంలో రామాయణం నుంచి రామ రావణ యుద్ధం తోలుబొమ్మలాట కథాగానం ప్రసారమవుతుంది. 10:30 ఆ పాత మధురాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి ప్రసారాల్లో భాగంగా రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళ శాసనం ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో నిర్మల చిత్తము అనే అంశం ప్రసారమవుతుంది. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో బెండ సాగు వివరాలు ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:15

నిమిషాలకు ఉదయ కిరణాలు కార్యక్రమంలో కాలుష్య కారకాలు, నివారణ చర్యలు. ఈ అంశం గురించి డాక్టర్ కొర్రపాటి సుధాకర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి, మృదు మధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపటి రోజు మహిళలకు మాత్రమే. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో విద్యానగర్ జాండ్రపేట మహిళలు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00, మధ్యాహ్నం 12:40, 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 6:30 ప్రసార విశేషాలు, 6:35 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా పంటల సాగుపై ఎల్ నీవో ప్రభావం, రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాద్ రావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం భూసార పరీక్షలు, ఎరువుల యాజమాన్యం, ఈ అంశం గురించి తిప్పాయిపాలెం గ్రామ అభ్యుదయ రైతు శ్రీ కుందూరు వెంకటరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం 7:40 అనంతరం రాత్రి 8:40 చిత్రమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన రేపటి అంశం వారంలో జరిగిన వివిధ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుంటారు. 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 మధుర గీతాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇంతవరకు మీరు ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆరోగ్య సలహాలు. ఈ కార్యక్రమం వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుబొల తామర సై బాల్, బురద పుల్ల సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి గుండె జబ్బులు కారణాలు, నివారణ మార్గాలు. ఈ అంశం గురించి డాక్టర్ అన్నంరాజు రఘురామ సుందరం గారితో పరిచయం.
5: మనిషి జీవనానికి గుండె అతి ప్రధానమైనటువంటిది. సో ఇటువంటి గుండెకి ఇటీవల కాలంలో భారతదేశ ప్రజలు ఎక్కువగా గురి అవుతున్నారు. అంటే విదేశాల్లో ఇది ఉన్నప్పటికీ కూడా మనకి ఇటువంటివి అలవాటు లేవు. ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా గుండె ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా రావటం జరుగుతుంది. గుండె అతి ప్రధానమైనటువంటి అవయవం కాబట్టి దానికి అయ్యేటటువంటి ట్రీట్మెంటు,

0: ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సామాన్య ప్రజలు ప్రజానీకం ఆ భారాన్ని మోయలేకపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో మనం ఈ గుండెకు సంబంధించినటువంటి కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధులకు గురి కాకుండా ఉంటాం. మన స్టూడియోలో ఈ రోజున ప్రముఖ గుండె ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ అన్నంరాజు రఘురామ సుందరం గారు ఉన్నారు. వీరు మార్కాపురం వాస్తవ్యులు, గత 30 సంవత్సరాల నుండి అమెరికాలో స్థిరపడినటువంటి ప్రభుత్వ వైద్యులు. జన్మభూమిపై గల అభిమానంతో ఇక్కడికి వచ్చి వైద్య శిబిరాల్లో పాల్గొంటున్నారు. శ్రోతలతో ఈ రోజున ముచ్చటించడానికి ఉన్నారు మన స్టూడియోలో. నమస్కారం అండి.
1: నమస్తే.
0: ఇటీవల కాలంలో గుండె, ముఖ్యంగా హార్ట్ అటాక్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయి చాలామందికి సడన్గా పోయాడండి, అంతవరకు బాగున్నాడండి, ఏ వ్యాధి లేదండి, తిరుగుతుండేవాడండి, నిద్రలో చనిపోయాడండి అని ఇలాంటి మాటలు మనం తరచూ వింటున్నామండి. అంత సడన్గా అలా పోయి గుండె ఆగిపోవడానికి అంత ప్రధానమైనటువంటి అవయవం ఒక్కసారిగా పనిచేయట్లేదని అంటే దానికి ముందర నేపథ్యం ఏమైనా ఉంటుందా? ఎందుకు ఈ గుండె వ్యాధులు వస్తున్నాయి డాక్టర్ గారు?
1: గుండె వ్యాధులు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఎందువల్లంటే మన కల్చర్ ఇప్పుడు మన సివిలైజేషన్ పెరిగిపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది. టీవీ ముందు కూర్చొని 24 గంటలు టీవీ చూస్తూ మనం ఇదివరకు పొలాల్లో అక్కడ విపరీతంగా పనిచేసి ఒక చోటు నుంచి ఒక చోటు పోవంటే కాలు నడక పోవాలి. ఇప్పుడు అట్లేకుండా ఒక చోటుకి పోవాలంటే మనం ఆటో అన్న చూసుకుంటాం, కార్ అన్న చూసుకుంటాం, ఒక 10 అడుగులు వేయడానికి మనం సంకోచిస్తాం. సో ఎక్సర్సైజ్ అనేది పోయింది, న్యాచురల్ ఎక్సర్సైజ్ వాకింగ్. సో డైట్ విపరీతమైన కెమికల్స్ కంటామినేటెడ్ ఫుడ్ డైట్ అయిపోయింది, ఫ్యాట్ ఎక్కువ తినటం అయిపోయింది. ఫ్యాటీ సబ్స్టెన్స్ ఏదైనా ఇండిస్క్రిమినేట్ ఈటింగ్ ఫుడ్ లైక్ టూ మచ్ రైస్, మనం ఎక్కువ రైస్ తింటాం, దట్స్ ఓకే బట్ లిమిటెడ్ రైస్ తీసుకోవాలా. తర్వాత ఫుడ్లో ఎక్కువ ఫ్యాట్ అయిపోయింది, ఘీ స్వీట్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువైపోయింది, స్మోకింగు అది అయిపోయింది, అది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టరు. ఇప్పుడు చూస్తే ఒబీస్ట్ అనేది ఊబకాయం, అది లావుగా తయారు కావటం, అది ఇట్ ఈస్ అన్ ఎపిడెమిక్ ఇన్ అమెరికా, ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్. వాళ్ళు ఏమిటి, ఎక్సర్సైజ్ ఎక్కిపోయింది, ప్రతి చైల్డ్కు ఊబకాయ వచ్చేసి బాగా లావుగా ఉండటం, దానితో రకరకాలమైన జబ్బులు, కొత్త జబ్బులు, పాత జబ్బులు, హార్ట్ అటాక్ అవన్నీ వస్తున్నాయి. సో ఎందుకు ఎక్కువైపోయినాయంటే మన లైఫ్ స్టైల్ ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవటం, శరీర పరిశ్రమ లేకపోవటం, డయటు ఇర్రెగ్యులరు ఇండిస్క్రిమినేట్ డైట్ అయిపోయింది, స్మోకింగ్, తర్వాత ఎక్స్టర్నల్ స్ట్రెస్, ఇవన్నీ కలిసి మనకు హార్ట్ అటాక్స్ ఇస్తున్నాయి. సడన్గా పోతున్నానంటే దానికి కొద్దిగా మెకానిజం ఉంది, అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
0: అంటే ఇప్పుడు మీరు ముందర డైట్ గురించి చెప్పారు కాబట్టి జంక్ ఫుడ్ అనేది ఈ రోజున కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు పిల్లలకి బయట ప్యాకెట్స్లో ఇచ్చినటువంటి ప్యాకెట్ ఫుడ్, చిప్స్ కానీ లేకపోతే
1: ఫ్రెంచ్ ఫ్రైస్
0: అని ఏదైనా, అన్ని వేపుడివి, ఆయిల్తో ఎక్కువగా ఉండేవే ఇష్టపడుతున్నారు, అతి స్వీట్గా ఉండేవే ఇష్టపడుతున్నారు, అతి పుల్లనివి. అలాగే వాళ్ళకి అంటే స్టిమ్యులెంట్, వాళ్ళకి మనం మద్యము, సిగరెట్టు, లేకపోతే ఇంకొకరి మత్తు మందు ఎలాగైతే వేరే వాళ్ళు కోరుకుంటారో తెలియకుండానే ఇంకొక రకమైనటువంటి ఒక ఉత్ప్రేరకం,
1: వ్యసనం,
0: స్టిమ్యులెంటు, వ్యసనము, అది వీళ్ళు ఆ రకంగా దానికి అలవాటు పడిపోయి ఇది వాళ్ళకి ఏ రకమైనటువంటి న్యూట్రిషన్ ఇవ్వకపోవటం వల్ల ఇలాంటి అనారోగ్యం వస్తుందా?
1: మీరు చెప్పినట్టు ఫ్రెంచ్ ఫ్రైస్, సాల్టెడ్ చిప్స్ షాప్స్ కూడా చూసినారు, సాల్టెడ్ చిప్స్ ఇవన్నీ దాంట్లో వైటమిన్స్ ఉంటావు, ఏముండవు, ఊరికే టేస్ట్ కోసము, హ్యాబిట్ ప్రకారం అయిపోతే దాంట్లో వైటమిన్స్, న్యూట్రిషన్ ఉండదు, ప్రిజర్వేటివ్స్ ఎక్కువైపోయినాయి, అందువల్ల రియల్గా బాడీ కావాల్సిన నీడ్స్ ఫిలప్ కావటం లేదు.
0: మరి ఎక్కడ వీళ్ళని ఆపాలి? ఇప్పుడు పిల్లవాళ్ళు 1వ సంవత్సరం 2వ సంవత్సరం పిల్లవాడికి కూడా చాక్లెట్లు, ముఖ్యంగా ఈవెన్ ప్యాక్డ్ ఫుడ్స్ బాగా, ఎంత అసలు మామూలు స్వీట్నెస్ సరిపోవట్లేదు, ఇంకా దానికి కోక్ యాడ్ చేసి, దానికి ఇంకోటి ఏదో యాడ్ చేసి, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వీళ్ళు ఇస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు తింటున్నారా, దీన్ని ఎక్కడ ఆపాలి?
1: ఎక్కడ ఆపాలంటే ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ ద్వారా, ఆకాశవాణి ద్వారా ఎడ్యుకేట్ చేస్తాం, దానివల్ల ప్యాంప్లెట్స్ పబ్లికేషన్ అది ఇచ్చి రకరకాల విధంగా టీవీలో చెప్తారు, రేడియోలో చెప్పొచ్చు, పబ్లికేషన్స్ చేయొచ్చు. హౌ టు స్టాప్ ఇట్, ఎట్లా స్టాప్ చేయాలంటే ఎడ్యుకేషన్. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ దట్ కమ్స్ యూ ఎడ్యుకేట్, రకరకాల ఫుడ్స్ చేసి మిమ్మల్ని దాని మీద ఆధారపడేటట్టు చేస్తున్నారు. అందువల్ల అది ఎడ్యుకేషన్ చేస్తే పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి, ఫస్ట్ ఎడ్యుకేషన్ పేరెంట్స్, స్కూల్లో ఎడ్యుకేషన్ చేయాలి, దెన్ వీ కెన్ ప్రివెంట్ ఇట్. దట్ సింపుల్, ఇట్ డజన్ కాస్ట్ అస్ మచ్ కంపేర్డ్ విత్ ద మందులు, ఆపరేషన్లు అన్నీ చేస్తే, దాంట్లో కంపేర్ చేస్తే ఎడ్యుకేషన్ ఈస్ వెరీ సింపుల్.
0: ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇందాకలా ఒక మెకానిక్

0: ఉంది, సడన్ డెత్స్ అడిగిన దానికి దానికి ఒక మెకానిజం ఉందన్నారు. మరి ఇప్పుడు ఎక్కువ మందికి బీపీ అనేది కామన్ అయిపోయింది, బ్లడ్ ప్రెషర్ రావటం అనేటటువంటిది. ఈ బ్లడ్ ప్రెషరు పోను పోను ఇదివరకు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి వచ్చేది, ఇప్పుడు 30 25. సాఫ్ట్వేర్ కంపెనీలు వీటన్నిటిలో కూడా ఇంకా ఇప్పుడు ఇంకా పసిపిల్లలకి 15 సంవత్సరాల వాళ్ళకి కూడా ఒక పక్క షుగర్ వ్యాధి రిలేటెడ్గా తర్వాత మిగతావన్నీ కూడా వచ్చేసేటటువంటి ప్రమాదం ఉన్నది. పిల్లల్లో కూడా తీవ్రమైన ఒత్తిడి, పరీక్షా విధానము, వాళ్ళ తాలూకా చదివే ఇంట్లో పెట్టేటటువంటి ఒత్తిడి వీటన్నిటికీ. కాబట్టి ఈ ఒత్తిడికి ముఖ్యంగా వీళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ రావడానికి, బీపీ రావడానికి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది, ఏం చేయాలి వాటికి?
1: స్ట్రెస్ ఎందువల్ల టూ మచ్ స్ట్రెస్సు, మోడర్న్ లైఫ్, టూ మచ్ టెస్టింగు, టూ మచ్ ప్రెషర్ ఆన్ ద గ్రోయింగ్ చిల్డ్రన్, టూ మచ్ ప్రెషర్ పెడుతున్నారు. ఆ తర్వాత దే డోంట్ ఎనఫ్ టైం టు రిలాక్స్ కావడానికి ఎనఫ్ టైం ఇవ్వటం లేదు. దిస్ నాట్ ఎనఫ్ టైం టు ఎక్సర్సైజ్, దే నాట్ ఎనఫ్ టైం టు రిలాక్స్. సో ద యాడ్ టు దట్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయేటికి బాడీలో కూడా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి టు కోప్ అప్ విత్ ద స్ట్రెస్. ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ ఏంటంటే ఇన్ ద బిగినింగ్ దే విల్ హెల్ప్ టు మీట్ ద స్ట్రెస్ ఇన్ ద బిగినింగ్, బట్ లేటర్ ఆన్ ఇవన్నీ బ్లడ్ వెల్స్ రక్తనాళాలని నారో చేసేస్తే తక్కువ చేస్తాయి. ఇది రక్తనాళాలు రక్తం ప్రసరించదు, ప్రెషర్ పెరిగిపోతుంది, ఇంకా దాంతో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయేటికి మన గుండె మీద స్ట్రెయిన్, తర్వాత రక్తనాళాలు కూడా స్ట్రెయిన్ వచ్చి కొంతమందికి తలకాయలో రక్తనాళం పగిలిపోయి స్ట్రోక్ వస్తుంది. సో ఈ స్ట్రెస్ను తగ్గించుకోవాలి, వాట్ ఎవర్ మెకానిజం, ఏదైనా. డోంట్ పుట్ టూ మచ్ స్ట్రెస్, ఒత్తిడి పెట్టుకోకూడదు. టైం ప్రాపర్ టైంగా మేనేజ్ చేసుకోవాలా, స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు. ఎనఫ్ టైం ఫర్ రిలాక్స్, ఎనఫ్ టైం టు ప్లే, ఎనఫ్ టైం టు ల్యాండ్, ఇవన్నీ. సో టైం ప్రపోర్షనేట్గా యూటిలైజ్ చేసుకొని స్ట్రెస్ తగ్గించుకొని ఉంటే బాగుంటుంది. బ్లడ్ ప్రెషర్ ఇవి రావడానికి బిసైడ్స్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, డయట్, వీని వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువైపోతుంది. కొంత ఎక్స్టెంట్ ఫ్యామిలీ ట్రెడిషన్స్, జీమ్స్ కొంత మటుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, బట్ యాడెడ్ ఆల్ దీస్ అదర్ థింగ్స్, ఎక్స్టర్నల్ థింగ్స్, స్మోకింగ్, డయట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎక్స్టర్నల్ ఇరిటెంట్స్, స్ట్రెస్, ఇవన్నీ యాడప్ చేసి బ్లడ్ ప్రెషర్ ఎక్కువై, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ అవన్నీ వస్తాయి.
0: ఇవన్నీ తగ్గించుకోగలిగేవే, మన చేతిలో ఉన్నవి,
1: మన చేతిలో ఉన్నవి.
0: కానీ ఆరాటంతో ఏదో ప్రతి ఒక్కళ్ళు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలనేటటువంటి ఉద్దేశంతో పరిగెడుతూ మన శక్తిని మర్చిపోయి చాలామంది చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న డాక్టర్ గారు, ఒత్తిడికిను స్థూలకాయంకి కూడా సంబంధం ఉంది అని చెప్పి అంటుంటారండి.
1: అది చాలా మంచి క్వశ్చన్, బికాస్ లేటెస్ట్ సైన్స్ దే ఆర్ డిఫరెంట్ హార్మోన్స్, డిఫరెంట్ వాదానికో డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. కొన్ని హార్మోన్స్ ఒత్తిడి వల్ల అపిటైట్ స్టిమ్యులేట్ చేసే ఒకటి, ఫ్యాట్ని స్టిమ్యులేట్ చేసే ఒక హార్మోన్స్ బాడీలో ఉంటాయి. అవన్నీ ఎక్కువైపోయి ఆ బ్యాలెన్స్ తప్పిపోయి అపిటైట్ ఎక్కువైతుంది. అపిటైట్ ఎక్కువైతే తినటం, ఆకలి ఎక్కువైపోతుంది, తినటం ఎక్కువైపోతుంది, ఒబిసిటీ వస్తుంది. గెర్లిన్, GHERLIN, అది స్పెల్, అది ఒక హార్మోన్ చెప్తున్నా. డిస్కవర్ చేసేసి కూడా 15 ఇయర్స్ పైన అయింది. రకరకాల హార్మోన్స్, ఒక హార్మోను అపిటైట్ కంట్రోల్ చేస్తుంది.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాత్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హార్మోన్, ఫ్యాట్ సెల్స్ కంట్రోల్ చేసి ఈ స్ట్రెస్ వల్ల అవన్నీ మారిపోయి బ్యాలెన్స్ అప్సెట్ పై ఒబిసిటీ వచ్చేస్తుంది.
0: ఇవన్నీ మన శరీరంలోనే జరుగుతున్నాయి, మనకు తెలియకుండా జరిగిపోతున్నాయి. అంటే దీనికి ఏదో ఎక్కడో డాక్టర్స్ ఏదో చేయాల్సిన పని కూడా లేదు. సాధ్యమైనంత వరకు మన ఒత్తిడిని మనం తగ్గించుకుని పిల్లలపైన అనవసరమైన ఒత్తిడి పెట్టకుండా టీవీ తక్కువ చూపించి, అలాగే ఆడుకోవలసిన వయసులో వాళ్ళని ఆడుకొనిచ్చి తర్వాత ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మనం అటుపక్క వెళ్లకుండా ఉంటాం. ఇవి ముదిరిపోవటం వల్లనే బ్లడ్ ప్రెషరు, తద్వారా హార్ట్ అటాక్ అండి.
1: తప్పకుండా
0: హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వచ్చే సింప్టమ్స్.

0: చాలా మంది గ్యాస్ పెయిన్కి హార్ట్ అటాక్కి వచ్చేటటువంటి పెయిన్కి తేడా తెలియక గ్యాస్ పెయిన్ అని చెప్పి ముద్ర పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే చిన్న పెయిన్ని కూడా హార్ట్ అటాక్ అని ప్రతిసారి భయపడిపోయి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఈ వీళ్ళిద్దరికీ కొంచెం ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తారు?
1: అది చాలా కామన్ ప్రాబ్లం. గ్యాస్ పెయిన్, హార్ట్ అటాక్ డిఫరెన్షియేట్ చేయటం కష్టం. మామూలుగా గ్యాస్ పెయిన్ వచ్చింది అనుకోండి, హార్ట్ పెయిన్ కంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా? ఇప్పుడు ప్రెషర్ ఓవర్ ద చెస్ట్, గుండె మీద ఏదో బరువు పెట్టినట్టు ఉంటుంది, అదొకటి. తర్వాత ఇంపెండింగ్ డెత్, అరే నేను చచ్చిపోతాననే భయం ఉంటుంది. తర్వాత ఈ పెయిన్ ఈ హ్యాండ్కు, ఎందుకంటే ఈ గుండె నరాలకు హ్యాండ్ నరాలకు కనెక్షన్ ఉంది కాబట్టి అది మన చేతికి స్ప్రెడ్ అవుతుంది. సో ఆ పెయిన్ హ్యాండ్కు స్ప్రెడ్ అవుతుంది, రేడియేటింగ్ పెయిన్ అంటారు. ఆ పెయిన్ ఈ చేతులకు వాటికి పోతుంది. గ్యాస్ పెయిన్కు ఈ నేను చెప్పిన గుణాలు ఉండవు, అది కొద్దిగా డిఫరెన్షియేట్ చేస్తుంది. బట్ స్పెషల్లీ డయాబెటిక్, చాలా మంచి క్వశ్చన్ అడిగిన, డయాబెటిక్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డయాబెటీస్ వల్ల నరాలు దెబ్బతింటాయి, గుండె నరాలు దెబ్బతింటాయి. వాళ్ళకు సింప్టమ్స్ ఏమి ఉండవు, పెయిన్, గుండెలో నొప్పి అని, ప్రెషర్ అని, చేతులకు పోవటం అనేది, రేడియేషన్ అనేది అది ఉండదు. సో దట్ ఈజ్ ఎ బిగ్ థింగ్ దట్ ద డయాబెటిక్ పేషెంట్స్ గుర్తుంచుకోవాలి.
0: అందుకని సైలెంట్ హార్ట్ అటాక్
1: సైలెంట్ హార్ట్ అటాక్ అది.
0: కాబట్టి ఈ లక్షణాలని శ్రోతలు ఎక్కువగా మనం జాగ్రత్త పడాలి. అయితే డాక్టర్ గారు, ఈ పెయిన్ బాగా తీవ్రంగా వచ్చి చెమటలు బాగా పోస్తే ఈ గ్యాస్ పెయిన్కి అది ఉంటుందా?
1: గ్యాస్ పెయిన్కి ఉండదు.
0: చెమటలు చాలామంది చెప్తారు విపరీతంగా చెమట తడిసి ముద్ద అయిపోయాం, అది చాలా ప్రధానమైనటువంటి సింప్టమ్గా తీసుకుని ఇది హార్ట్ అటాక్ అని చెప్పి వెంటనే పట్టాల్సిన
1: చెప్పొచ్చు. మన గ్యాస్ పెయిన్ చెమట ఎక్కువ ఉండదు,
0: ప్రొలాంగింగ్గా ఉంటుంది. ఇది
1: గ్యాస్ పెయిన్ కొద్దిగా అంటే హార్ట్లో మంట ఉన్నట్టు ఉంటుంది, అది కొద్దిగా చాలా ఎక్కువసేపు ఉంటుంది. హార్ట్ పెయిన్ డిఫరెంట్, మామూలుగా యాంజైనా అంటారు, ఆ పెయిన్ షార్ట్గా ఉంటుంది, కొద్దిగా స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది,
0: తీవ్రత ఎక్కువ ఉంటుంది
1: పెయిన్. కొన్ని రకాల పెయిన్ కొద్దిగా లాంగ్ లాస్టింగ్ అంటే 10-15 మినిట్స్ అట్లా ఉండొచ్చు, ఎందుకంటే హార్ట్ డ్యామేజ్ అయిపోయి హార్ట్లో రక్తం ప్రసరణ లేక హార్ట్ చచ్చిపోతుంటే అప్పుడు పెయిన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ యూజువలీ అంత లాంగ్గా ఉండదు. గ్యాస్ పెయిన్ కొద్దిగా హార్ట్ బర్నింగ్, మంట, గుండెల మంట, అది కొద్దిగా చాలాసేపు.
0: డాక్టర్ గారు, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కారాలు ఎక్కువ తినడము, మిరపకాయ బజ్జీలు తినడము, ఎక్కువగా వేయించిన, మరీ తిరిగి బాగా ఎక్కువ సార్లు వేయించిన నూనెలోనే ఎక్కువగా ఈ పునుగులు, బజ్జీలు అటువంటివన్నీ ఎక్కువ తినడం, మసాలాలు ఎక్కువ తినడం, ఆవకాయలు ఎక్కువ తినడం, ఇది మళ్ళీ వాళ్ళకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ల కింద మారి తర్వాత వాళ్ళకి బీపీ వచ్చి తర్వాత అది పక్క మళ్ళీ గుండె పక్క వెళ్ళే ప్రమాదం ఉంది.
1: అది మంచి క్వశ్చన్ అడిగినారు. ఎక్కడైనా చూడండి, మీరు బజార్లో పో చూసుకొని ఎక్కడైనా ఈ వేయించినవి అవి తింటుంటారు. అంతకుముందు ఎక్కువ కారం తినేవాళ్ళు, కారం తింటే కడుపులో అల్సర్ వచ్చేది, అల్సర్ తీయటానికి సర్జరీ ఆపరేషన్లు చేసేవాళ్ళు కొంతమంది పోర్షన్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలా కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
1: స్టమక్ తీయటము, తర్వాత స్టమక్ సప్లై చేసే వేగస్ అనే నెరవు ఉంటుంది, దాన్ని కట్ చేయటం, అదంతా చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ సైకిల్ బ్యాక్ టు ద బిగినింగ్ వచ్చింది. ఏంటి ఈ మసాలా, వేపుడు కాళ్ళు, వేపుడు, ఇవన్నీ తినటం మొదలుపెట్టేటికి మళ్ళీ మొదటికి వచ్చినాము.
0: కాబట్టి శ్రోతలు ఏంటంటే, ఆహారంలోనూ కొంత మార్పు చేసుకుని ప్రకృతి సిద్ధంగా బతకాలి. ఇక్కడ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈ యోగా, ప్రాణాయామం, ధ్యానం, లేకపోతే శ్వాసకు సంబంధించినటువంటి కొన్ని ప్రక్రియలు, ఎక్సర్సైజ్, వీటి తాలూకా ఫలితాలు ఏ రకంగా మనిషికి ఊపిరితిత్తుల మీద కానీ గుండె మీద కానీ సత్ఫలితాలను ఇస్తాయంటారు?
1: తప్పకుండా. యోగా అన్ని చోట్ల, యోగా మా అమెరికాలో కానీ, యూరోప్ దేశాల్లో కానీ, మిగతా దేశాల్లో కూడా యోగా ఎక్కువైపోయింది. యోగా చెప్పటము, మీకు రకరకాల యోగా ఉంటుంది. తర్వాత లైట్, స్మూత్, ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకోవటము, అది స్ట్రెస్ను కంట్రోల్ చేస్తుంది మ్యూజిక్. ప్రాణాయామము, మీకు రకరకాల మీ గురువులు వాళ్ళు చెప్పిన ప్రశాంతంగా ఉండటము, మీకు ఏది ఇష్టమైతే దాన్ని అవలంబించుకోవచ్చు. ఒక యోగానే కాదు, ఇంకొక స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. స్పిరిచువల్ హీలింగ్ అని, స్పిరిచువల్ మెకానిజం, చాలా ప్రోగ్రామ్. ఏది మీకు నచ్చిన ప్రోగ్రామ్ తీసుకొని స్ట్రెస్ డబుల్, కామ్గా ఉండటం నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది.
0: కాబట్టి మనకి ఈ గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు చాలా వరకు 70-80% వరకు మనకి మనం సొంతంగా తెచ్చుకునేటటువంటి

0: అని అర్థమవుతోంది. ఎక్కువగా ఒత్తిడి ఫలితంగా ఎక్కువగా వస్తుంది. మళ్ళీ ఆ ఒత్తిడి పెరగడం ద్వారా మన ఆహార పరిస్థితులు మారిపోతాయి, మన ఆహారం తీసుకునే విధానము మారిపోతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ కారం, ఇంకా ఎక్కువ పులుపు తినాలనిపిస్తుంది. ఇది ఒక ఎండ్లెస్ సైకిల్గా మారిపోయి మనం తద్వారా చివరికి ఒక పెద్ద వ్యాధిలోకి మనం నెట్టబడుతున్నాం. ఒక 20% మాత్రమే డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒక జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటటువంటి వాటి వల్ల వస్తుంది. కాబట్టి ఎక్కువగా ఈ మనం ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులను కూడా మనం నయం చేసుకోవచ్చు, రాకుండా కాపాడుకోవచ్చు. ఈ భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ శరీరాన్ని ప్రకృతిలో మిగతా పశుపక్ష్యాదులు జీవులు అన్నీ కూడా ఎంత హాయిగా ఎలా బ్రతకగలుగుతున్నాయో దాన్ని మనం కూడా చూసి కొంత నేర్చుకొని మనం ప్రకృతి సిద్ధంగా అవసరమైనప్పుడు డాక్టర్ని సంప్రదించి వెళితే అనారోగ్యానికి గురికాకుండా ఉంటామని చెప్పి మీ మాటల ద్వారా అర్థమవుతోందండి డాక్టర్ గారు. చాలా సంతోషం, శ్రోతలతో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చక్కగా ముచ్చరించారు. ధన్యవాదాలండి, నమస్కారం,
1: నమస్తే. ఇంతవరకు మీరు ఆరోగ్య

0: బ్రతకగలుగుతున్నాయో బతుకుతున్నాయో దాన్ని మనం కూడా చూసి కొంత నేర్చుకొని మనం ప్రకృతి సిద్ధంగా అవసరమైనప్పుడు డాక్టర్ని సంప్రదించి వెళితే అనారోగ్యానికి గురికాకుండా ఉంటామని చెప్పి మీ మాటల ద్వారా అర్థమవుతుందండి డాక్టర్ గారు. చాలా సంతోషం, శ్రోతలతో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చక్కగా ముచ్చరించారు. ధన్యవాదాలండి, నమస్కారం.
1: నమస్తే.
2: ఇంతవరకు మీరు ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో గుండె జబ్బులు కారణాలు, నివారణ మార్గాలు ఈ అంశం గురించి డాక్టర్ అన్నంరాజు రఘురామ సుందరం గారితో పరిచయం విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: ఇప్పుడు ఒక సినిమా పాట.
5: ఐస్ క్రీమ్ చెలి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ, ఈ కార్యక్రమాలు వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యంత శుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం తనకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం క్రమంగా పచ్చదనంతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతోందని, ఈ మార్పులో భారత్ కూడా చురుగ్గా భాగస్వామ్యం పొందుతోందని ఆయన అన్నారు.
1: దునియా అబ్ హరిత్ యుగ్ కీ తరఫ్, గ్రీన్ ఫ్యూచర్ కీ తరఫ్ బహుత్ హి సావధాన్ హో చుకీ హై. భారత్ భీ గ్రీన్ గ్రోత్ పర్ బహుత్ అధిక్ కామ్ కర్ రహా హై, ఔర్ ఇస్మే భీ గుజరాత్ రాజ్య హై జిస్నే ఇస్ శతాబ్ది కే ప్రారంభ మే హి సర్కార్ మే క్లైమేట్ చేంజ్ కా అలగ్ డిపార్ట్మెంట్ బనాయా థా, ఔర్ గుజరాత్ కే చారణ్ కా గావ్ మే భారత్ కా పహలా సోలర్ పార్క్ భీ బనాయా గయా థా.
0: ఈ సాయంత్రం మోదీ దామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఆరోగ్య రంగం, విమానయాన మౌలిక సదుపాయాలకు సంబంధించినవి ఉన్నాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలు స్థిరమైనవి, వ్యయపరంగా సమర్థవంతమైనవి, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను అందించగలిగేవి సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా

0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయన అధికార నివాసంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి గౌరవ్ ద్వివేది ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ మురుగన్, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. నీటిని సంరక్షించడం, చెట్లు నాటడం, వాటిని కాపాడడం, పరిరక్షించడం అత్యంత అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
1: మా కా నామ్ సే ఏక్ పేడ్ లగానే కే లియే మన ప్రధాన మంత్రి జీ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ అండ్ హీ కాల్ టు ద నేషన్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే, సో వి ఆర్ ఆల్ అబ్జర్వింగ్ దిస్ డే ఎస్ ఎన్ మా కా నామ్ సే ఏక్ పేడ్ లగాయంగే.
0: భారతదేశంలో వాహనాల మార్కెట్ మే నెలలో సుమారు 4.4 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధిని సాధించింది. ఆటోమొబైల్ రంగం పనితీరును ప్రస్తావిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విశేష వృద్ధి వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. భారత్లో తయారైన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దేశంలోని తయారీ రంగం అభివృద్ది చెందుతోంది అనడానికి నిదర్శనమని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణాన్ని ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తి, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ముందుకు నడిపిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. గత నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం రాష్ట్రపతి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రేపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: स्टैंडिंग डिपॉजिट फैसिलिटी रेटू 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ జీడిపి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుండి 6.6% తగ్గించింది. అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధాన ప్రతికూల అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర బ్యాంక్ తన ద్రవ్యాల్బడ అంచనాలను కూడా 4.6% నుండి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలియజేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు

0: అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలా ప్రోత్సహించడానికి, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో 60కి పైగా దేశాల నుండి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 నుండి 8 వరకు జరుగుతున్న ఈ ఈవెంట్ యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేయడానికి ఒక మైలురాయి లాంటి ప్రయత్నంగా పరిగణించబడుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు వినండి, సకాలంలో చూలు కట్టించడం ఆవశ్యకత, లాభాలు. ఈ అంశం గురించి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ డి సురేంద్ర ప్రసాద్ గారితో పరిచయం.

0: ఇటీవల కాలంలో పశుపోషణలో చాలా వరకు కూడా లాభాలు ఆర్జిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ పశుపోషణలో లాభసాటిగా చేపట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా నేటి లేగదూడలే రేపటి పాడి పశువులు కాబట్టి ఎదకు ఏ విధంగా తీసుకురావాలి, ఎదకు వచ్చినప్పుడు ఎదని ఏ విధంగా గుర్తించాలి, ముఖ్యంగా చూలు కట్టిస్తే ఎటువంటి లాభాలు ఉన్నాయి, చూలు కట్టించడంలో ఎటువంటి మెలకువలు పాటించాలి, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు బహుళార్థ ప్రయోగశాల పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సురేంద్ర ప్రసాద్ గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ మరి పాడి అభివృద్ధి చెందాలన్నా, జాతి అభివృద్ధి చెందాలన్నా, చూలు కట్టించుకున్న తర్వాత దాన్ని ఈనించుకోవడము, ఆ దూడను మళ్ళా ఎద కట్టించుకోవడం, ఇట్లా పునరుత్పత్తి చేసుకునే ప్రక్రియని వేగవంతం చేసుకుంటే మంద అభివృద్ధి చెందుతుంది. మరి ఈ పాడి పశువుల్లో మనము అత్యధికంగా లాభాలు చూడాలి అంటే పశుపోషణ ఏ విధంగా చేపట్టాలి, ఎదకు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ పాడి పశువుల్లో?
1: ముఖ్యంగా పాడి పశువుల పునరుత్పత్తి యాజమాన్యంలో ఎదను గురించి సకాలంలో కృత్రిమ గర్భధారణ చేయించడం అత్యంత ముఖ్యమైన విషయం. అయితే మన రైతు సోదరులందరూ కూడా కృత్రిమ గర్భధారణ అందుబాటులో లేని సమయంలో దున్న దగ్గర తీసుకెళ్ళడం కానీ ఆబోతుల దగ్గర తీసుకెళ్ళటం ఆవులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఏంటంటే ఒకదానిని ఎద లక్షణాలు గమనించిన తర్వాత దున్నపోతు కానీ ఆబోతు కానీ ఒకసారి ఎక్కిన తర్వాత రెండు కానీ మూడు కంటే అదనంగా గనక పశువులను గనక ఆబోతు కానీ దున్నపోతు కానీ ఎక్కినట్టయితే జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సో రైతు సోదరులు ఏంటంటే ఇప్పుడు రాను కృత్రిమ గర్భధారణ ప్రతి గ్రామాల్లో కూడా అందుబాటులో ఉంది. ఎందుకంటే గోపాల మిత్రులు కానీ ఇటీవల కాలంలో సచివాలయంలో యానిమల్ రెస్టరెంట్స్ అని వచ్చారు, వాళ్ళకు కూడా ఎద లక్షణాలు ఎద ఇంజక్షన్లు ఇవ్వటం జరుగుతుంది. అయితే రైతులు గనక తగు జాగ్రత్తలు గనక ఎద గుర్తించకపోయినట్టయితే నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల అంటే ఒక ఎద తప్పినట్లయితే ఆ పశువు విలువైన పునరుత్వ జీవితకాలంలో ఒక నెల రోజుల పాటు నష్టపోయినట్టే. సో మనం సుమారు నష్టం వచ్చేసి 1000 రూపాయల అంచనా ఇవ్వబడుతుంది. ఒక నెలకి 1000 రూపాయల దాకా మనకి పాలుకైతేమి, దాని పోషణ, దాని గురించి మొత్తం మీద 1000 రూపాయల దాకా నష్టపోతాడు రైతు. అందుకని పశువులు ఎదగొచ్చినప్పుడు వాటి లక్షణాలు గుర్తించి గర్భధారణ చేయించాలి. ఈ గర్భధారణ ఏంటంటే ఆడపశువు యుక్త వయసు వచ్చిన తర్వాత దాని అండాశయంలో ఉత్పత్తి అయిన హార్మోన్ల ప్రభావంలో ఎద లక్షణాలు వ్యక్తం చేస్తాయి. ఆవులు సంవత్సరం పొడవునా ఎదకొస్తాయి, గేదెలు ఆగస్టు నుంచి మార్చి వరకు ఎక్కువగా ఎదకొస్తాయి. గేదెలు ఏంటంటే సీజనల్గా కొంత సమయం నుంచి కొంత సమయం వరకే ఎదకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సీజనల్ బ్రీడర్స్ కాబట్టి ఆవులు మాత్రం 1.5 సంవత్సరంలో ఫస్ట్ ఎదకొస్తుంది. తర్వాత సంవత్సరం పొడుగున దీనికంటూ జనవరి నుంచి డిసెంబర్లోపు ఎప్పుడైనా ఎదగరావడానికి అవకాశం ఉంది. అదే కాకుండా శంకరజాతి ఆవులు కానీ గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు కానీ ప్రతి 21 రోజుకి ఎదకరావడానికి అవకాశం ఉంది. దేశవాళీ ఆవు అయితే 20 నుంచి 22 రోజులకి ఎదకొస్తాయి. మరలా మనం ఎదసూది వేసిన తర్వాత మరలా గనక తిరగబుడినట్టయితే మళ్ళీ 21 రోజుకి ఎదకొస్తుంది ఆవు అయినా కానీ గేదెనా కానీ. ఆవుల్లో ఎదకాలం వచ్చేసి 18 నుంచి 24 గంటలు ఉంటుంది. అదే గేదెల్లో అయితే 24 గంటల నుంచి 36 గంటల వరకు ఉంటుంది. ఎదకాలాన్ని సాధారణంగా 3 దశలు విభజిస్తారు. మధ్య దశ, మొదటి దశ, చివరి దశ, అట్లా 6 గంటలు 10 గంటలు 8 గంటలు దాని ప్రకారం ఉంటుంది. ఎదలో ఉన్న ఆవు ప్రవర్తన కానీ గేదె ప్రవర్తన కలిగితే చిరాకు గుంటం, తర్వాత ఎద తొలి దశలో మంద నుండి వేరుగా చిరాకు కలిగి ఉంటుంది, తర్వాత తీగలు మానవ నుంచి వేస్తుంది. అదేవిధంగా పెద్ద పెద్దగా అరవటం కానీ లేకపోతే ఆడపశువుని కానీ వాటిని కూడా ఎక్కటం కూడా జరుగుతుంటుంది. ఆకలి మందగిస్తుంది, పాల ఉత్పత్తి తగ్గిపోతుంటుంది, అట్లాగే ఇతర పశువులను నాగటం కానీ ఇలా కూడా జరుగుతుంటుంది. తరచుగా తోక పైకి లేపి చిరుచుపోయటము, మధ్య మధ్యలో ఎద దశలో తరచుగా 5 నిమిషాల్లో 2-3 సార్లు మూత విసర్జన జరగటం చేయటం జరుగుతుంది. అట్లాగే మానం ఉబ్బి వెనక గులాబీ రంగులో మానం కూడా ఉండటం మనం గమనించవచ్చు. సరే మానవ లోపలి పొర కూడా ఎర్రగా నిగనిగలాడుతుంటుంది. ఇతర పశువుల మీదకి ఎక్కటం మెయిన్గా మానవ నుంచి కూడా తీగలేయటం. ఈయన ఏంటంటే రైతులకి చాలా వరకు అవగాహన ఉంది, అందరు కూడా కొన్ని కొన్ని తెలిసి కూడా తప్పులు చేయడం జరుగుతూ ఉంటుంది. చివరి దశలో తీగలు ఇంకా చిక్కబడి సాగుతూ వేలాడుతుంటాయి. అయితే ఏంటంటే మనం యదా మార్నింగ్ అయితే సాయంత్రం, సాయంత్రం అయితే మార్నింగు, అట్లా యద సూది కనుక వేపించుకున్నట్టయితే తిరగట్టకుండా యద కట్టేదానికి అవకాశాలు ఉన్నాయి. గేదెలు యద ఎలా ఉంటుందంటే దాదాపుగా 60% గేదెలు మోగేదలు ఉంటాయి, బయటికి ఏమి అరవటం కానీ అలాంటివి తక్కువ. సో గేదెలు ఎద లక్షణాల్లో స్పష్టంగా కనిపించకపోవటం వలన మోగేద అంటారు. ఈ మోగేద వలన గేదెల పునరుత్పత్తి పెద్ద సమస్యగా ఉంది. దాదాపు 50% గేదెల పునరుత్పత్తి సంబంధించిన సమస్యలు ఎద లక్షణాలు సరిగ్గా గుర్తించకపోవటం వలనే కలుగుతున్నవి. గేదెలు ఎక్కువ

0: తప్పుగా ఆగస్టు నుంచి మార్చి మాసాల్లో ఎదకొస్తాయి. కాబట్టి ఈ సమయంలో గేదెలు ఎదను గుర్తించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గేదెలు ఎదకాలము 24 నుండి 36 గంటలు ఉంటుంది. ఎదలో ఉన్న గేదెలు తరచుగా మూత్ర విసర్జన చేయటము, కొన్ని అతి తరచుగా ప్రతి 5 నిమిషాలకు 4 సార్లు మూత్ర విసర్జన చేయడం చేస్తాయి. ఈ లక్షణాన్ని అనుసరించి అత్యధిక శాతం గేదెలను మోగేదలో ఉన్నట్టు గుర్తించవచ్చు. గేదెలు ప్రదర్శించే గుణాన్ని ఎద గుర్తించడానికి ముఖ్యమైన లక్షణాలుగా పరిగణిస్తాం. మొదట గేదె చేకాకుగా ఉండి మేత తినడం తగ్గిస్తుంది. అలాగే ఎదలో ఉన్న గేదె మానవ ఉబ్బి తెరిచి చూసినట్టయితే లోపల పొర ఎర్రగా ఉంటుంది, గులాబీ రంగులో. మోగేదలో ఉన్న గేదె అరుపు కీచుగా తక్కువ స్థాయిలో ఉంటుంది. అలాగే గేదె మందకుడిగా ఉండి దగ్గరున్న పశువులను మనుషులను కొంచెం బెదిరిగా చూస్తుంటుంది. ఎదలో ఉన్నప్పుడు తల పైకెత్తి దవడలు కరుచుకొని పై పెదవి పైకెత్తి కింద పెద్ద కింద దించి నోరు తెరవకుండా గట్టిగా అరుస్తూ ఇవన్నీ ఉంటాయి. తర్వాత చిరుమూత్రం పోస్తూ గేదె తప్పకుండా ఎదలో ఉన్నట్టు గ్రహించాలి. గేదెల్లో స్పష్టంగా మోగేద లక్షణాలు గమనించడానికి పశుపోషకులు చాలా శ్రద్ధ చూపాలి. గేదెను ప్రతిరోజు ఉదయం సాయంత్రం 15 నుంచి 20 నిమిషాలు శ్రద్ధగా గమనించాలి. గేదెల ప్రవర్తనలో అసాధారణ మార్పును బట్టి ఎదని విధంగా గుర్తించవచ్చు. గేదెల్లో మోగేద ఈ విధంగా కూడా గుర్తించవచ్చు. రాత్రి 8 నుంచి 10 గంటల సమయంలో మోగేదలో ఉన్న పశువులు తేగలేస్తాయి. ఈ సమయంలో పాకలకు వెళ్ళి మోగేదలో ఉన్న పశువులను లేపి నిలబడుతుంది. ఈ విధంగా మోగేదలో ఉన్న గేదెలను పసికట్టవచ్చును. గేదె వెన్నుముఖ నుండి తోక పొదటి వరకు చేతి వెనుమలలో గట్టిగా చూసినట్టే 3-4 సార్లు రుద్దితే మోగేదలో ఉన్న పశువు దాని తోకను మానవునకు పక్కకెత్తుతుంది. ఈ లక్షణాలు కనిపించిన గేదెను మానవం తెరిచి చూసినట్టయితే అది ఎర్రగా క్రాంతివంతంగా తేమగా ఉంటుంది. ఈ లక్షణాన్ని బట్టి మోగేదను గుర్తించవచ్చు. కృత్రిమ గర్భధారణకి సరైన సమయం. మనం ఈ ఎన్ని లక్షణాలు గమనించిన తర్వాత ఎప్పుడెప్పుడు ఎద సుదులు వేయాలి. కృత్రిమ గర్భధారణలో మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎద లక్షణాలు కనిపించగానే పశువును బయటకు వదలకుండా వేరుగా ఇంట్లోనే కట్టేసి బయటకు వదలకూడదు. తొలిసారి గర్భధారణ చేసే పడ్డల్ని పెయ్యల్ని శరీర బరువు 240 కిలోలు ఉండేట్టు చూసుకోవాలి. బరువు చూడడానికి వీలు కాకపోయినట్లయితే అది బలంగా ఉండి దాని ఎత్తు 3 నుంచి 3 అడుగుల 10 అంగుళాలు ఉన్నట్లయితే ఇన్సెమినేషన్ చేయించాలి. అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్న పశువుకు మాత్రమే గర్భధారణ చేయించాలి. నీరసంగా అనారోగ్యంగా ఉన్న మరియు గర్భవతన పశువులకి చేయించకూడదు. పాడి పశువులు వేసే తీగలను జాగ్రత్తగా పరిశీలించాలి. అందులో చీము కానీ రక్తం కానీ ఉన్నట్టయితే చికిత్స చేయించి తర్వాత ఇన్సెమినేషన్ చేయించాలి. తర్వాత కొన్ని పశువులను కృత్రిమ గర్భధారణ చేయించిన తర్వాత కూడా 10 గంటల వరకు ఎదు లక్షణాలు కనిపిస్తే తిరిగి దానికి 2వ సారి ఇన్సెమినేషన్ చేయించాలి. ఇన్సెమినేషన్ ముందు ఆ తర్వాత 15 నిమిషాలు విశ్రాంతి ఇచ్చి బెదరకుండా చూడాలి. ఇన్సెమినేషన్ చేసిన తర్వాత పశువును పరిగెత్తించకూడదు. ఇన్సెమినేషన్ చేసిన తర్వాత పశువును మరుసటి రోజు వరకు ఇంట్లోనే కట్టి మేపాలి. ఆబోతులు ఎక్కకుండా జాగ్రత్త కూడా వహించాలి. చేసిన 3 రోజులు 4 రోజులు మర్మాంగం లోపల భాగం చీము కారినట్టయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇన్సెమినేషన్ చేసిన తేదీ సూడి పరీక్షను తీసుకెళ్ళి తేదీని వ్రాసిపెట్టు. అప్పుడు తర్వాత 60 రోజుల నుంచి 90 రోజుల వరకు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి తిరగట్టిందో లేదని గమనించుకొని సూడి పరీక్ష చేయించుకున్నట్టయితే 3 నెలలు సూడి పరీక్ష చేసిన తర్వాత మంచి పుష్పోషకాలున్న కాల్షియం కానీ అట్లాగే మినరల్ మిక్చర్స్ కానీ తర్వాత జొన్నన్నం కానీ ఇవన్నీ కూడా పెట్టుకుంటే హ్యాపీగా ఇవి గర్భధారణ ఈజీగా అయ్యి డెలివరీ అవ్వడానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
1: ఆరోగ్యకరమైన దూడలను తీసుకోవాలంటే ఈ చూడు పశువులకు పోషణ కూడా చాలా వరకు అవసరం. చాలామంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోకుండా మందులో కలిపేసి వాటి పోషణను మరి పొలంలో మేపును మాత్రమే అందించి ఇంటి దగ్గర ప్రత్యేకమైనటువంటి దాన అందించరు. ఈ చూడు పశువులు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యవంతమైన దూడకు జన్మనివ్వాలంటే ఎటువంటి పోషణ చేపట్టాలంటారు?
0: ముఖ్యంగా ఈ చూడు పశువుల పోషణ ఎలా ఉంటుందంటే, పశువుల్లో చూడు పరీక్ష అనేది గర్భధారణ చేసిన తర్వాత వీర్యకణాలు గర్భకోశంలో సుమారు 4 నుంచి 6 గంటల వరకు తర్వాతనే అండంలో సంయోగం చెంది ఫలదీకరణ చెందుతుంది. అయితే ఇన్సెమినేషన్ చేసిన 60 రోజుల నుంచి 90 రోజుల వరకు తప్పనిసరిగా సూడి పరీక్ష చేయించాలి. తిరిగి కట్టుకు రానంత మాత్రాన పశువు సూడిదని మనం పరీక్ష చేయించకపోవటం వలన మనం ఇబ్బందులకు గురవుతాం. సో అందుకని ముందుగా సూడి పరీక్షలు నిర్వహించడం వలన ఒకవేళ సూడి లేకపోతే కారణాలు తెలుసుకుని చికిత్స చేయించుకోవటం వలన వీలు పడుతుంది. గేదె పడ్డల్లో కానీ ఆవు పేరులో కానీ 2 నెలల్లో సూడితో ఉన్నప్పుడు దాని వెనక భాగంలో వెన్నుముక ఇరువైపు ఉన్న వెంట్రుకలు మృదువుగా సన్నగా పొట్టిగా ఉంటాయి. ఈ భాగంలో రుద్దితే వెంట్రుకలు ఊడిపోవటం ఇలాంటివి గమనిస్తాము. కొత్తగా పుట్టిన వెంట్రుకలు అట్లాగే పుడతాయి. సూడిదైన 5 నెలల నుండి పాల ఉత్పత్తిలో తగ్గుదల కనిపిస్తుంది. సూడి నిర్ధారణకు ఈ మధ్య కాలంలో మూత్ర పరీక్ష కూడా

జరిగింది. 60 రోజుల లోపు పశువు మూత్రపరీక్ష చేసి సూడు నిర్ధారణ చేసుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో దీన్ని పుణ్యకోటి పరీక్ష అంటారు. గర్భధారణ చేయించిన తర్వాత 2 నెలలకు ఈ ఆ పశువు మూత్రమును 10 మిల్లీలీటర్లు తీసుకొని అందులో 40 మిల్లీలీటర్లు నీళ్లు కలపాలి. ఆ తర్వాత 6 అంగుళం ఎత్తు 3 అంగుళాల వలయం గల గుండ్రని గాజు పాత్రను ప్లాస్టిక్ పాత్రను తీసుకొని దాని అడుగులో దూది పరవాలి. ఆ తర్వాత అందులో 15-20 గోధుమ గింజలు వేస్తే ఆ తర్వాత గింజలు పూర్తిగా మనకుండా అందులో మూత్రంలో తేలాడతాయి. సో మూత్రం ఆవిరి కాకుండా దానిపై మూత ఉంచాలి. ఆ తర్వాత రోజు చూస్తే గోధుమలు మొలకెత్తినట్లయితే ఆ పశువు సూడుదని మనం తెలుసుకోవచ్చు. సూడు లేని పశువుల మూత్రాన్ని ఈ విధంగా చేస్తే 35-65% గింజలు మొలకెత్తును. మొలకలు 4-5 సెంటీమీటర్లు పొడుగుంటాయి. నీళ్లను మాత్రమే ఉపయోగిస్తే 80% గింజలు మొలకెత్తును. మొలకలు 4-5 సెంటీమీటర్లు పొదుగుండును. కావున సూడు పశువు మూత్రంలో తడిసిన గింజలు మొలకెత్తిన నల్లగా మారును. దీన్ని బట్టి సూడు నిర్ధారణ చేసుకోవచ్చు. అదేవిధంగా సూడులోని వివిధ దశలు. ఫలదీకరణ చెందిన 4 రోజులకు జైగోట్ ఏర్పాటు అవుతుంది. ఇది అండాశయ నాళంలోకి ఉంటుంది. అదేవిధంగా 4-8 రోజుల లోపు పిండం గర్భాశయంలో చేరుతుంది. 35 రోజుల తర్వాత పిండం గర్భాశయం గోడలు కంటుకొని కావలసిన పోషక పదార్థాలు గ్రహించి పెరుగుతుంది. 60 రోజుల పిండంలో అవయవాలు ఏర్పాటు జరుగుతుంది. పిండం యొక్క అభివృద్ధి 3-2 వంతులు 6 మాసాల సూదు తర్వాతనే జరుగుతుంది. సూడు పశువులో పోషణలో జాగ్రత్తలు కూడా మనం రైతులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూడు పశువులను ఎక్కువ దూరం నడిపించకూడదు, అట్లాగే పరిగెత్తించకూడదు, ఎత్తు ప్రదేశాలకు వెళ్ళనేయకూడదు, భయపెట్టకూడదు, ఇతర పశువులతో పోట్లాడనేయకూడదు. సూడు పశువుల చేత బరువులు మోయించడం కానీ తర్వాత ఇతర వ్యవసాయ పనులు కానీ చేయించడం ఇలాంటివి చేయకూడదు. ఇలా చేసినట్లయితే అబార్షణ అయ్యేదానికి అవకాశం ఉందని, గర్భస్రావం కూడా జరగడానికి అవకాశం ఉంది. సో అందుకని పశువు నిండు చూలతో ఉన్నప్పుడు బయటకు పంపించకూడదు. ఈ స్థితిలో ఆబోతులు లేకుండా జాగ్రత్త పడాలి. ఆబోతులు కనుక ఎక్కటం కనుక అలాంటిది ఏదైనా జరిగినట్టయితే గర్భస్రావం జరగటం జరుగుతుంది. అదేవిధంగా సూడు పశువులను 3 నెలల లోపు 6 మాసాల నుండి సమయంలో నట్టల మందులు త్రాగించాలి. ఈనిన తర్వాత పొదుగువాపు నిరోధించడానికి ఈనడానికి 15 రోజుల ముందు పొదుగులోని యాంటీబయాటిక్ మందులు ఎక్కించాలి. సూడు పశువు పొదుగును ఈనటానికి 4 రోజుల ముందు నుండి మృదువుగా మర్దం చేయాలి. దీనివల్ల పొదుగు బాగా పెరుగుతుంది. పొదుగును ముట్టిన కూడా దానికి గిలిగింతలుండవు. పాల ఎగసేపు నివారించవచ్చును. అదేవిధంగా ముఖ్యంగా తొలియత పశువుల్లో పొదుగును మెల్లగా మర్దం చేయటం వలన చాలా ఉపయోగం ఉంటుంది. ఎక్కువ పాలు ఇచ్చే పశువులు ఈనిన తర్వాత పాల జ్వరం రాకుండా కాల్షియం ఇంజెక్షన్ ఇలాంటివి ఇప్పిస్తే డాక్టర్ సలహా మేరకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి అవకాశం ఉంది. అదేవిధంగా చూడు పశువును ఈనే ముందు 2 మాసాలు పాలు పెదకుండా ఒట్టిపోనివ్వాలి. ఎందుకంటే ఈనిన తర్వాత పాలు తగ్గేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందువలన 2 మాసాల ముందు ఈనే ముందు పాలు పెతకుండుంటే రైతుకి ఎంతైనా లాభసాటి ఉంటుంది. అదేవిధంగా 8 నెలలు సూడి సమయంలో పశువులు మొలకెత్తిన ఉలవలు కానీ మొలకెత్తిన ఉలవలతో పాటు బెల్లం వేసి ఉడకబెట్టి తినిపించాలి. దానికి మొదట 1/4 కిలో, 2వ రోజు 1/2 కిలో, 3వ రోజు 1 కిలో చొప్పున 15-20 కిలోలు తినిపించాలి. దీనివల్ల గర్భకోశం ఆరోగ్యంగా ఉండి మాయ సులభంగా పడిపోతుంది. పొదుగు వాపును కూడా నివారించవచ్చు. చూడు పశువుల మేపు కూడా దీనికి సపరేట్గా ఉంటుంది. దాని ప్రకారం రైతులు పాటించినట్లయితే చూడు పొలుసు సమృద్ధిగా పచ్చిమేత మేపాలి. మేతలో పీచు పదార్థం ఎక్కువగా వాడకూడదు. చూడు దశలో పశువు దాని శరీర పోషణకు అలాగే గర్భంలోనే పిండం అభివృద్ధికి కూడా పోషక పదార్థాలు అవసరం. ఈ దశలో అదనంగా మేత దాణా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సూడు పశువు చివరి 2 మాసాలు చూడులో పశువుకు 1 కిలో దాణా, అదేవిధంగా 30 గ్రాములు మినరల్ మిక్చర్ అదనంగా ఇవ్వాలి. ఈ 2 మాసాల్లో చూడు పశువు బరువు 20 కిలోలు ఎక్కువగా పెరిగినట్టయితే మెపితే ఈనిన తర్వాత పాడి కాలంలో 400 లీటర్ల పాలు అదనంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకు పశువు ఈనేటప్పుడు జాగ్రత్తలు కూడా రైతులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశువులు ఈనే లక్షణాలు కనిపించిన వెంటనే దాన్ని నేరుగా పరిశుభ్రమైన వరిగడ్డితో పక్క వేసి ఉంచాలి. ఎందుకంటే ఆర్డు ప్రదేశాల్లో పనుకుంటే దానికి అటు ఇటు పొరలేటానికి ఇబ్బంది ఉండి సరిగా సకాలంలో ఈనకుండా ఇబ్బందులు గురి కావడం అవకాశం ఉంటుంది. అందుకని ఈనటానికి 2 గంటల ముందు నల్లగొట్టిన గోధుమలు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ రాగులు కానీ ఉడకబెట్టి పెట్టాలి. తర్వాత బెల్లం, సోడా, ఉప్పు ఇవన్నీ కలిపి పెట్టాలి. కడుపులో గ్యాస్ కానీ అలాంటిది ఉంటే పోవటానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లాగే నొప్పులు మొదలైన 2 గంటలలోపు ఈనాలి. ఒకవేళ ఈనకపోయినట్లయితే డాక్టర్ని దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. అట్లాగే అంతేకాకుండా లోపల దూడను లాగడానికి ప్రయత్నించకూడదు, ఇతరుల చేతులు పెట్టనివ్వకూడదు. పశువు ఎక్కువ

0: చికాకు పడకూడదు. పశువీనే ముందు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. నొప్పులు మొదలైన తర్వాత 2 గంటల్లోపు పశువీనకపోయినట్లయితే దూడ బయటకు వస్తుందో లేదో గమనించాలి. ముందరి కాళ్ళు తల బయటకు వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే డెలివరీ అయ్యే ప్రాసెస్ అదే కాబట్టి. ముందు కాళ్ళు వచ్చి తర్వాత ముందు తల రెండు కాళ్ళు కనుక ముందు కాళ్ళు కనుక వచ్చినట్టయితే ఈజీగా గర్భంలో నుంచి దూడ బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంది. తల ఒక్కాలు లేదా వెనక్కాలు వినటం కష్టం. అట్లా కనుక వచ్చినట్టయితే సమీప పశువైద్యాలని డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు వచ్చి దానికి తగు వైద్యం చేసి దూడ తీయటం ఇలాంటివి జరుగుతాయి. సో దూడ పుట్టగానే దాని ముక్కు రంధ్రాలు శుభ్రపరిచి శ్వాస సరిగా ఉందో లేదో అందేట్లు చూడాలి. దూడ బొడ్డు కత్తిరించి అయోడిన్ అలాంటివి పూయాలి, లేకపోతే దూడని టై చేయటం కానీ అది కూడా చేయొచ్చు. టైన్ దారంతో కూడా బొడ్డుని అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అలాగే పుట్టిన అరగంటలోపు జునుబాలు లాగించాలి గేదె దూడకి. ఈనిన తర్వాత 1-12 గంటల్లో మాయ బయటకు వస్తుంది. ఈనిన 24 గంటలలోపు మాయ వేయకపోతే వైద్యుని సంప్రదించాలి. మాయ సరిగా వేయకపోయినట్టయితే రిప్లాంట మందు 100 గ్రామ్స్ని బెల్లంలో కలిపి తినిపించాలి. కొందరు ఈనిన పశువుని వేయలేదని దూడకు పాలు త్రాగనివ్వరు, ఇది చాలా తప్పు. వెంటనే దూడకు పాలు త్రాగనివ్వాలి, ఎందుకంటే దూడకి పాలు త్రాగనిచ్చినట్లయితే దాంట్లో కొలెస్ట్రాల్లో మంచి యాంటీబాడీస్ అలాంటివి ఉంటాయి కాబట్టి దూడ కూడా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంది. చాలామంది దూడలు సరిగా సకాలలో పాలు ఇవ్వక దూడల్ని కోడిదోడైతే చంపడం జరుగుతుంది. ఆటోమేటిక్గా పాలు సరిగా వదలరు. అదే పేయదోడైతే మనకి ఉపయోగపడుతుంది కాబట్టి పేయదోడిని జాగ్రత్తగా చూడటం జరుగుతుంది. కానీ అట్లా చేయకూడదు. పశువు మాయ తినకుండా కూడా జాగ్రత్త పడాలి. మాయ తిన్న పక్షంలో ఏంటంటే పాలు పూర్తిగా తగ్గిపోయి కొన్ని ఇబ్బందులకి రైతులను గురి చేస్తుంది. కాబట్టి పశువు పరిస్థితిని బట్టి ఈనక ముందు ఈనిన తర్వాత కాల్షియం బోరోగ్లూట్ ఇంజెక్షన్ కూడా ఐవీకి ఇప్పించినట్లయితే పాలు సకాలంలో వచ్చి ఈ మాయ రావటం కానీ ఇవన్నీ కూడా టైం ప్రకారం తల్లి దూడను నాకాలి. నాకపోతే దూడ శరీరం మీద ఉప్పు కానీ తౌడు కానీ చల్లి తల్లి దూడ నాకేట్టు చేయాలి. ఎక్కువ పాలు ఇచ్చే పశువులు ఈనిన వెంటనే కాల్షియం కొరత ఏర్పడిందని నీరసించి లేవలేని పరిస్థితులు ఉంటుంది ఒక్కోసారి. దీన్నే పాలజ్వరం అంటారు. వైద్యుని సలహాతో వెంటనే కాల్షియం ఇంజెక్షన్లు ఇప్పించాలి. ఏ కారణం చేతైనా దూడ చనిపోయి పాలు ఇవ్వని సందర్భాల్లో సిక్విల్ అనే మందును 50 గ్రాముల మందును పాలు పితుకుడు అరగంట ముందుగా తినిపించాలి. సేపు సూదులు అలాంటివి కానీ వాడటం మంచిది కాదు. పశువు ఈనిన తర్వాత 60 నుంచి 90 రోజుల లోపు మరలా తిరిగి గర్భధారణ చేయించినట్లయితే అటు తర్వాత చేయిస్తే దూడ కట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే కంపల్సరీగా ఈనిన తర్వాత 60 రోజుల నుంచి 90 రోజుల లోపు రైతులు కృత్రిమ గర్భధారణ చేయించుకుంటే, ఎందుకంటే పాలు తగ్గుతాయని రైతులు చాలామంది 5-6 నెలలు వెయిట్ చేసి తర్వాత చేయించడం జరుగుతుంది. అలా చేయించినట్లయితే గేదెలు తిరగట్టడానికి అవకాశం ఉంది. అందుకని 60 రోజుల నుంచి 90 రోజుల లోపు గేదెలను కనుక మరలా ఈనిన తర్వాత ఎదసూది కనుక చేయించుకున్నట్టయితే కంపల్సరీగా కడతాయి. అలాగే ఏడాదికి ఒక దూడ కూడా వస్తుంది, రైతుకి చాలా లాభసాటుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
1: చూలు కట్టించడంలో ఎలాంటి మెలకువలు పాటించాలి, అదేవిధంగా పశువులు ఈనిన తర్వాత ఎలాంటి సంరక్షణ చర్యలు చేపట్టాలి, పశువులు గర్భ సమయంలో ఎలాంటి దాణ అందించాలి ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్తే అండి. థ్యాంక్ యూ.
2: ఇప్పుడు కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు.

జానపద గీతాలు విన్నారు. ఇంతటితో కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:40 కావస్తుంది. మరికొద్ది సేపటిలో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంశం గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
2: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకు అయితే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ముళ్ళు లేకుండా అన్నీ చేసి తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తూ ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయింది అనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించినాం. దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంక్ లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ, ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీకు కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్యభగవానుడు, రాత్రి 6 గంటల దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి

0: 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారు అనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది కాబట్టి యుల్ గెట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతూ ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పి పోవడానికి సూర్యగారు ముఫ్తీ బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుందని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
1: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
0: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారో, అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
1: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
0: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి, దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
1: ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
0: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ని బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు, బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పలకలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2000 పెన్షన్, 1000 రూపాయల పెన్షన్ కంటే ఇంటెనక పెరడు ఉందనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరు అనుకోండి, ఎవ్రీ మంత్ యూల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతాం.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమంగా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌజ్, ఒక హౌజ్ హోల్డ్కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలని బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కి ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీగా ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు, మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్షిచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకొని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆత్మగౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక

0: ఏని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: సి అందరు అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశంకి వెళ్ళి ఇల్లీగల్గా ఇమ్మిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకొని ఇది చేసుకుంటామంటే కుదరదు దానికి.

0: అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానే, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశంకి వెళ్ళి ఇల్లీగల్గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకొని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా, ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా, ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవ్వడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకు పోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: సి, జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టవచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం, ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకొస్తా ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ని అందరిని ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్యమిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్ర శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానల్స్ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడడానికి నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ని, రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంటు సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇంతవరకు మీరు పిఎం సూయఘర్ ముఫ్తి బిజిల్ యోజన గురించి మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఈశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు వినండి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్లో జనరల్ మేనేజర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు, పోస్టు పేరు, జనరల్ మేనేజర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మొత్తం ఖాళీల సంఖ్య 15, ఇవి తాత్కాలికం మాత్రమే. విద్యార్హతలు, పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో చార్టెడ్ అకౌంట్స్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, ఇందులో ఫైనాన్స్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి, దరఖాస్తు గడువు ముగిసే నాటికి గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు ఉండాలి. జీతం నెలకు 2,25,000 రూపాయలు. ప్రతి సంవత్సరం 5% వార్షిక ఇంక్రిమెంట్ ఉంటుంది. దరఖాస్తు విధానం బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ www.bsnl.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 9, 2026 ఉదయం 10 గంటల నుంచి. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 24, 2026 ఉదయం 10 గంటల వరకు. దరఖాస్తు రుసుము 1,000 రూపాయలు. ఆన్లైన్ మోడ్ ద్వారా చెల్లించాలి. ఎంపిక ప్రక్రియ షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు www.bsnl.co.in వెబ్సైట్ను సంప్రదించండి. ఇంతవరకు మీరు ఉద్యోగ సమాచారం విన్నారు.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మనస్సు మాదీ.

0: மாடி ஜிங்கு ஜாப்பு சச்சா விசிப்பு சாச்சா ஜிங்கு ஜாப்பு சச்சா விசிப்பு சாச்சா.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు వినండి, తెలుసుకుందాం రండి. శీర్షికన మౌర్య రాజవంశం. భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యం తొలి ఏకీకృత సామ్రాజ్యంగా పేరొందింది. ఈ వంశానికి చెందిన అశోకుడు తొలి జాతీయ చక్రవర్తిగా పేరు పొందాడు. మౌర్యులు సుమారు 500 సంవత్సరాల పాటు భారతదేశాన్ని సమర్థవంతంగా పాలించారు. దేశ చరిత్ర, సంస్కృతికి ఎనలేని సేవలు చేశారు. అప్పటి రాజులు చేసిన పరిపాలనా విధానాలు నేటికి కొనసాగుతున్నాయంటే వారి పాలన ఎంత గొప్పదో తెలుస్తుంది. మౌర్యుల పరిపాలనా విధానాలు, రాజకీయ చరిత్ర, సాంఘిక, ఆర్థిక, మత సాంస్కృతిక పరిస్థితులు మొదలైన అంశాలపై మనందరికీ అవగాహన చాలా అవసరం. ముందుగా

రాజకీయ చరిత్ర. మౌర్య సామ్రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 321లో చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు. ఆయన అనంతరం బిందుసారుడు, అశోకుడు మొదలైన రాజులు పాలించారు. చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహదద్రుణ్ణి క్రీస్తు పూర్వం 184లో పుష్యమిత్ర శుంగుడు ఓడించాడు. దీంతో మౌర్య సామ్రాజ్యం అస్తమించి శుంగవంశ పాలన ప్రారంభమైంది. ముందుగా మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడు గురించి ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం. మౌర్య వంశ సామ్రాజ్య స్థాపకుడిగా చంద్రగుప్త మౌర్యుణ్ణి చరిత్రకారులు పేర్కొంటారు. ఈయన క్రీస్తు పూర్వం 321 నుంచి 297 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి ప్రాభవం, పరిపాలన, వంశస్థాపన గురించి అప్పటి బౌద్ధ సాహిత్యంలో ఎక్కడా ఎక్కువ వివరాలు ఉన్నాయి. చంద్రగుప్తుడు ముర్రా అనే స్త్రీకి జన్మించాడని, అందువల్లే ఇతడి వంశానికి మౌర్య వంశం అని పేరు వచ్చిందని చరిత్రకారులు వివరించారు. విశాఖదత్తుడు రచించిన ముద్ర రాక్షసం గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడు తక్కువ కులానికి చెందినవాడని ఉంది. పాటలిపుత్ర వీధుల్లో రాస క్రీడ ఆడుతున్న చంద్రగుప్తుణ్ణి చూసిన కౌటిల్యుడు అతన్ని గొప్ప యోధుడిగా భావించాడు. కౌటిల్యుడి సహాయంతోనే చంద్రగుప్తుడు మౌర్య రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్తుడు అనేక దండయాత్రలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతను ముందుగా రెండు విజయాల గురించి చెప్పుకుంటారు. అందులో మొదటిది చివరి నందవంశపు రాజైన ధననందుణ్ణి ఓడించి మగధను ఆక్రమించాడు. ఆ తర్వాత గ్రీకు పాలకుడైన సెల్యూకస్ నికేటర్ను ఓడించి వాయువ్య భారతదేశంపై ఆధిపత్యం సాధించాడు. సెల్యూకస్ నికేటర్ తన కుమార్తె హెలీనాను చంద్రగుప్త మౌర్యుడికిచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత మొగస్తనీసును గ్రీకు రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి సెల్యూకస్ నికేటర్ పంపాడు. మొగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథం అప్పటి చరిత్రకు ఆధారంగా ఉంది. చంద్రగుప్త మౌర్యుడు తన చివరి పాలనా కాలంలో జైనమతాన్ని స్వీకరించి కర్ణాటకలోని నిశ్రావణ బెలగోల వద్ద సలక్కేన వ్రతం ఆచరించి మరణించాడు. గుజరాత్లోని కదియావాడ్ ప్రాంతంలో పుష్యగుప్తుడి ఆధ్వర్యంలో సుదర్శన తాటకాన్ని కూడా తవ్వించాడు. ఇప్పుడు తెలుసుకుందాం బిందుసారుడు గురించి. చంద్రగుప్త మౌర్యుడి తర్వాత అతడి కుమారుడైన బిందుసారుడు రాజ్యాన్ని పాలించాడు. ఇతడికి అమిత్రగాత లేదా అమిత్రోకేటస్ అనే బిరుదులున్నాయి. బిందుసారుడు రెండు సముద్రాల మధ్య ఉన్న భూభాగనంతా జయించాడని టిబెట్ చరిత్రకారుడైన తారానాథ్ పేర్కొన్నాడు. ఇతడి సామ్రాజ్యం దక్షిణ మైసూరు వరకు విస్తరించి ఉందని చెప్తారు. ఇతడి కాలంలో సిరియా రాయబారి డెమాకస్ భారతదేశాన్ని సందర్శించాడు. తన రాజ్యానికి తీయటి మద్యం, ఎండిన అత్తిపళ్ళు, ఒక తర్కవాదిని పంపమని సిరియా రాజైన మొదటి యాంటీయోకస్ను బిందుసారుడు కోరాడు. ఈయన ఆజీవక మతశాఖను ప్రోత్సహించాడు. ఈ మతానికి చెందిన పింగళి వత్సలుడు బిందుసారుడి ఆస్థానంలో జ్యోతిష్కుడుగా ఉన్నాడు. ఇతడు అశోకుడు గొప్ప చక్రవర్తి అవుతాడని కూడా చెప్పాడు. ఇప్పుడు తెలుసుకుందాం అశోకుడి గురించి. బిందుసారుడు తర్వాత అంతటి కుమారుడైన అశోకుడు రాజయ్యాడు. ఇతడు క్రీస్తు పూర్వం 273లోనే రాజైనప్పటికీ పట్టాభిషేకం క్రీస్తు పూర్వం 268లో జరిగింది. అశోకుడు క్రీస్తు పూర్వం 273 నుంచి క్రీస్తు పూర్వం 232 వరకు పాలించాడు. ఈయన దేవానం ప్రియ, ప్రియదర్శి లాంటి బిరుదులతో ప్రసిద్ధి చెందాడు. 1915లో బయటపడిన మస్కీ శాసనంలో రాణ్యా అశోక్ అని పేరు ఉంది. మస్కీ శాసనాన్నే కనగాల అల్లి శాసనంగా కూడా పేర్కొంటారు. బిందుసారుడు రాజుగా ఉన్న సమయంలో అశోకుడు మొదట ఉజ్జయినికి, తర్వాత తక్షశిలకు గవర్నర్గా పనిచేశాడు. ఆ సమయంలోనే అతడు తక్షశిలలో జరిగిన ప్రజా తిరుగుబాటును అణచివేశాడు. అశోకుడు క్రీస్తు పూర్వం 261లో కళింగ యుద్ధాన్ని చేశాడు. అప్పటి కళింగ పాలకుడైన అనంత పద్మనాభుణ్ణి ఓడించి కళింగను ఆక్రమించాడు. అశోకుడు 13వ శిలాశాసనం ధౌలి జౌగాడ శాసనం కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది. దీని తర్వాతే అశోకుడు ఇకపై యుద్ధం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచంలో యుద్ధంలో గెలిచి యుద్ధాన్ని పరిత్యజించిన ఏకైక పాలకుడు అశోకుడే అని చరిత్రకారులు వ్యాఖ్యానించారు. అశోకుడు అతను చేసిన బౌద్ధమత సేవ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఈయన గురువుగా ఉపగుప్తుణ్ణి పేర్కొంటారు. ఈయన బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు బబ్రూ శాసనంలో ఉంది. బౌద్ధమత ప్రచారం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. తన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంగమిత్రలను సింహల

0: శ్రీలంకకు పంపి మత ప్రచారం చేయించాడు. సోనా, ఉత్తరా అనే వారిని బర్మాకు పంపాడు. అశోకుడు బౌద్ధమత వ్యాప్తికి క్రీస్తు పూర్వం 250లో మొగలిపుత తిస్సా అధ్యక్షతన పాటలిపుత్రంలో 3వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. ఈ సమావేశంలోనే త్రిపీఠకాల్లో ఒకటైన అభిధమ్మా పీఠకాన్ని సంకలనం చేశాడు. రాజ్యమంతా సుమారు 24,000 బౌద్ధ స్తూపాలు వేయించాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న సాంచీ స్తూపం, ఉత్తరప్రదేశ్లో సారనాథ్ స్తూపాలను అశోకుడే వేయించాడు. భారత జాతీయ చిహ్నమైన సింహతలాటం సారనాథ్ స్తూపం నుంచే స్వీకరించారు. ఇప్పుడు మౌర్య సామ్రాజ్య పతనానికి గల కారణాలు కొద్దిగా తెలుసుకుందాం. అశోకుడి తర్వాత అంతటి వారసులైన కునాలుడు, జలౌకుడు, దశరథుడు మౌర్య సామ్రాజ్యాన్ని పాలించారు. చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహదద్రుణ్ణి అతడి మంత్రి పుష్యమిత్ర శుంగుడు ఓడించి శుంగవంశాన్ని స్థాపించాడు. దీంతో మౌర్య సామ్రాజ్యం పతనమైంది. అశోకుని అనంతరం వచ్చిన పాలకుల బలహీనతే సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. రాష్ట్రాలపై కేంద్ర నియంత్రణ బలహీనమైంది. దీంతో సామంత పాలకులు స్వతంత్రులయ్యారు. సామ్రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించడం వల్ల బలహీనపడింది. దీంతో వాయువ్యం నుంచి గ్రీకులు, దక్షిణం నుంచి శాతవాహనులు దండయాత్ర చేశారు. అశోకుడు నియమించిన ధర్మ మహామాతృలు అనంతరకాలంలో సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని అధికార దుర్వినియోగం పాల్పడటం ఆ మౌర్య సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణంగా చెప్తారు. రాజ ప్రతినిధుల్ని, స్థానిక అధికారుల్ని నియమించడంలో సరైన విధానాలు పాటించకపోవడం కూడా పతనానికి కారణమైంది. ముఖ్యంగా మౌర్యయుగ విశేషాలు తెలుసుకుంటే భారతదేశ చరిత్రలో తొలి విశాల సామ్రాజ్య నిర్మాతలుగా మౌర్యులు పేరు పొందారు. వీరు సమర్థవంతమైన పాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. మౌర్యుల కాలంలో అనుసరించిన పాలనా విధానాలే నేటికి కొనసాగించడం విశేషం. వీరు ఆర్థిక, సామాజిక రంగంలో అనేక నూతన విధానాలను అమలు చేశారు. ముఖ్యంగా భారతదేశ వాస్తు, కళారంగాల అభివృద్ధికి నాంది పలికారు. అప్పటి సమకాలీన సాహిత్యం, శాసనాల్లో మౌర్యులు చేసిన విశేష సేవలకు సంబంధించిన అనేక వివరణ ఉంది. ఇంతవరకు మీరు తెలుసుకుందాం రండి శీర్షికన మౌర్య రాజవంశం గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక ప్రకటన, అనంతరం ఒక సినిమా పాట వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

సినిమా పాట విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్దిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, రహదారి, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన ఈ కార్యక్రమాలు అభివృద్దిని వేగవంతం చేస్తాయని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. పర్యావరణ దినోత్సవం రోజున దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం క్రమంగా హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోంది అన్న ప్రధానమంత్రి, ఈ పరివర్తనకు భారతదేశం చురుకుగా దోహదపడుతోందని పేర్కొంటూ,
1: ఆజ్ భారత్ కి రిన్యూవబుల్ కెపాసిటీ 250 గిగావాట్ హై. హమారే దేశ్ మే కభీ మెగావాట్ సే ఆగే సోచా హీ నహీ జాతా. ఆజ్ గిగావాట్ కి చర్చా హో రహీ హై ఔర్ ఇస్మే 50 గిగావాట్ కా యోగదాన్ అకేలే గుజరాత్ కా హై. యానీ దేశ్ కి గ్రీన్ ఎనర్జీ కా 5వా హిస్సా అకేలా గుజరాత్ ప్రొడ్యూస్ కర్తా హై.
0: సంపూర్ణ అభివృద్దిని సాధించాలంటే ముందుగా దేశాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్ట్ వద్ద జరిగిన ప్రహరీ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, పశువుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ కరెన్సీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అన్ని ప్రయత్నాలను అడ్డుకోవడం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. సరిహద్దు స్మగ్లింగ్, చొరబాట్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ఖరారు చేస్తోందని అమిత్ షా వెల్లడిస్తూ,
2: ऐसी स्मार्ट सुरक्षा ग्रिड बनाने का काम अब भारत सरकार ने हाथ में लिया है. मैं स्मार्ट बॉर्डर की परिकल्पना जब रखता हूं तब मवेशी तस्करी से लेकर हर प्रकार की तस्करी स्मार्ट बॉर्डर को परिकल्पना में समाहित होती है. ये सभी चीजों से देश को सुरक्षित करना चाहिए और मैं मानता हूं कि हम सबकी साझी जिम्मेदारी है.
0: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ సారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

0: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రెండవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈరోజు ప్రకటిస్తూ స్వల్పకాలిక రెపో రేట్ను 5.25% వద్ద కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.9% నుండి 6.6% తగ్గించింది. అదేవిధంగా సిపిఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కూడా 4.6% నుంచి 5.1% పెంచింది. కాగా రెపో రేట్ను 5.25% యథాతథంగా ఉంచాలన్న ఆర్బీఐ నిర్ణయం వృద్ధిని, వ్యాపార సెంటిమెంట్లను బలోపేతం చేస్తుందని పారిశ్రామిక సంస్థ అసోచామ్ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాల్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్న ఆ దేశ ప్రణాళికలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంతో సహా జమ్మూ కాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భారతదేశంలో అంతర్భాగమని భారత్ తన వైఖరిని పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాల్లో నెలకొన్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి సమస్యలను ఇటువంటి ప్రయత్నాల ద్వారా ఆ దేశం కప్పిపుచ్చలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. జాతీయ వార్తలు వింటున్నారు. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ జాతీయ సెమినార్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆక్వా రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరముందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన సీఫుడ్ బ్రాండ్గా భారతదేశాన్ని నిలబెట్టాలని పేర్కొంటూ
1: Prime Minister Narendra Modi's vision of Viksit Bharat 2047 being actually implemented with the whole of the government approach, breaking down silos or departments with the state, the Fisheries Ministry, Commerce Ministry, Food Processing Ministry, Aviation Ministry, all working as one team with one goal, and that goal is to make our fishermen, our farmers, our exporters reach the world, reach the skies and achieve, make India the envy of the entire world.
0: పర్యావరణ పరిరక్షణ చర్యలలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాతో కలిసి నగర వ్యాప్తంగా 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించారు. అలాగే ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా పలు పర్యావరణ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టం, భూక్షయం అనే మూడు ప్రధాన పర్యావరణ సవాళ్లను నేడు మానవాళి ఎదుర్కొంటోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సౌర విద్యుత్ సామర్థ్య పెంపులో ప్రపంచంలో అగ్రగామి దేశాలలో ఒకటిగా నిలవడం, పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేయడం, అంతర్జాతీయ సౌర కూటమిని స్థాపించడం వంటి మైలురాళ్లను సాధించిందని కేంద్ర మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్దతను మరింత బలోపేతం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమం పోస్టులో ప్రకృతితో సామరస్యంగా జీవించాలని మన దేశ నాగరికతా విజ్ఞానం బోధిస్తోందని పేర్కొన్నారు. వనరులను వివేకవంతంగా పంచుకోవాలని, సకల జీవులను రక్షించాలని తమిళ సాహిత్య గ్రంథం తిరక్కురళ్ సూచిస్తోందని, సుస్థిరత అన్ని జీవరాశుల పట్ల కరుణ అనేవి ప్రాథమిక విధులని ఇది మనకు గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూలోని కన్వెన్షన్ సెంటర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసీని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ కొత్త ఆర్ఎంసీ జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్లకు వాతావరణ సూచన సేవలను బలోపేతం చేస్తుందన్నారు. వాతావరణ అంచనా, పర్యవేక్షణ, విపత్తుల సంసిద్ధతను మెరుగుపరిచేలా ఈ కేంద్రం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని

0: బలియాలో జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం సుర్హాతాల్లో దేశపు 100వ రామ్సర్ సైట్ గా ప్రకటించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సహజ పరిసరాలను, ప్రత్యేకించి చిత్తడి నేలలను పరిరక్షించడంలో భారతదేశ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. ఈ చిత్తడి నేల వైవిధ్య భరితమైన పక్షి జాతులతో సమృద్దిగా ఉంటూ అనేక వలస పక్షులకు, స్థానిక పక్షులకు నెలవుగా నిలుస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా చిత్తడి నేలల పరిరక్షణ, పునరుజ్జీవన ప్రయత్నాలు దేశంలో గణనీయంగా పెరిగాయన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు రానున్న తరాలకు పచ్చని భవిష్యత్తును అందించడంలో ఈ ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జలవనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం ముందుగా.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ముందుగా సుందరకాండ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: ఎంవిఎస్
1: ఎస్ సార్
0: ఎస్విఆర్
2: నేనే సార్
3: గులామలి గజలే పాడవు సత్బాయి సత్యభామా.

0: సూపర్ హిట్లర్. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: తర్వాత ఆజాద్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత చిత్ర పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభి చిత్రం కోసం మాలతి పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనప్పురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంతవరకు మీరు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం

0: Spotlight.
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం పాటకు వేలాయర వాట్సాప్ ద్వారా శ్రోతలు కొరిన పాటలు ఇప్పుడు వింటారు. ముందుగా స్వరాజ్యం చిత్రం నుంచి కాలేజీ కుర్రవాడ అనే పాటను కోరారు నేపతి రాఘవేంద్రరావు, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి. మీరందరూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నుంచి ఈ వాట్సాప్ చేశారు. మీరు అడిగిన పాట లేదండి, ఆ చిత్రంలోనే ఒక మంచి పాటను వినిపిస్తున్నాం, వినేయండి.

తర్వాతి వాట్సప్. అగ్నిపర్వతం చిత్రంలోని ఇదే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం అనే పాటను కోరారు బోధాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు. వీరందరి కోసం ఈ పాట.

తరువాత విచిత్ర దాంపత్యం చిత్రంలో పండిత నెహ్రూ పుట్టినరోజు పాట కావాలి ప్రసారం చేయండి అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ వాట్సాప్ చేశారు. వీరి కోసం ఈ పాట.

తర్వాత మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి పుణ్యభూమి నా దేశం అనే పాటను కోరారు. కోరిన శ్రోతలు వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, మల్లయ్య, లక్ష్మీరాజు, సరిత, శివ, శరణ్య వీరందరి కోసం

తర్వాతి వాట్సాప్. నమస్తే, జూన్5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలంటూ సిరివెన్నెల చిత్రంలో ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు అనే పాటను వినిపించమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరారు వీరందరి కోసం.

తర్వాతి వాట్సాప్, శ్రీమంతుడు చిత్రం నుంచి ఎవరి కొడితే అనే పాటను వినిపించమని రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా, అక్షయ అనగా వీళ్ళందరూ ఏలూరు నుంచి వాట్సాప్ చేశారు వీరందరి కోసం.

0: ఇంతవరకు మీరు పాటకు వేలాయారా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో రామాయణం నుంచి రామ రావణ యుద్ధం తోలుబొమ్మలాట కథాగానం వింటారు. సమర్పణ శ్రీ రేకనార్ కోటిలింగం బృందం. వినండి రామాయణం నుంచి రామ రావణ యుద్ధం తోలుబొమ్మలాట కథాగానం.
1: అయ్యా, విఘ్నేశ్వరుడు సరస్వతీదేవి బ్రహ్మలోకములకు వెళ్ళి ఉన్నారు. వెళ్ళగానే ఇవాళ కథ రామాయణములో రామ రావణ యుద్ధం. ఈ నాటకాన్ని ప్రారంభిస్తున్నాము. తప్పు ఒప్పులు ఉన్నా గానీ క్షమించమని కోరుచున్నాను. రాముల వారి దగ్గరకు కపి సైన్యమంతా గూడుకొని సుగ్రీవ అంగద నీల కుముద వీళ్ళందరూ కూడా కపి సైన్యమంతా కూడా రాముల వారి వద్దకు ఎట్లా వస్తున్నారు?

0: స్వామి శ్రీ రామచంద్ర పురాణ పురుషోత్తమ స్వామి, 10,000 వందనములు. నా తప్పులు క్షమించి నన్ను కృతార్థుని చేయి మా శ్రీ రామచంద్ర.
1: సుగ్రీవరాజా, సూర్యభన్నీ చిత్రభాను భానురశ్మి దివాకర, అట్టి సూర్యుని కుమారుండవు సుగ్రీవరాజువు నీవు. నిన్ను పిలిపించిన కారణం ఏమనగా, కపిశేనల్ పురి గొలుపు కాలమవరింద్ర కయ్యంబు సిద్ధించే నా అపరాధి ఎండగ రూపుమా పవలయు హాలశ్యమింకేటికి సుగ్రీవరాజా. సుగ్రీవరాజా, రావణ బ్రహ్మ లంకా రాజ్యముపై మీకు 72,000 కవిసంజమును గూడుకొని జయభేరి వేసినట్లయితే ఆ రావణ బ్రహ్మ యుద్ధానికి వస్తున్నాడు, లేక ఇతర దైత్యాధములే వచ్చినా కాని నా బ్రహ్మాస్త్ర ఘాతముల చేత వాళ్ళని సంహరిస్తున్నాను, మీరు జయభేరి వేయండి. ఏమండి కబులారా,
0: ఏమండి సుషేణ, ఏమయ్యా జాంబువంత, మనందరము కూడా రావణ బ్రహ్మ లంకారాజ్యం మీదకి యుద్ధానికి వెళదాం, రాండి
1: జయభేరి వెళ్దాం, రాండి రాముల వారికి జయం జయం జయం జయం జయం హరి రామ రామ రామ రామ రామ అని కపి సైన్యమంతా కూడా రావణ బ్రహ్మ లంకారాజ్యమున జయభేరి వేసి ఉన్నారు. అచ్చట ఎవరు చూచి ఉన్నారు, హతశేషులైన దైత్యాధములు, హతశేషులైన దైత్యాధములు ఎరచి రావణులోక విద్రావణుగాంచే. ఏమండి అతికాయ మహాకాయ చూసావా, మన రాజ్యం పై ముట్టడిస్తున్నారు ఏమి వనాటులు, ఆ రామ బలం అంతా కూడా వచ్చి జయభేరి వేసిస్తున్నారు. కాబట్టి మనం రావణ బ్రహ్మ లంకారాజ్యం ఏమి మన సభకు పిలువలే, ఆ మన రాజుగారికి సభకు ఏం చేయమని పిలువండి,
0: తొందరగా పిలుద్దాం.

0: రేయ్ వెంకటశేఖర, రేయ్ పిరికి పిశాచములార భీతి మీకు వేళ, నేనుండ మీకేల వింత భయము, ఎరువక చెప్పుడి ఇవరంబుగా ఓరి మంత్రులారా. మంత్రిశేఖర, ఎవరి వల్ల భయపడి ఉన్నారు?
1: ఎవరి వల్లనా?
0: ఎవరి వల్ల? దేవతలు కాదు, మునులు కాదు, వెక్షులు కాదు, నాకిన్యాధరులు కాదు, ఎవరి వల్ల భయపడి ఉన్నారు?
1: ఎవరండి? ఆ కోతులందరూ కూడా మన పట్టణము ముట్టడించి మన పైకి యుద్ధానికి వస్తున్నారు రాజుగారు. మిమ్మల్ని తొందరగా పిలిపించి ఉన్నాం.
0: నిన్నటి రోజున మా మేనమామయ్యకు మహిరావణ బ్రహ్మను రప్పించి ఏమి రామలక్ష్మణులు వధిస్తానని నాకు అభయం ఇచ్చి వెళ్ళి ఉన్నాడు. ఆ మహిరావణ బ్రహ్మను సంహరించారా?
1: మృతిపొంది
0: ఉన్నాడా? హరహర హరహర శంభో శంఖర. సరే కాని మంత్రిశేఖర, నేను రామద్వారం రాముని పైరికి యుద్ధానికి వెళ్ళాలి, నా రథము శృంగారించండి.
1: రథము శృంగారము చెయ్యాలంటే కాలకేతుడు అనే రాక్షసుడు మృతి పొంది ఉన్నాడు.
0: అవును,
1: మీరు గాని చెప్పినట్టయితే అలాగున రథం అలాగనే మేము శృంగారిస్తున్నామండి.
0: సరే సరే చెప్తాను మేము. పటు షోడశ చక్రాల్మిత చతులాస్త్ర సహస్ర వృక్ష చర్మ పతాకో.

0: ಓರೇ ಮಂತ್ರಿಶೇಖರ
1: ರಾಜ
0: ಪತು ಷೋಡಶ ಚಕ್ರಾನ್ವಿತಂ షోడశ పదహారు బండి చక్రములను దద్విజయ కోటి రెండు కోట్ల గంటలను అదబల్ల భల్లూకే రుసస్య భల్ల భల్లూకే అదా వెలుగు బండు చర్మముతో పొదిపి పరికెలు దాపినటువంటి రథంబు తయారు చేయండి. ఆ అటువంటి రథంబు వెక్కి అతల వితల సుతల దశాతల నాగలోక పాతాళలోకమునకు యుద్ధానికి వెళ్ళినాను జయము పొందిన వాడనే కాని అపజయము వెరుగును. కాబట్టి మీరు ఆ రథం శృంగారించండి, మూల సైన్యమంతా కూడా రాముల వారిపై యుద్ధానికి వెళ్ళండి. అది యునుగాక. ఏమి మీరు మూల సైన్యమంతా యుద్ధానికి వెళ్ళండి అని ఆ రావణ బ్రహ్మ యొక్క మూల సైన్యమంతా కూడా యుద్ధానికి బయలుదేరి ఉన్నారు. విచ్చట ఈ రావణ బ్రహ్మకు యుద్ధానికి వెళుతున్నాడా ఏమిటా ఈ ఆందోళనని రావణ బ్రహ్మకు 3 కోట్ల భార్యలు 3 కోట్ల భార్యల యందు పెద్ద భార్య మాండోదరి ఆ మహాతల్లి గ్రహించి సభకు ఏ విధంగా వస్తుందనే

0: నా తప్పులు క్షమించనాథా. వెన్నడి లేదు, వేదినం లేదు. ఇవాటి రోజున మీరంత చింతగా ఉండ కారణమేమి నాథా?
1: భామామణి, నీవు ఎన్నడూ లేదు, ఏనాడు లేదు. నీవు వచ్చి ఇప్పుడు పలకరిస్తున్నావు, కానీ నీవు సభకు వచ్చిన కారణమేమో గాని వద్దిల్లవే భామామణి, వద్దిల్లవే ముద్దుగుమ్మ, మనహరు నేత్రి, వద్దిల్లవ నీవు వైభవలారా. భామా, నీవు సభకు వచ్చిన కారణమేమి?
0: నాథా, మీరు ఏమిటో దుఃఖంతో ఉన్నారని వస్తున్నాను నాథా. అదేని కాక ఒక్క మాట ప్రాణేశ్వర, ఆ మహాతల్లి అయిన ఆ సీతాదేవిని గైకోని వచ్చి మన పట్టణంలో చెరబెట్టి ఉన్నావు. చెరబెట్టి కాణించి మన బంధువులు, మన చుట్టాలు, మన కుమారులు అందరు కూడా మృతి పొందుతున్నారు. ఇప్పటికైనా మనము బుద్ధి తెచ్చుకొని ఆ మహాతల్లిని తీసుకెళ్లి శ్రీరాముల వారికి ఇచ్చి శరణ మహాత్మ అంటే మనల్ని బ్రతికిస్తున్నాడు కదా నాథ. అందుకని ఆ సీతాదేవిని మనకక్కర్లేదు. ఆ తల్లి వచ్చిన కాడి నుంచే మనం ఇలా బాధలు పడుతున్నాము.

0: రామచంద్రుడు అందపిండ బ్రహ్మాండము నిండేటి దేవుడు, భక్తుల్ని రక్షింపువాడు, దుర్మార్గుల్ని శిక్షింపువాడు. ఆ భగవంతుడితో మనకు ఉదయం దేనికి నాథ? వద్దు నాథ, నా మాటలు వినండి ప్రాణేశ్వర.
1: ఆ రాముడు భగవంతుడు సీతామహాదేవిని గారికి వెళ్ళి రాముల వారికి అప్పగించబడ్డావు.
0: అవును.
1: నేను యుద్ధానికి వెళ్తే స్వస్థాను, చచ్చిపోతాను.
0: అవును.
1: ఏది పట్టణంలో ఉంటే బ్రతుకుతాననే?
0: అవును.
1: అట్లా కాదు భవ, బాల్యమందో లేక ప్రాయమందో ముదవినో ఊరనో అడవినో ఉతక మధ్యంబునో ఎక్కడో జీవము వీక్షణమే భామా. బాల్యమందు లేక ప్రాయమందు ముదిమినో ఊరనో అడవినో ఉతక మధ్యమ్మునో ఎప్పుడో ఒకసారి ఈ ప్రాణిని ఏమి అయ్యా తేళ్లు కరచి, పాములు కరచి, బావిలో పడి, నూతిలో పడి ఏ విధంగా అయినా గాని ఒక నిపముతో సచ్చేవారే కాని ఆ భగవంతుడు వచ్చాడు, ఈ ప్రాణిని గైకొని వెళ్ళాడనే వారు ఎవరు లేరు.
0: ఎవరూ లేరు.
1: కాబట్టి నేను ఎక్కడ ఉన్నా గాని మరణం తప్పదు. చూడు, నీవు తొలగి గృహమునకు వెళ్ళము. అదియునుగాక వెరుగుదు పద్మ బాంధవుడు కులేశుడు పంక జనాభుడౌట నెరుగుదు విందిర సుత సీతయౌట రాఘవ మహీషులు చేత వధక్రమం విట్లెరిగి

0: శ్రీరాముడు మహావిష్ణుమూర్తి అని నాకు తెలుసు.
1: అవును.
0: సీతాదేవి లక్ష్మీదేవి అని తెలుసు. లక్షణుడు ఆదిశేషుడని తెలుసు. భరత శత్రుఘ్నులు శంఖు చక్రములని తెలుసు. అన్నీ తెలుసు నాకు. తెలిసి ఎందుకు చేస్తున్నావు నాథ అంటావేమో. ముక్తి పొందు కరచు కాదు. ఏమి సచ్చే సావును కూడా ఆ భగవంతునితో పోరాడి ఆ రాముడు రావణుడు ఈ రెండు అక్షరాలే ప్రపంచం మీద మిగలాలి. నేనే బలవంతుండనై ఆ రాముని వధించారా, లోకాలోకమునన్నిటి కూడా నేనే భగవంతుణ్ణి. ఆ రాముని చేతిలో నేను చచ్చిపోయానా భామ? లలన నీ వేటికి లంక నాకేటికి మోక్షము గలుగునే. గృహప్రవేశమునకు వెళ్ళము.
1: ప్రాణేశ్వర, నేను ఎంత చెప్పినా కూడా నా మూర్ఖమే నాకు అంటున్నావు కనుక.
0: అవును
1: నాథ, చెట్టు కలంబు మనిషికి సిద్ధమనుచు పచ్చములు తప్పగా వినరని పెద్దల నిరి మృత్యువాచన్యమాయే నీ వంటి మూర్ఖుడకు నాథ.
0: మాండోదరి, నీవు చెప్పినా నేను వినేవాడన కాదు, కాబట్టి నీవు ఎందుకు నీకు ఈ మాటలు, ఎందుకు నీకు ఈ మాటలు? సుందరి చెలరేగి వట్టి జూటరివై నా ముందర నిలవక మందిరమున కేగుమల్న మదిహర్షించ. వెళ్ళిపో వెళ్ళిపో అని మాండోదరి చెప్పిన నీతి మార్గములు రావణ బ్రహ్మ విస్మరించి ఆమెను గృహమునకు వెళ్ళి ఉన్నాడు. వెళ్ళిపోమ్మని చెప్పి ఈ మహానుభావుడు ఇతను ఉన్నాడు. ఈయన ఆ రావణ బ్రహ్మ యొక్క మూల సైన్యము రావణ బ్రహ్మతో ఆజ్ఞ కైకొని రామద్వారంపై ఎట్లా వస్తున్నారయ్యా?

0: కూడా రావణ బ్రహ్మ మంత్రులంతా కూడా సైన్యము రాముల వారిపై రామద్వారం యుద్ధానికి వచ్చి ఉన్నారు. రాగానే రామద్వారంలో ఎవరు చూచి ఉన్నారు? ఆ రాము సేనలో హనుమంతుడప్పుడు లేళ్లపై పులి చెంకలించిన కరణి దుళ్ళు రక్కసులపై దోదండనెగాసే అని ఆంగ్ల వారు రామద్వారంలో ఉన్న రాక్షసుల గణానికి కూడా యుద్ధము చేయడానికి వచ్చి ఉన్నాడు. ఏమి? నేనా? నేను శ్రీ ఆంగ్ల వారిని. మీరెవరు?
1: రావణ బ్రహ్మలంకా రాజ్యంలో ఉండబడే రాక్షసుండి.
0: ఒరే, ఎక్కడికి వస్తున్నారు?
1: నీ పైన యుద్ధానికి వస్తున్నాం.
0: యుద్ధానికా? నీవు ఎట్లా చేస్తావురా యుద్ధం?
1: ఎలా చేస్తానో చెప్పురా.

0: ఒరే కోతివాడ నువ్వు చూడగా నా కాలుకుండా బొట్టని వేలంత లేవు. ఇదిగో నా ఖడ్గముతోటి నీ శరీరం మొత్తము కూడా ముక్కలు ముక్కలుగా నరికి ఒక ముంతడ కళ్ళు తెచ్చుకొని నిన్ను బాగా కళాయిలో పేర్చుకొని ఒక ముంత కళ్ళు తాగి ఒక ముక్క నందుకొని భోంచేస్తామరా దుర్మార్గుడా.
1: ఒరే రాక్షసాధమా రాక్షసాధమా.

నిన్నుబూని కయము వనరింప నీ దయ్యమిడి పింతుర రాక్షసాగా. ఓరే రాక్షస, నేను పట్టిన భూతాన్ని వదిలిస్తున్నారు. నిలువురా రాక్షస, నిలువు నిలువు నిలువురా రాక్షస, నిలువు నిలువు నిలువు నిలువు అని వచ్చేటువంటి మూల సైన్యాన్ని ఆంజల వారు కొంతమందికి వధించి ఉన్నాడు. కొంతమంది పారిపోయి రావణా బ్రహ్మతో చెప్పగా అగ్నిగుండమ్మునందు ఆజ్జంబు పోసిన మంట మండినట్లు మండే రావణుండే. అయ్యా రావణా బ్రహ్మ మంత్రులు చెప్పగా విని అగ్నిగుండములో ఆజ్య నెయ్యి పడవేస్తే ఎట్లా భగ్గుర మండుతున్నదో ఆ విధంగా మండిపోయి రథము ఒరవడించవై రావణ బ్రహ్మ రావణాసురుడు వెడలే రణము.

0: కాని రావణ బ్రహ్మ రథమెక్కి వస్తున్నాడు. రౌద్రధూళిగా వచ్చేటువంటి టైమున అంబోనిధులు ఘోర్మిల్లెను జంభారాతి ఎంగదల జగములు వణకే స్తంభంబులు నుగ్గులయ్యను కుంభిణి దిద్దిరం దిరుగా కులగిరులు నాకే. అని రావణ బ్రహ్మ రౌద్ధుడిగా వస్తుంటే ఎట్లా ఉన్నదండి, తరువు వృక్షములు విరిగి పడుతున్నాయట, సముద్రములు నదులన్న భూమిలు మిలుతున్నాయట, గిరి పర్వతములు కూడా వృద్ధలుగా పగిలి ఆ యొక్క ధ్వని విస్తున్నాయట. ఆ ధ్వనికి ముక్కోటి దేవతలు ఆలోచించి ఆహా ఈ రావణ బ్రహ్మ వచ్చేటువంటి రౌద్రంగా వస్తున్నాడే రథమెక్కి రాముల వారు ఏమి రావణ బ్రహ్మతో పోరగలుగుతాడా లే ఓడిపోతాడా అని ఆశ్చర్యంతో వాళ్ళు చూస్తున్నారట. ఆ విధంగా రావణ బ్రహ్మ వచ్చే టైమున వానికి చూచి ఆ వానరులెల్లా ఏమోయ్ అంగదా సుసేన జ్యోతుర్ముఖ నీలుండు కుముదుండు ఆ వచ్చేటువంటి రావణ బ్రహ్మ వస్తున్నాడు కాబట్టి మనం తరువు వృక్షములు గిరి పర్వతములు పాషాణ బండలు ఇవి అన్ని కూడా గైకొని గదలు శూలములు గైకొని అతని పై యుద్ధానికి వెళ్దాం రండి వెళ్దాం రండి.
1: ఇంతవరకు మీరు రామాయణం నుంచి రామ రావణ యుద్ధం తోలుబొమ్మలాట కథాగానం విన్నారు. సమర్పించిన వారు శ్రీ రేక్ నార్ కోటిలింగ బృందం. ఇప్పుడు వినండి ఒక సినిమా పాట.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికట్టెలు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆపాత మధురాలు. ముందుగా సింహాసనం చిత్రం కోసం రాజ్ సీతారాం పి సుశీల పాడిన పాట వింటారు.

0: గోపాల గోవింద హరి. భక్తులారా, సుజనులారా, సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంబున పావన గోదావరి తీరంబున ఒకనొక గిరిని పరిచించి దానిపై సొంత విశ్రమించినంత ఆ కంధరం ఒక సుందర పురుషాకృతి దాల్చి ఏమని నాడనగా,
1: ధన్యుడనైతి నీవో రామాన పుణ్యము పండెను శ్రీరామ, ధన్యుడనైతి నీవో రామాన పుణ్యము పండెను.

0: అలా పుణ్యము పండెను శ్రీరామ
1: అని భద్రుడు ప్రార్థించిన స్వామివారు ఏమన్నారనగా, భక్త, నీ ముద్దు చెల్లించటకు ముందు మా తండ్రి మాట చెల్లించవలేను కదా, ఉత్తరోత్తర కాలంబున పునర్దర్శనము ఇచ్చువాడను అని వెడలిపోయిరి. అంతటా
2: వెడలిన రాముడు వెలదిని బాసి ఇరుములలు పడెను, కడలికి వారధి కట్టి కఠినాత్ముడు ధనుజుని కొట్టి కలికి చెరను

0: అని శపథమ్ము చేసి మహోగ్ర తపస్సును ఆచరించగా సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు సంక్షోభమ్మునుందిరి. అప్పుడు
1: కదలెన్ను

0: హుటాహుటిని రాగా తొందర ఎందు అపసవ్యముగా ఆయుధములు ధరించి స్వామివారు భద్రులకు దర్శనం దీయ ఆ భక్త శిఖామణి ఏమన్నాడు?
1: ఎవరివయ్య స్వామి ఏను నిన్నెరుగను హరిని.

అని భద్రుడు కోరగా శ్రీ మహావిష్ణువు తొలినాటి రామావతారమును ప్రదర్శించెను. అపసవ్యములైన ఆయుధమ్ములు ఆ తీరుగా నే చేతుల నిల్చెను. భద్రుడు మహదానంద భరితుడై

అని విన్నవించగా స్వామివారు ఆ తీరుగనే వెలిసిరి. ఆ భద్రుడే భద్రాద్రి అయ్యను. భద్రగిరివాసుడైన శ్రీరామచంద్రుడు ఎండకు ఎండి, వానకు తడిసి, నీడకు తప్పించినవాడై ఒకనాడు శబరి అంశమున జన్మించినదైన పోకరదమ్మక్కను భక్తురాలి స్వప్నమున సాక్షాత్కరించి ఆ వైనమ్ము తెలుపగా ఆ యమ భద్రగిరినంతయు గాలించగా స్వామివారి దివ్య సుందర విగ్రహము కనిపించింది.

0: అని కోకలదమ్మక నిత్యము సేవించుకొనిను. తదుత్తర కాలమున రామదాసుగా ప్రఖ్యాతుడైన కంచెర్ల గోపన్న ఏ విధముగా ఆలయ నిర్మాణం గావించిననగా
1: ఏ విధంగా అప్పు చేసి
0: సహస్సునాయన గోపన్న చరితము లోకవిఖ్యాతం. తదీయ సంస్మరణము మంగళదాయకం.
2: రామచంద్రాయ జనక రాజ శ్యామ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం.

ఇంతవరకు మీరు ఆ పాత మధురాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.